0: పెట్టినది తినవు. నీ మన ఇంటిలో పుట్టినది తినవు. లోగొట్టున గొల్లల ఇండకేగి దొంగిలించి ఆ వెన్నను పొట్ట పూసుకొని. యశోద కృష్ణుణ్ణి పట్టుకొని అడుగుతూ ఉన్నది, కృష్ణ నీకు కావలసిన వెన్న మన ఇంటిలో ఉన్నలేదా, కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లలు పుట్టెలకుని పోయి పట్టెళ్ళు గల ఉట్టును తినవు, నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
1: యశోద caught hold of Krishna and went on talking to him this way, Krishna, you are not prepared to eat that butter which is available at home and serve to you. On the other hand, you go on stealing the butter from the neighborhood. You spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
0: Kani. తన ఇంటిలో ఉన్నటువంటివి తనకి ఎప్పుడు కూడా రుచిగా ఉండవు. బయట ఇంటివి తనకి అతి మధురమైనటువంటి రుచి.
1: యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ ఎట్ హోమ్, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ యాక్సెప్ట్ దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్.
0: లడ్డు మిఠాయి అమ్మేటువంటి ఒక వ్యాపారి తన అంగట్లోనే కూర్చొని ఉంటాడు, కానీ ఆ వాసనలన్నీ తన ముక్కుకు సోకుతున్నవి, కంటికి కనిపించుతున్నవి, కానీ వాటిపైన ఏమాత్రము ఇష్టం పోలేదు.
1: యూ హ్యావ్ ది ఓనర్ ఆఫ్ ఎ స్వీట్ షాప్ విత్ ఆల్ ది స్వీట్స్ అవైలబుల్. హీ స్మెల్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది స్వీట్స్ బట్ హీ డజంట్ రిలిష్, హీ డజంట్ పార్టేక్ ఈవెన్ వన్.
0: గాలికి ఊపే పరిగెత్తిపోయేటువంటి ఆ బరువులు మాత్రము తాను తింటూ ఉంటాడు.
1: బట్ హీ ఇస్ ఆఫ్టర్ దిస్ పఫ్డ్ రైస్ which is after all the tasteless.
0: కశ్యపుడు తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క సర్వస్వమును కూడాను కృష్ణుడికి అర్పితం చేసి ఆనందపడుచుండగా అతని భార్య, అయ్యా మీరు అన్నీ వాసిస్తున్నారు, కానీ మనం ఒక్క బిడ్డను మాత్రము మనం పొచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
1: యూ హ్యావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ బట్ యట్ ఆస్క్ హిమ్ ఓన్లీ వన్ బోన్ దట్ వీ షుడ్ హ్యావ్ ఏ చైల్డ్.
0: ఆ వామనుని కశ్యపుడు ప్రేమించి పొందినటువంటి యొక్క ప్రసాదం.
1: అండ్ దిస్ ఈస్ ది గిఫ్ట్ దట్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ ద డివైన్.
0: ఎన్నియో యజ్ఞములు చేశాడు, 100 యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞములకు అశ్వమేధ యాగం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి అశ్వమేధ యాగం చేయడానికి ప్రయత్నిస్తుండగా తాను ఒక వామన రూపం లోపల వచ్చాడు కృష్ణుడు.
1: సో మెనీ రిచువల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్. It was Ashwamedha Yaga which was finally undertaken and Krishna appeared in his form there.
0: నూరు యజ్ఞములు చేసినప్పటికీ తనకి ఎట్టి మనశ్శాంతిని కుదరలేదు, తృప్తి కలగలేదు.
1: In spite of performing 100 of the sacred rituals, he didn't have the mental peace.
0: Ashwamedha Yagamunaku ప్రయత్నించినప్పుడే ఈ పొట్టి వామనుడు అందులో ప్రవేశించాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ అట్ ది టైమ్ వెన్ అశ్వమేధ యాగ వాస్ అండర్టేకెన్ వామన ది డ్వార్ఫ్ అపియర్డ్ దేర్ మానిఫెస్టెడ్.
0: కానీ పురోహితుడు వచ్చి నీవు ఇతనికి ఏమాత్రం కూడాను చోటు ఇవ్వకూడదు.
1: ది ప్రిసెప్టర్ కేమ్ అండ్ సెడ్ డోంట్ పే హీడ్ టు హిస్ వర్డ్స్.
0: ఇతను వచ్చినటువంటి వాడు వామనుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, చాలా గొప్పవాడు.
1: ది వన్ హూ హ్యాస్ కమ్ హియర్ ఈజ్ నాట్ సింప్లీ ద వామన ద షార్ట్ వన్, హీఈస్ ఎ మైటీ పర్సన్.
0: అయ్యా నాకు మూడు అడుగులు మాత్రం దానం ఇస్తే నాకు చాలు.
1: When asked, what is it that you want? He said, it is enough if you grant me 3 footsteps, 3 feet.
0: కాని చేరిన పురోహితులు అందరూ కూడాను ఎంతయో బోధ చేశారు. అయ్యా, నీవు బ్రాహ్మణులకు నీవు ఎత్తని ఆశిస్తున్నావు. కాదు కాదు, అతను బ్రహ్మాండమనే పట్టుకునేటువంటి వాడు. అలాంటి వారికి నీవు దానం ఇచ్చడం న్యాయం కాదు అన్నాడు.
1: All of the pandit, the scholars that assembled there, don't do that, O king. It is not befitting for a Brahmin to ask for charity like this.
0: మాట ఇచ్చి తప్పుడు కంటే పాపమున్నా అని చెప్పాడు.
1: The king replied, I can't go back by the word given.
0: చక్రవర్తి మహా గట్టి హృదయుడు.
1: And he has got the strong faith in God, full of
0: hope. మాట ఇచ్చిందంటే దాన్ని ఏమాత్రమూ మరువడు.
1: He will never break his promise. He will keep it up.
0: కనుక నేను మాట ఇచ్చిదిని.
1: Yes, I have given the promise.
0: అతను ఏమి కోరినను నేను ఇవ్వగలను.
1: I am ready to give whatever that he asks for.
0: అప్పుడు చెప్పాడు, నా 100 యజ్ఞములు కూడాను ఒక మానవాది చేసి అతనికి అర్పిస్తాను.
1: All the rituals I have done so far will be made into a garland and will be offered unto you.
0: 108వ యజ్ఞము అశ్వమేధ యాగం.
1: The 8th one is
0: అశ్వమేధ. దాన్ని కూడాను అతని పాదాలకే అర్పితం చేస్తాను.
1: That I will offer to your lotus feet.
0: అని చెప్పి ఆ వామనుని పోయి పాదాలు పట్టుకొని ఆ 108 యజ్ఞములు కూడాను తన యొక్క హారంగా చేసి మెడలో వేశాడు.
1: And all the sacred rituals have been made into a garland and it adorned the head of the god.
0: ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞం. 108 యజ్ఞములు ఇవన్నీ.
1: Each one represents one yajna, 108 in total.
0: ఇది చేస్తుండగా వామనుడు పెరిగాడు పెరిగాడు పెరిగాడు. బ్రహ్మాండమంతకుడును నిండిపోయాడు.
1: వామన హ్యాస్ బికమ్ మైటీ జైంటిక్ పర్సనాలిటీ, కాస్మిక్ పర్సనాలిటీ.
0: చూచితరా వామనమూర్తి, ఇతను మహాబ్రహ్మాండమునే ఆక్రమించేటువంటి వాడు. ఇతన్ని నీవు కేవలం నమ్మి పూజించావు.
1: The preceptor said, you have considered him as an ordinary one.
0: అతను 3 అడుగులు మాత్రమే కాదు,
1: not nearly 3 feet.
0: ముల్లోకాలు కూడా తీసుకోగలడు.
1: He will occupy all the 3 worlds.
0: అలాంటి భగవత్ శక్తిని నీవు నమ్మి చాలా మోసపోతున్నావు అని ఎంతయో బోధించారు.
1: You are deceiving yourself by the form that you see in front of you.
0: కానీ దానిని స్వీకరించి బల చక్రవర్తి గొప్ప విశాల హృదయుడై అతన్ని మెచ్చుకున్నాడు.
1: హావింగ్ ఆఫర్డ్ ద 3 feet, ది ఎంపరర్ బలి గాట్ ఎ వెరీ గుడ్ నేమ్, హైలీ రెప్యూటెడ్.
0: మాట ఇచ్చి తప్పుడు కంటే మరణమున్నది అన్నాడు.
1: ఇఫ్ వన్ బ్రేక్స్ ది ప్రామిస్ ఇట్ ఇస్ డెత్.
0: కానీ ఈనాటి కలియుగం లోపల మాటలు ఇస్తున్నారు కానీ అన్ని తప్పుతున్నారు.
1: In this age of Kali, so many promises are made, but nobody would keep them up.
0: Kani dwapara yugamulo maata cheppi tappetunti vaadu evaru kuda kanipinchaledu.
1: But in the dwapara age, nobody ever gone back the promise given.
0: Kanuka bal chakravarti nenu tappanu annadu.
1: So emperor Bali said, I'll keep up my promise.
0: Kani cheppinattuga కృష్ణునికి దానం చేశాడు, అంతా కృష్ణునికి అర్పితం చేశాడు. నాది అనేటువంటిది ఏది లేదు.
1: As he declared, he has offered everything to God and said,
0: అంతా భగవంతునిది,
1: నథింగ్ బిలాంగ్స్ టు మీ, ఎవ్రీథింగ్ ఇస్ యువర్స్ ఓ లార్డ్
0: అని అర్పితం గావించుకుని తన యజ్ఞం పూర్తి చేసుకున్నాడు.
1: సో హీ సరెండర్డ్ అండ్ కంప్లీటెడ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద రిచువల్.
0: ఇది ముఖ్యం కాదు. కృష్ణుని యొక్క లీలల్లో మహత్తరమైనటువంటి లీలలు, మహాశక్తివంతమైనటువంటి లీలలు ప్రదర్శించాడు కృష్ణుడు.
1: The sport of Krishna is beyond all narration, comprehension and estimate.
0: ఈ విధంగా జరుగుతుండగా కానీ ప్రజలు ఎంతయో ఈ యొక్క విష్ణుమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
1: People went on extolling, praising the Lord, the inhabitants.
0: వామనమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
1: They have been narrating God Vamana.
0: ఈ వామనుడు మహాచక్రవర్తి.
1: And you have the emperor on one hand.
0: కశ్యపునకు పుట్టినటువంటి ముద్దుల బిడ్డడు.
1: And he is the dearest child of Kashyapa.
0: ఆ కశ్యపుడు, నాయన నీకేం కావాలన్నప్పటికి నేను ప్రసాదిస్తాను.
1: Whatever you want, I will confer, he said.
0: ఎవరిని నీవు ఆశించవద్దు.
1: In fact, don't expect any from anybody.
0: అడిగి పుచ్చుకోవటం కంటే అడుగకనే ఇచ్చినటువంటి పుచ్చుకోవటము చాలా గొప్పతనం.
1: It's simply great if you accept what is destined, what is given to you, rather expecting something.
0: కనుక ఈ ప్రపంచమంతయును నీదే.
1: The whole world is yours, Lord.
0: ఇలాంటి శక్తివంతుడైనటువంటి నీకు ఇంకొకరిని ఎందుకు నివాసించాలి?
1: You are being so powerful, owner of the whole cosmos. Why do you expect any from anybody?
0: అని చెప్పి తనకు కావాల్సినంత ఏది కావాలన్నప్పటికీ ఇచ్చాడు.
1: So saying, the emperor offered whatever that's asked for.
0: వామనుడు అనగా చాలా పొట్టివాడు.
1: Vamana is so short, the dwarf.
0: అనగా తాను చాలా చిన్నవాడైనప్పటికీ ప్రపంచమంతా కూడా మించినటువంటి వాడుగా తయారవుతూ వచ్చాడు.
1: Though he is so short, so small in stature, but he is greatest of all in the universe.
0: అతనికి ఏది కూడాను ఒక విధమైనటువంటి యొక్క తృప్తియే లేదు.
1: In fact, he doesn't have the human level of complacency.
0: Human level కంటే కూడాను ఒక పరిమితం ఉంటుండాలి.
1: The human level has got its own limitation.
0: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
1: The divine is limitless.
0: పరిమితములకు మించి
1: transcends limitation.
0: ప్రొద్దున రాత్రి కూడాను సూర్యోదయం జరుగుతూ ఉంటుంటుంది.
1: You find the sunrise happening every time.
0: దీన్ని ఎవరు నియమిస్తూ వచ్చారు?
1: Who is the controller of sunrise?
0: తన యొక్క నియమం తాను పాటిస్తూ వచ్చాడు.
1: He observes his own regulation.
0: ఇట్టి విచిత్రమైనటువంటి శక్తి ఒక కలియుగమునందు కాని మరి ఏ యుగమునందు కాని ఎక్కడ కూడా జరగలేదు.
1: This mystery of the divinity is not limited to any particular age.
0: ఇది నా డ్యూటీ, నా డ్యూటీని నేను తప్పక చేయాలి అని స్మరించుకుంటూ వచ్చాయి.
1: Elements considered the duty most important and followed accordingly.
0: ఏ విధంగా వచ్చాయి? బలవంతంతో రాలేదు.
1: They have not been out of force.
0: కిలకిల నవ్వుచు, పకపక నవ్వుచు ప్రవాహములు ఎంతనో ఆనందంగా ప్రవహిస్తూ వచ్చాయి.
1: The rivers and the running brooks with all the sounds like that of the smiles flow incessantly, continuously.
0: ఇట్టి ద్వాపర యుగం యొక్క ప్రభావము అన్ని యుగములు కూడాను ఆదర్శాన్ని చూపిస్తూ వచ్చాయి.
1: This is the ideal set for all of the ages.
0: ఇంతే కాక సైంటిస్ట్ అంతా కూడా ఎంతనో ప్రయత్నపూర్వకంగా శోధనలు చేస్తూ వచ్చారు.
1: సైంటిస్ట్ ఇన్వెస్టిగేటెడ్ made thorough inquiry of all these facts.
0: రాత్రి అందు ఆకాశమునకు వెలుగు కలిగించి పగటిపూట ఎక్కడనో దాచుకుంటున్నాయి ఈ నక్షత్రాలు, దీనికి ఏది కారణమని పరిశీలన చేస్తూ వచ్చారు.
1: Scientists wanted to know the reason behind the stars hiding themselves during the daytime.
0: కానీ వారు కేవలము ఒక యుక్తితో ఈ పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉండటం చేత నక్షత్రాలు అక్కడ కనిపించడం లేదు అని నిర్ణయం చేశారు.
1: They decided because of the broad daylight, the light of the stars could not be seen or made apparent.
0: కానీ ఇదే విధంగానే ప్రతి శక్తిని కూడాను దివ్యమైనటువంటి యొక్క శక్తిని కూడాను తాము వేరుగా ఉంచుకొని కారణాలు చెప్పగా అనేక రకములుగా ప్రవహించుకుంటూ వచ్చాయి.
1: Therefore, the divine power and the mystery could not be comprehended and thoroughly investigated. Therefore, man went on imagining his own way.
0: శిశువు పుట్టిన తక్షణమే, ప్రేగును కోసిన తక్షణమే కెవకెవని ఏడుస్తుంటాడు.
1: The moment child is born, the moment his features is cut off, the child starts crying.
0: కానీ ఈ యొక్క రహస్యం ఎవ్వరు కూడాను నేటి కూడాను కనిపెట్టలేదు.
1: Nobody could explain the reason behind this.
0: ఇంత తేను లేక పాలో నాలుగు పైన పెట్టినప్పుడు చల్లగా నిద్రపోతాడు.
1: When once the honey or the milk is fed to the child goes to sleep.
0: Anaga, manavudu puttinadantai kudanu aakari teechukunnadu kai.
1: The human birth, it appears as though is going to be the hunger.
0: Chikkuna nanduchu koti vidyalan poonige neyachi paripurna sukambulanu pondaleka ee manava jati lokamunam raggaganeetiki శ్రీ పరాత్మను ధ్యానం చేయు శక్తులకు దారిని చూపకై ఉండే మానవ.
1: ద మ్యాన్ స్ట్రగల్స్ హార్డ్ అండ్ మేక్స్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ టాలెంట్స్ అండ్ ద స్కిల్స్ అండ్ ద నాలెడ్జ్ దట్ హీ హ్యాస్ ఓన్లీ టు ఈక్ అవుట్ హిస్ లివింగ్ టు క్యారీ ఆన్ హిస్ లివింగ్ బట్ వాట్ ఈస్ ఇట్ వై కాంట్ యూ థింక్ ఆఫ్ గాడ్ అండ్ గో బియాండ్ ట్రాన్సెండ్ దానిని పురస్కరించుకుని
0: ప్రతి మానవుడు కూడాను మనం పుట్టినది మొట్టమొదట పొట్టని నింపుకోసమని అని గుర్తించారు.
1: So every man started feeling that he is born only to satiate his hunger, the fundamental requirement.
0: ప్రతి వ్యక్తి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆహార నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చాయి.
1: So man is struggling for food right from the beginning.
0: ఇంతే కాదు, చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు గాలికి అటు ఇటు ఆడుతూ ఒక కొమ్మకు ఒక కొమ్మకు రాసుకొని అందులో అగ్ని పుట్టి అనేక రకమైనటువంటి
1: టు ఈక్ అవుట్ హిస్ లివింగ్ టు క్యారీ ఆన్ హిస్ లివింగ్ బట్ వాట్ ఈస్ ఇట్ వై కాంట్ యూ థింక్ ఆఫ్ గాడ్ అండ్ గో బియాండ్ ట్రాన్సెండ్
0: దానిని పురస్కరించుకుని ప్రతి మానవుడు కూడాను

0: touch each other, and there arises sparks of fire.
1: ఆ కట్టెలను అగ్నిలో వేస్తే కూడాను కారటం చాలా కష్టము.
0: And that fire naturally burns.
1: కానీ కొమ్మకు కొమ్మకు రాసుకొని అగ్ని తన నుండి కుట్టిను ఆవిర్భవిస్తున్నాయి.
0: But the very fire originates out of the two branches that come close to each other, rub against each other.
1: అగ్ని ఉండి కూడాను తమ తాము భస్మం చేసుకోలేకపోతున్నాయి. దీని రహస్యాన్ని ఎవరు ఈనాటి వరకు కనిపెట్టలేదు.
0: ద ఫైర్ ఈజ్ ఇన్ ద వుడ్, బట్ ద వుడ్ ఈజ్ నాట్ బర్న్డ్ బై ద ఫైర్ విత్ ఇన్. నోబడి కుడ్ నో ద రీజన్ బిహైండ్.
1: ఇట్టి రహస్యములు జగత్తులో ఎన్నో ఉన్నవి.
0: దర్ సో మెనీ మిస్టరీస్ ఇన్ దిస్ నేచర్.
1: ఇటువంటి రహస్యములు నేటికి కూడాను అనేక వేల సంవత్సరం నుంచి కూడాను అనేక మంది సైంటిస్టులు పరిశోధనలు చేస్తూ వస్తున్నారు.
0: ద సీక్రెట్స్ ఆఫ్ నేచర్ are being unraveled, explored, investigated by scientists.
1: ఇట్టి రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవుడు దైవాన్వేషణ నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చారు.
0: Man is in search of God to know the secrets of nature.
1: దైవాన్ని అన్వేషించటకు వీలు కాదు.
0: It's not possible to search for God.
1: కేవలం సామాన్యమైనటువంటి ఒక వస్తు రూపము లేక ఒక శక్తి రూపము అయితే దీన్ని కొంతవరకు పరిశోధన చేయవచ్చును.
0: God is not an object nor individual to visualize and see him in front of you.
1: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ఏమందకు చేయించి జీవితము నీవి గద్దెల దారబోసి అరవింద దరాక్షుని విస్మరించి ఏ సుఖం పొందినారు మీరు.
0: ఓ మ్యాన్, వాట్ కంఫర్ట్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్, వాట్ జాయ్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్, రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్. You spend all your time just to carry on your living, forgetting the holy matchless name of God.
1: Kanuka daiva shakti cheta sarvamulakunu jagatlo sancharistunnavu gaani manavuni yokka sashakti cheta edi kudunu var prayatna purvakanga sadhinchaledu.
0: Everything is preordained. Everything happens as per the will and the divine command of God, not by human effort.
1: Ide vidhamgane ee prapanchamlo aneka shaktulu untunnavi.
0: In this world there are so many mighty powers.
1: ఈ శక్తులన్నీ కూడాను కేవలము ఎవరో పుట్టించారు, ఏదో ఒక శక్తి నుంచి వచ్చినాయి, భగవశక్తి నుంచి ఇవి ఆధారమవుతున్నాయి అని భావిస్తూ ఉంటారు. ఇది భగవశక్తితో వచ్చేటువంటివి కాదు.
0: People think that these powers are acquired, that they are obtained, not so.
1: ఇది కేవలము ఈ ప్రకృతి యొక్క శక్తులే సహజశక్తిమైనటువంటి ఒక దీంతో ఇవి ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: These are natural. The source of all these latent powers is nature itself.
1: Oka karam teesi deenina kottinappudu chaala baadha padutuntai.
0: When you hit anyone with the stick, naturally it causes pain.
1: Andulo edo ee agni shakti okati unnadi.
0: Well, there is some power here.
1: Rayam teesi deenina kottinappudu deenku edo oka parva shakti untundi.
0: If you pelt a stone and hit anybody, naturally it pains.
1: కొట్టినప్పుడు దాని నుంచి అగ్ని ప్రారంభమవుతుండాలి.
0: When you just strike two stones against each other,
1: కానీ ఆ అగ్ని రాతి నుంచి మనకు కనిపిస్తుండదా?
0: Do you see the fire externally?
1: లేదు.
0: No.
1: గోప్యంగా ఉంటుండి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేది కనిపించి భస్మం చేస్తుండాలి.
0: The fire is hidden. It comes out at a proper time and burns all.
1: ఈ శక్తులన్నీ కూడాను ఆ సహస్యమైనటువంటి యొక్క సృష్టిలో ఉన్నటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అనుగ్రహించినటువంటివి కాదు.
0: దీస్ ఆర్ ద మిస్టరీస్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ది స్పెషల్ డిజైన్ ఆఫ్ గాడ్.
1: నందుని ఇంట ఒక దీపం పుట్టించేటువంటి వారు.
0: దే ఫౌండ్ హిస్ ఫైర్ ద ల్యాంప్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
1: మిగిలిన బీద వారందరూ కూడాను ఈ షావుకారింటి దీపం తీసుకుని పోతే మేము కూడా షావుకారులు అవుతామని ఆ ఇంటి దీపాన్ని ముట్టించుకుని వెళ్లిపోయేటువంటి వారు సాయంకాలం.
0: ద నందా బీయింగ్ రిచ్ వన్, ఆల్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ గో విజిట్ నందాస్ రెసిడెన్స్, ల్యాంప్ దేర్ ఓన్, థింకింగ్ దట్ దే వుడ్ ఆల్సో.
1: ఆ గ్రామం నందుని ఒక ఇంకొక కొత్త కోడలు వచ్చింది.
0: దేర్ ఇన్ ద సేమ్ విలేజ్ ఏ డాటర్ ఇన్ లా న్యూలీ మ్యారీడ్.
1: ఆ నందుని ఇంటికి పోయి యశోద ఇంటి యొక్క దీపం ముట్టించుకుని రామని చెప్పింది.
0: షీ టూ వాస్ కమాండెడ్ టు గో టు నందాస్ రెసిడెన్స్ అండ్ ల్యాంప్.
1: ఆ యొక్క దీపం ముట్టించుకుని చూస్తుంటుంటే చేయంతా కారిపోతుండాలి, కానీ ఈమె నవ్వుకుంటూ ఆ కన్నులు తెచ్చుకొని చాలా ఆనందంగా చూస్తుండాలి.
0: యాజ్ షీ వాజ్ లైటింగ్ ద ల్యాంప్ షీ వాజ్ వాచింగ్ ది డివైన్ ఫేస్ అండ్ హాస్ లాస్ట్ హర్ సెల్ఫ్ ఇన్ ఎక్స్టసీ.
1: నిప్పు కారేటువంటిదే కానీ చల్లని ఆనందాన్ని అందించేటువంటిది కాదు.

0: The fire that burns, it will never give you any kind of comfort and coolness.
1: ఇంకా మరి దీపమును అందించుకోవడానికి పోయినటువంటి ఒక ఈ స్త్రీలు బాలికలందరూ కూడాను ఆమెను చూస్తూ ఎగురుతూ ఉన్నారు.
0: While this newly married daughter-in-law started lamping her own, lighting her own lamp, the others
1: దూరం రావటం లేదు.
0: How is that you are, why is that you are distancing yourself from the fire? They have put the question.
1: అక్కడ వాళ్ళ పాటలు పాడుకుంటూ కూర్చున్నారు.
0: Then they were singing.
1: సుగుణకు కనిపించేనంట, సుగుణకు కనిపించేనంట, నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించేనంట, దీపాన కనిపించేనంట అని పాటలు పాడుతున్నారు.
0: They were all singing in chorus. Suguna could see there. Suguna could see there in the fire the beautiful form of Krishna. That's how they were singing in joy.
1: ఈ పాటలు విని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
0: And Yashoda came there, appeared there in front of them.
1: ఆమె కూడా చూచింది.
0: She too noticed.
1: ఈ సుగుణ యొక్క చేయి కాలిపోతుంటుంటే చూచింది.
0: And she could notice the finger of Suguna being burned.
1: మధ్యలో ఉన్నటువంటి రోడ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా పాటలు పాడుతుంటూ ఎగురుతూ ఉన్నారు.
0: And she also noticed all the rest dancing in joy, singing the glory.
1: అప్పుడు యశోద వచ్చి ఆమె చేయిని పట్టుకుని తీసి, ఏమమ్మా అర్జున్ నిన్ను కలుస్తుంటుంటే నీవి గుర్తించుకోవటం లేదే అనింది.
0: యశోద హ్యాస్ పుష్డ్ హర్ హ్యాండ్ అసైడ్ అండ్ సెడ్, డోంట్ యూ నోటీస్ దట్ యువర్ ఫింగర్ ఇస్ బర్నింగ్, వై డోంట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్, దట్స్ వాట్ షీ సెడ్.
1: నందుని ఇంటికి పోతే అగ్ని కాలుస్తుంది అనేటువంటి పెద్ద చెడ్డ పేరును తేవడానికున్నావా?
0: డూ యూ వాంట్ టు బ్రింగ్ ఎ బ్యాడ్ నేమ్ టు నందాస్ ఫ్యామిలీ దట్ ఎనీబడి వుడ్ బర్న్ డౌన్?
1: వాళ్ళ అత్త మొదలే కోపంగా ఉండేటువంటి ఈ యొక్క యశోద ఇంటికి వచ్చి చూసేటప్పటికి చాలా బాధపడిపోయింది.
0: మదర్ ఇన్ లైన్ వెన్ షీ కేమ్ అండ్ నోటీస్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ షీ ఫెల్ట్ వెరీ సాడ్.
1: ఇంకా ఏనాటికి కూడా యశోద ఇంటికి అగ్ని పెట్టుకోవడానికి పోకూడదు.
0: వీ షుడ్ నెవర్ సెండ్ హర్ ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్ టు లైట్ అవర్ ల్యాంప్.
1: ఈ విధంగా కొన్ని కొన్ని కారణాలు, అనేక రకమైనటువంటి యొక్క విచిత్రమైన కారణాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: Mysterious things, wonderful things happened in those days.
1: Kanuka Yashoda inti daggara aneka rakamaina vichitra vichitramulanta kudanu kaligistu vachindi.
0: The inexplicable mysterious things happened at the residence of Yashoda.
1: Ee vidhanga chestunaga oka naadu Krishnudu vachadu.
0: One day Krishna came there.
1: Madhuraku vellinatvanti Krishnudu aa naati varaku raledu.
0: Having left this place once, he has not come back.
1: ఎప్పుడు వస్తాడు కృష్ణుడు, ఎప్పుడు వస్తాడని చూడాలని అనేక మంది గోపికలు కన్నులు కాలు కాచుకుని కూర్చున్నారు.
0: In fact, all gopikas there in Vrindavan were waiting for the return of Krishna.
1: ఇలాంటి పరిస్థితి లోపల ఆనాడు కృష్ణుడు వచ్చాడు.
0: Under these circumstances, in response to the yearning, Krishna
1: యశోదకు కనిపించలేదు, నందునికి కనిపించలేదు.
0: But nobody could see him.
1: అని అందరూ యశోద ఇల్లు చేరారు.
0: All had assembled at the residence of Yashoda.
1: Krishnudu vachadata meeru daachi pettukunnaru ekkada chupandi chupandi ani andaru gola chestu vacharu.
0: People went on questioning, it seems Krishna is here, you are hiding him somewhere, let us see him, that's what they said.
1: Evvariki kanipinchukokunda okkokariki maatrame pratyekanga kanipinchetundi vaadu.
0: All could not see him collectively, but each one could visualize and experience Krishna.
1: Kaani nee praapti needi అని తాను జవాబు చెప్పి వెళ్ళిపోయాను.
0: థింగ్స్ హ్యాపన్ అకార్డింగ్ టు దేర్ డిజర్వ్డ్నెస్. దిస్ ఈజ్ యువర్ ప్రాప్తి.
1: యశోద లోపలికి పిలిచి కృష్ణుణ్ణి చాలా దండించింది.
0: అండ్ యశోద పనిష్డ్ కృష్ణ.
1: కృష్ణ పెట్టినది తినవు, నీ పెట్టినది తినవు, గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగలో గుట్టున తినదేవు, నీతో పుట్టిన రట్టెల్ల కృష్ణ.
0: కృష్ణ, యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ టు యూ, దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎట్ హోమ్. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విల్ బి విజిటింగ్ ఆల్ ప్రేమతో పెట్టిన
1: నీకు రుచిగా ఉండదా?
0: డోంట్ యూ రిలీజ్ దట్ వాట్ ఈస్ సర్వ్డ్ ఎట్ హోమ్.
1: ఇతరుల ఇంటికి పోయి దొంగతనంతో చేసుకునేటువంటిది మాత్రమే నీకు చాలా రుచి ఇస్తుందా?
0: డు యూ రియల్లీ లైక్ దట్ బై స్టీలింగ్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్
1: అని ఆ పిల్లవాడిని కృష్ణుణ్ణి రోడ్డుకి కట్టివేసింది.
0: And he was tied up to a mortar there.
1: Nijamga prapanchamalo prati okkari kodanu idi saarbhavame.
0: This is the experience of everybody in the world.
1: Tana intimi tanake eppudu kodanu ruchi untu.
0: No one accepts relishes that which is at home.
1: ఇంట్లో వంటలు వండితే ఆ వంటలు ఏమీ కూడా తనకు రుచిగా ఉండవు.
0: All the preparations so nicely made at home.
1: పరింటి వంటలు మాత్రము చాలా పక్వంగా మంచి రుచిగా కనిపిస్తుంటాయి.
0: But those which are served outside, we relish them very much.
1: ఈ విధంగా జగత్తులో జరుగుతూనే ఉంటున్నాయి.
0: This is the way of the world.
1: కృష్ణుడు పరింటికి పక్వంగా ఉంటున్నాయని బోధించడం కాదు.
0: This is not the lesson of Krishna.
1: Venna anaga kevala parishuddhamainatvanti hrudayame.
0: Butter symbolizes pure heart.
1: Aa pure heart ekkada unte akkada dani teesukuntadu Krishnudu.
0: Krishna receives, accepts wherever there is pure heart.
1: Adi mrudumaduranga untuntadi.
0: It is so soft and sweet.
1: Anaga itarulu paripakkamainatvanti hrudayamulu chaala mrudumaduranga untuntayi.
0: The hearts of devotees are soft, tender and sweet.
1: కనుకనే వారి యొక్క హృదయం మాత్రమే తాను అపహరిస్తుంటుంటాడు.
0: Therefore Krishna is after such sweet hearts.
1: కానీ ఆ దొంగతనము అనేటువంటిది మాత్రము ఓ చెడ్డ పేరును తెప్పించింది.
0: But however this robber stealing brought him bad name.
1: అందరూ కూడా కృష్ణుడు చోరుడు చోరుడు చోరుడు అని పిలుస్తూ వచ్చాడు.
0: All call Krishna a thief.
1: కానీ యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు, కానీ అదే చోరుడు అనేటువంటి పదములు నువ్వు పాటలతో చెప్తే అందరూ తల ఊపి ఆనందిస్తారు.
0: పీపుల్ కాల్ యూ ఎ థీఫ్, బట్ కృష్ణ వెన్ ఇట్ ఇస్ సెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ ఎ నైస్ హిమ్, పీపుల్ విల్ నాట్ దేర్ హెడ్స్ ఇన్ అప్రిసియేషన్.
1: చిత్తచోరా అని పిలుస్తుంటుంటే ఎంతనో ఆనందపడుతుంటారు.
0: వెన్ వన్స్ వీ సే చిత్తచోరా, ద వన్ హూ స్టీల్స్ ద హార్ట్, పీపుల్
1: ఊరికే చోరుడు అంటే మాత్రం కోప్పడతారు.
0: బట్ if we call you simply a thief, you'll be irritated.
1: Avin kaakunda gaanamto chernappudu adi ento madhuryanga untuntadi.
0: When it's mixed with a melody, it is joyful.
1: Kanuka prati okaru premato ee vidhanga pichinappatikini bhagavantudiki adi madhuryamgaane untuntadi.
0: Therefore when once we sing with all the love, it will be so sweet to God.
1: Lekapothe andaru enduku chitta chora ani pilustaru?
0: Why people call him chitta chora?
1: చిత్తచోర యశోద కే నవనీత చోర కో చిత్తచోర.

0: రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాయి.
1: That song in praise of God with all the melody makes everybody blissful.
0: అటు రాగతాళములు లేకుండా ఏ చోరా చిత్తచోరా రా అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది.
1: But on the other hand, if it is God as a thief straight away, without any singing, without any melody or the beat,
0: రాగతాళముతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి.
1: The music rendered with the correct beat and the tune will be relished except
0: everybody. వీరందరూ కూడాను ఇట్టి రాగతాళములతో చేరినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు.
1: That's the reason why people sang the glory of God in music with all the tunes and the beat made God happy.
0: కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: That is the greatness and the sweetness in music.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును.
1: With music you can please God.
0: కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు.
1: The mere vocal expression, verbal expression will not please God.
0: రాగతాళములు కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు.
1: It should be music full of melody that pleases God.
0: కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు.
1: The good music, the sweet words, the nectarine words, the beautiful music.
0: కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు.
1: This was not the way to attain God in Kruta and Treta ages.
0: వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు.
1: They went on repeating, reciting Vedas.
0: కానీ ఈ వేదం చేత కూడా ఎవరు భగవంతుని పొందలేరు.
1: People could not attain God by reciting Vedas.
0: Rigveda, Yajurveda, Samaveda, Adharva Veda kodanu entano paadutu vacharu.
1: All four Vedas were repeatedly recited.
0: Samavedanu endaro brahmanulu chaala varnistu vacharu.
1: Many priests followed, adopted Samaveda.
0: Kaani ee vedamcho enni vidhamainatundi prayatnam chesina bhagavantuni okkaraina kodanu sandarshinchinavaru leru.
1: None could see the manifestation of the divine.
0: కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: బట్ వెన్ వన్స్ ఇట్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ దే కుడ్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గాన ప్రియుడు అన్నారు.
1: గాడ్ లవ్స్ మ్యూజిక్, హీస్ ఆఫ్టర్ మ్యూజిక్.
0: కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి.
1: సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును.
1: దట్ మ్యూజిక్ ప్లీజెస్ గాడ్.
0: కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు.
1: సమ్ పీపుల్ మే క్వశ్చన్ దిస్ వే, దోస్ దట్ డు నాట్ నో మ్యూజిక్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్.
0: మీ మ్యూజిక్ లేకపోయినప్పుడు కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్.
0: ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి.
1: యు నీడ్ నాట్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యూజిక్, యూ కెన్ సింగ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు.
1: మ్యూజిక్ ఈజ్ నాట్ ఎక్స్పర్ట్, ఇట్స్ స్పెషల్లీ లెర్న్డ్.
0: రామ నన్ను కాపాడు అని ఒక పద్యంతో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ప్రొజైక్ ఫార్మ్ ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్.
0: రామ నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ సో నైస్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ వెర్బలీ.
0: కానీ అదే ఒక రాగం వేసి రామ నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
1: బట్ ఆన్ అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ మ్యూజికల్ స్టైల్.
0: పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద స్వీట్నెస్ ఇన్ మ్యూజిక్.
0: కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ టేక్స్ యూ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్.
0: హృదయాన్ని అర్పితం చేసి
1: ఆఫరింగ్ యువర్ హార్ట్ టు గాడ్,
0: దీంతో ఒక రాగమును కలిపి
1: అండ్ యాడింగ్ ట్యూన్ టు దాట్
0: గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ యుల్ సీ గాడ్
0: ఏ విధానంలో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: యుల్ సర్టన్లీ ఫైండ్ హిమ్.
0: ఇటువంటి రాగము నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు.
1: Those that cannot sing in praise of God They are disappointed, they are frustrated.
0: కానీ ఆ విధంగా డిసప్పాయింట్ కి మాత్రము మీరు అవకాశం అందించకండి.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
1: ద డిసప్పాయింట్మెంట్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రయర్ అపాయింట్మెంట్.
0: నీవు మొదలై నీవు అపాయింట్ చేసుకోవద్దు.
1: That you don't have any appointment at the beginning.
0: తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు.
1: Express in the form of music as you feel.
0: ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: This is an easy path to attain God.
0: కృష్ణావతారంలో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారంలో కూడాను ఎవరు కూడాను పొందలేదు.
1: The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state.
0: కనుక మీరు కృష్ణావతారంలో పొందినటువంటి యొక్క అనుభూతిని మీరు జ్ఞప్తి అందించుకొని మీరు కూడాను మీకు తోచినటువంటి జ్ఞానం చేత భగవంతుని పాడుకొని ఆనంద పెట్టండి.
1: యు థింక్ దోస్ డేస్ ఆఫ్ కృష్ణ ఇన్కార్నేషన్ అండ్ థింక్ సింగ్ ఇన్ గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్ ద సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈవెన్ టుడే.
0: ఈ గానలోలుడైనటువంటి యొక్క కృష్ణుడు,
1: కృష్ణ హూ లవ్స్ మ్యూజిక్,
0: మనోలోలుడైపోతుంటాడు,
1: ఆల్సో లవ్స్ ది హ్యూమన్ హార్ట్.
0: ఇటువంటి మనస్సుకు ఒక్క పాత మాత్రమే సరిపోతుంది.
1: అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ది మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హార్ట్.
0: కృష్ణ అవతారంలో లీనమైనటువంటి యొక్క భక్తులు మరి ఏ అవతారం అందుకూడను ఎవరికి ఆ విధంగా లీనం కాలేదు.
1: ద కైండ్ ఆఫ్ మర్జ, ద కైండ్ ఆఫ్ కల్మినేషన్ క్లైమాక్స్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఎంజాయ్డ్ బై కృష్ణావతారం
0: మాత్రమే అనేక వేలకు వేలు భగవంతునితో ఏకమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ మెనీ ఆఫ్ ది డివోటీస్ గుడ్ లాట్ ఆఫ్ దెమ్ మర్జ్డ్ ఇన్ గాడ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కృష్ణ.
0: దైవంలో మర్జ్ కావాలంటే ఒక గానమే ప్రధానమైన.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డివైన్ మ్యూజిక్ that helps the devotee to merge in the deity.
0: Kana gana priyude anetundi idi sarine arthanga teeskovali.
1: This is the true meaning in the divine music.
0: Krishna oka maata matram chepte kuda chaalu.
1: If you just utter the name of God Krishna once, it's enough.
0: Aa vidhamme anetundi oka gaanam cheta meeru daivanni pondandi.
1: You reach God, attain God by music.
0: Krishna avataram nandu unnatundi oka leelalu, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక మహిమలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక చేష్టలు ఏ అవతారం నందు కూడాను ఈ విధంగా కనిపించలేదు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ, ది లీలాస్ ఆఫ్ కృష్ణ, ది డివైన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అన్పారలల్డ్, ఆర్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ ది ఏజెస్ దట్ ఫాలోడ్.
0: అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకుని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి.
1: If you want to enjoy that blissful state, sing the glory of God with that divine melody wholeheartedly.
0: కానీ అట్టి రాగమే మీకు తెలియకుండా పోయినప్పుడు అది ఒక రోగంగా తయారవుతుంది.
1: If you don't know how to sing in correct tune raga, then naturally it will be roga or disease.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్నియో భజన చేస్తున్నారు.
1: You do bhajans.
0: అందరూ కూడా భజనలో పాల్గొంటున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఇన్ కోరస్.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంగా పోతుండాలి.
1: బట్ ఈచ్ వన్ సీమ్స్ టు సింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: నిజంగా వారికి తెలిసినటువంటి రాగంలో మీరు ఏకమైపోతే,
1: ఇఫ్ యూ జాయిన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ,
0: హృదయంలో భగవంతుడు కూడా లీనమవుతాడు.
1: యూ విల్ ఫైండ్ గాడ్ విత్ ఇన్ యూ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: కనుక భగవంతుని మనం లీనం చేసుకోవాలంటే ఏదో మనకు తెలిసినటువంటి రాగంగా తీర్చుకొని ఆ రాగం చేతనే మనము గానం చేయవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ గాడ్ ఇన్ యూ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్, యూ హావ్ టు సింగ్ హిస్ గ్లోరీ ఇన్ పర్ఫెక్షన్.
0: ఇటువంటి కృష్ణావతారం లోపల అనేక మందికి అనేక విధమైనటువంటి ఒక దర్శనమిచ్చి సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటి.
1: ఇట్ ఈజ్ ఓన్లీ కృష్ణాస్ ఇన్కార్నేషన్ that has granted many of the devotees with mysterious, ununderstandable, inexplicable leelas and experiences. The God who is pleased by the melody and the music.
0: Kanka prema swaroopulara,
1: embodiments of love.
0: Ee gaanam kante minchinatundi maravati ledu.
1: There is nothing more than music.
0: Ekkadaina gadi dramalu aadutunte leka inkekkadaina kodunu cinema jarugutunte aa raagam paina andaru pothuntaru.
1: People are attracted by music in any stage performance, be it drama or cinema.
0: ఇటువంటి డ్రామాల పైన మనం నిజమైనటువంటి మనసును పెట్టుకొని నిజమైనటువంటి ఒక ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ దిస్ మ్యూజిక్ బీయింగ్ దేర్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రెజెంటేషన్స్ వీ కెన్ ప్లీజ్ గాడ్.
0: కనుక మీరు గానమును మాత్రం మర్చకండి.
1: నెవర్ ఫర్గెట్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: గానము లోపల ఎటువంటి మూర్ఖులైనా కూడాను ఎటువంటి వృద్ధులైనా కూడాను లీనమైపోతూ ఉంటారు.
1: ఎనీ ఇగ్నోరెంట్ పర్సన్, ఎనీ ఏజ్డ్ పర్సన్, హూసోవర్ మే బి, విల్ సర్టన్లీ బి క్యారీడ్ అవే బై దిస్ మ్యూజిక్.
0: చిన్నపిల్లలు పండుకోకపోతే పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ ఉయ్యాలు లూపుతూ ఉంటారు.
1: చిల్డ్రన్ గో టు స్లీప్ లిసనింగ్ టు మ్యూజిక్.
0: కానీ వాళ్ళకి పాటలు తెలియదు.
1: But they don't know music at all.
0: అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాడు పాడుతూ ఉంటారు.
1: బట్ పీపుల్ సింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్.
0: ఆ పుట్టిన బిడ్డకి ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు.
1: ద న్యూ బార్న్ బేబ్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ ద ట్యూన్స్.
0: ఆ చిన్న రాగాన్ని మొత్తం మనసులో చేర్చుకుని చక్క గొరకలు పెడుతూ నిద్రపోతారు.
1: బట్ ద చైల్డ్ రెస్పాండ్స్ టు ద మ్యూజిక్ అండ్ గోస్ టు స్లీప్.
0: ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకుని మీరు భగవంతుని ప్రార్థిస్తూ రండి.
1: You may not know the science and the technique of music, but you can sing His glory in your own way.
0: ఈ అవతారం లోపల సరైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారు ఈ గోపికలు మాత్రమే.
1: Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine.
0: ఆ సుగుణ కనిపించినప్పుడు ఎంత రాగాలు పాడా తెలుసా?
1: సుగుణ, when she could see God there, what kind of music?
0: ఎవ్వరు కూడా ఆ రాగాన్ని గుర్తుపట్టలేరు.
1: Nobody can sing like that.
0: ఏదో ఒక పాట మాదిరి అనుకున్నారు.
1: They thought it's like any other song.
0: సుగుణకు కనిపించేనంత ఆ పాట లోపలే ఎంత ఆనందం వస్తుంది.
1: There in the very singing you have the wonderful beat, the rhythm.
0: ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంత.
1: If you find the rhythm and the beat in perfect accuracy,
0: anta pratyakshanga vaaru chudakapoyinappatini anta anta anta anta ee anta aneetuvanti padam lopane ento aanandam untukuni hrudayanni antukuntundi.
1: You see the rhyme in every stanza, anta anta over there, that adds to the beauty of the literary style.
0: Nanduni inta akata inta,
1: nanduni inta, the residence of Nanda.
0: Gopaludanta,
1: that he is called Gopal.
0: దీపాన కనిపించేనంట,
1: హీ సీన్ ఇన్ దట్ వెరీ ల్యాంప్, ఇన్ దట్ వెరీ ల్యాంప్.
0: అంత అంట అంట అంటనే పోతున్నారు.
1: దిస్ రైమ్ అంత యాడ్స్ ది బ్యూటీ
0: టు ది లిటిల్ స్టైల్. ఎంత ఆనందం ఇస్తుంది అది.
1: బ్యూటిఫుల్ ఇట్ ఇస్.
0: ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదాని కూడా మీ యొక్క హృదయంను ఉప్పంగింపజేసి దాంతో ఈ రాగమును పెట్టుకుంటారండి.
1: దేర్ఫోర్ ఎవ్రీ రెండరింగ్ షుడ్ టేక్ యూ టు దట్ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ, బ్లిస్ఫుల్ స్టేట్.
0: కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ, ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంట్లో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
1: ఇట్ షుడ్ ద నెక్టరైన్ ఫీలింగ్, ద డివైన్ ఫీలింగ్, దట్ షుడ్ బి ద బేసిస్ ఫౌండేషన్ ఫర్ ఆల్ మ్యూజిక్.
0: ఇంకా సాయంకాలం ఉంటుండది.
1: వీ హ్యావ్ దిస్ ఈవినింగ్.
0: ఈ కృష్ణుని యొక్క చర్యలు చాలా పవిత్రమైనటువంటి వెంట ఉన్నాయి.
1: There's so many leelas, actions of the divine Krishna.
0: ఈనాడు సాయంకాలం అంతా కూడాను ఈ కృష్ణుని యొక్క లీలలే మీకు అనుభవం కలిగి తెప్పిస్తాను.
1: This evening you'll certainly experience all the leelas of Krishna.
2: You just heard excerpts from a divine discourse delivered on the 6th of September 2004 during the Krishnashtami celebrations. Here, Bhagwan Baba explained the inner significance of Krishna stealing butter to illustrate that God accepts offerings of pure love from His devotees.

నేర్చి అది కుడగుట భూమి పండించుట భూచక్రమేలుట కొలువు నుండుట

కూటి కొరకు ఘనముగా భూమిలోన కడగండ్లు పడుట కూటికేగా. క్రిమి మృగం పశుపక్షి కీటకాదులు క్రిమి మృగం పశుపక్షి

మృగ పశు పక్షి కీటకాదులు బ్రతుకుచుండుట లేదే ఎట్టి యత్నంగులేక బ్రతుకుచుండుట లేదే ఎట్టి యత్నంగులేక ఇంతకన్నను వేరెద్ది ఎరుగ పరతూ ఇంతకన్నా

0: all of one's endeavors and efforts are directed towards the mastery of skills, to the mastery of all forms and types of education, in order that one might reign supreme. All of one's efforts again are directed towards cultivating land, growing crops, and engaging in such endeavors. All of one's endeavors again are directed towards securing land, securing kingdoms, and ruling over them, or to hold positions of authority, or to hold office, in order that one might secure such things in life. One goes to any extreme degree of effort and trouble. And in the ultimate analysis, all such effort is directed towards eking out a living by way of filling this stomach. If this were to be the purpose of life, are not the insects, the birds, the bees, and the animals also not living, not making a livelihood without any effort whatsoever? What else than this could I possibly communicate to you, O pious and noble members of this august assembly?
1: Vidyadhikarulara, Vidyabodhakulara, Vidyabhimanulara, Vidyarthulara.
0: Educators, teachers, all those who have the cause of education dear to their heart, and students.
1: Lokamudesa okkaturi mana chevulu trippi vindumeni sangeeta shastram, sahitya shastram, vaigyanikam, విషయ విజ్ఞానము, చిత్ర విజ్ఞానము, శిల్ప విజ్ఞానము ఇత్యాది శబ్దములు అనేకముగా మనం వింటూ ఉన్నాం.
0: ఇఫ్ ఓన్లీ వన్ వర్ టు టర్న్ ఆర్ ట్యూన్ వన్స్ ఇయర్స్ టువర్డ్స్ ద హ్యాపనింగ్స్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ us, we would realize that the world sings, that there are such endeavors like the science of music, that literature, science, fine arts, sculpture, and the like are making their way.
1: ఇవన్నీ భౌతిక జ్ఞానములోని విభాగములు.
0: But then all these are part and parcel of what one may garner on the physical plane.
1: ఈ భౌతిక జ్ఞానము ఉండినంత వరకు అంతర్గతమైనటువంటి ఆత్మజ్ఞానము మనకు కలుగదు.
0: So long as we cling to this external vision, the inner vision will not be given to us pertaining to the Atma.
1: ఆత్మజ్ఞానమే కలుగనిది ఆత్మశాంతి, ఆత్మతృప్తి, ఆత్మానందము, ఆకాశ కుసుమములు.
0: Unless we have this innate knowledge or jnana about the Atma, we cannot hope to secure peace of mind or satisfaction.
1: Bhautika jnanamu kevalamu bhuktini chekurchune kani manavata shaktini andinchaledu.
0: Worldly knowledge can certainly suffice in keeping us alive, but it cannot really teach us much.
1: Jeevitamunaku aaharamu avasarame,
0: idi
1: evvarunu kadanaleru.
0: Certainly in order to live, food is necessary. Nobody can dispute this fact.
1: కానీ అమూల్యమైనటువంటి మానవ జన్మమెత్తి తన కాలమును, తన కాయమును, తన కర్మను కూడాను ఆహార నిమిత్తమై అంకితము గావించటము ఇది సరి అయిన కర్తవ్యము కాదు.
0: But then having got this priceless life given to us, it is a tragedy that one wastes one's time, bodily efforts, and all action towards mere livelihood.
1: దుర్లభమైన మానవ జన్మమును దుఃఖం పాలు చేయటమే అవుతుంది.
0: It will only mean that this life which is so difficult to get is being frittered away.
1: వచ్చిన పని ఏమిటో మరచి నిరంతరము భౌతిక సుఖములకై మనము కాలమును వ్యర్థము చేస్తున్నాము.
0: We have forgotten what we have come for and all our time is spent in going after things which are not really necessary.
1: భౌతిక సుఖములు అధికమవుకొనది మానసిక చాంచల్యము కూడాను అధికమవుతుంది.
0: Even as these material comforts increase, the wavering nature of the mind also increases.
1: గాలి హెచ్చుకొనది అలలు రెచ్చిపోయినట్టుగా.
0: As the winds grow stronger in intensity, the tides also become more intense.
1: భౌతిక వాసలనేటువంటి వాంఛలనేటువంటి మారుతము అధికముగా ప్రసరించటం చేత చిత్తమనేటువంటి సాగరం నందును చంచలత్వం అనేటువంటి వీచికలు చంచలత్వం అనేటువంటి అలలు ఏమాత్రం కూడాను తగ్గవు.
0: Even as the winds of our material desires become stronger and stronger, so also in the ocean of or the lake of one's heart or mind, the waves in the form of a wavering nature get intensified.
1: Chitta suddhi kaluganadi vyaktitvam anetundi gurtinchutaku veelu kaadu.
0: Unless one has purity of heart, one cannot understand one's own nature.
1: యువకులు తన వ్యక్తిత్వమును గుర్తించుకునే నిమిత్తమై నైతిక విద్యను అభ్యసించాలి.
0: In order that youngsters might get to know their own true personalities, it is necessary that they must have a sense of moral and ethical values.
1: నైతికమనగా క్రమముతో కూడినటువంటి నడతయే.
0: And by this sense of moral values we mean a code of conduct governed by
1: నైతికమనగా ఉన్నత స్థాయిని చేకూర్చేటువంటి రాజమార్గమే.
0: And this path of moral values is the one which takes you higher up in life.
1: రాజ్యము కాని జాతి కాని వ్యక్తి కాని
0: either a kingdom or a race or an individual
1: నీతి రహితమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడు దేశమే నాశనమవుతుంది.
0: If they transcend what is laid down in the form of the ethical and moral code, they will come to disaster.
1: అంతటితో తీరక అనేక సంవత్సరములుగా ఉండినటువంటి నాగరికతను కూడాను నాశనం చేసుకుంటాం.
0: It wouldn't stop at that. The civilization and the traditions built up over centuries would also come to naught.
1: మానవుడు నేడు కాని రేపు కాని ఏనాటికైనను సాంఘీభావము నైతిక శాస్త్రమును గుర్తించియే తీరాలి.
0: Either today or tomorrow, man has to understand this basic truth about his sense of obligation to the society and the upholding of moral values.
1: అట్లు గుర్తించినటువంటి మానవుడు సమాజమునందు మానవునిగా జీవించలేడు.
0: A person who does not recognize these basic tenets can never be a true man.
1: సత్యము ప్రేమ శీలము ఇత్యాది ఆదర్శమైనటువంటి గుణములు కలిగినటువంటి ప్రజల మీద పడినే దేశము యొక్క సౌభాగ్యం ఆధారపడి ఉంటున్నది.
0: The prosperity and the well-being of a nation depends very much on these basic tenets of satya, truth, or prema, love, or character of the individuals making up the nation.
1: దయామయునిగా చేసినప్పుడే విద్య యొక్క పరిపూర్ణత ఇందులో రాణిస్తుంది.
0: A person who becomes compassionate as an end product of this education has certainly learned something.
1: ఈనాడు మానవుడు శాస్త్ర సాంకేతికతను ఎంతయో అభివృద్ధి చెందాడు.
0: Today man has made advances in the fields of science and technology.
1: ఇది కేవలము ఒక బాహ్య సంస్కృతిని బాహ్య నాగరికతను మాత్రమే మానవునకు నేర్పుతుంది.
0: This is what this culture or what goes on in the world ultimately teaches you.
1: కాని ఈనాడు మనకు కావాల్సినది హృదయ పరిపాకం.
0: But today what you need is the transformation of the heart.
1: ఈ హృదయ పరిపాకము లేకుండా మానవుడు తన యొక్క అంతర్గతమైన నాగరికతను కాని సంస్కృతిని కాని పోషించుకోలేడు.
0: Without the heart in turn, keeping pace with these developments outside, man cannot really keep himself afloat in the world.
1: Kanuka kevalam భౌతికమునే భోజించుట విద్య యొక్క లక్ష్యమైన ప్రపంచం యొక్క ప్రగతికి ఒమ్ము చేస్తుంది.
0: సో ఇఫ్ దిస్ వరల్డ్లీ ప్రాస్పెరిటీ, మెటీరియల్ ప్రాస్పెరిటీ వర్ టు బి ద ఓన్లీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దెన్ దిస్ సర్టన్లీ ద వరల్డ్ విల్ కమ్ టు గ్రీఫ్.
1: విద్య అనగా కేవలము తెలివితేటలను పెంచడం మాత్రమే కాదు, హృదయ విశాలతను కూడాను గావించాలి.
0: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎ ఫర్దరింగ్ ఆఫ్ వన్స్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్, రాదర్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ బ్రాడనింగ్ వన్స్ విజన్ అండ్ అవుట్లుక్.
1: నిస్వార్థము, నిరహంకారము, వినయము ఇత్యాది సద్గుణములే వ్యక్తి యొక్క అంతర్ప్రభావములు.
0: దీస్ గుడ్ అండ్ నోబుల్ ట్రైట్స్ లైక్ సెల్ఫ్లెస్నెస్, not having any sense of ego or being humble, these are the hallmark of a truly educated person.
1: Nijamuga vidya anaga kevalam edo manaku telinatvanti okka vishayanni guttimpa chesukovatam ani bhavistunnam.
0: Today we tend to believe that by education we mean getting to know things which we are not aware of.
1: Sa vidya ya vimuktaye mana dukkhamulanu mana baadhalanu mana kashtamulanu ఏది తొలగించునో అది నిజమైన విద్య.
0: యాక్చువల్లీ స్పీకింగ్ అగైన్, ట్రూ ఎడ్యుకేషన్ ఇస్ దాట్ విచ్ కెన్ రిమూవ్ ఫర్ అస్ అవర్ సెన్స్ ఆఫ్ సారో ఆర్ డిస్ట్రెస్ ఆర్ గ్రీఫ్.
1: ఈనాడు దేశము ఆర్థికంగా వెనుకబడినటువంటి అనేటువంటి విషయము అందరికీ తెలిసినటువంటిది.
0: టుడే ఆల్ నో దట్ ద నేషన్ ఈస్ ఎకనామికలీ బ్యాక్వర్డ్.
1: దీని వలన దేశమునకు ఒరిగేదేమీ లేదు.
0: This is not a credit which will come in the way of the country.
1: Aithe deenikante maha pramadamunu kaliginchetvantidi okati unnadi.
0: But then there is another danger which could be far more dangerous to the nation.
1: Adi naitika aadhyatmika tirogati.
0: And that is the degradation of moral values and spiritual values.
1: Ee tirogatini purogati gaavinchukundina విద్యయే అధోగతి పాలైపోతుంది.
0: దిస్ డౌన్వర్డ్ ట్రెండ్ హ్యాస్ టు బి చెక్డ్ అండ్ పుష్డ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్, అదర్వైజ్ ఎడ్యుకేషన్ ఇట్సెల్ఫ్ విల్ కమ్ టు గ్రీఫ్.
1: కనుక ఈనాటి విద్యను సరైనటువంటి మార్గములో ప్రజాసంఘమునందు కొంతవరకును ప్రచార రూపకంగా అందించడానికి ప్రయత్నించాలి.
0: సో టుడే వి షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ దట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ this further growth of the society and the individuals there.
1: Vichara yugam ane tvanti peru pondinatvanti ee kaliyugamunandu pracharamunaku entaina kudanu balam unnadi.
0: This kaliyuga has come to become akin to grief and sorrow, but certainly there is something which can yet be made of this.
1: Manavudu tattvajnani kavachu,
0: through the process of preaching man can become a person who can
1: tattva shastramulo agraganyudu kavachu.
0: He can master the tattva shastra.
1: Kani tattva gnanamuto paatu manavattvam anetunti gnanaanni kudanu kontha sampadinchukovali.
0: But in addition to mastery of such types of knowledge, he should also have a sense of his human values, as we call them.
1: Enni siddhantamulu sadinchinappatikini,
0: he might master any number of these siddhantas.
1: ఎన్ని భౌతికమైనటువంటి విషయములను బోధించినప్పటికీ,
0: he may also teach all these worldly things.
1: ఎన్ని విధములుగా వైజ్ఞాన శాస్త్రాన్ని పరిశోధనలు సలిపినప్పటికీ,
0: he may undertake experiments and observations in the realm of science and technology.
1: మానవుడు తన యొక్క విలువను ఎంతవరకు రక్షించుకున్నాడో, ఎంతవరకు పోషించుకున్నాడో అనేటువంటి సత్యమునే గుర్తించుకొనకుండిన ఈ యొక్క విద్యలన్నీను నిరుపయోగమవుతాయి.
0: The question to be asked is, how far has man been able to protect and safeguard his own values, the human values? Unless we ask this question, all that we have acquired is useless.
1: Bhautikanga, vaigyanikanga, manava jati inaadu entayo pragatini sadinchinadi.
0: The human race at large has made rapid strides on this worldly plane and in the fields of science and technology.
1: Hydrogen bomb nirmanamunandu kani,
0: either in the manufacture of the hydrogen bomb,
1: అణ్వస్త్రములయందు అన్య అస్త్రములయందు అభివృద్ధి చేసిందినటువంటిది కాని
0: ఆల్ ది అడ్వాన్సెస్ మేడ్ ఇన్ ది ఫ్యాబ్రికేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్
1: ఆకాశ గగనమునందు సాధించినటువంటిది కాని
0: ఆర్ వాట్ దే హావ్ అచీవ్డ్ ఇన్ ది డొమైన్ ఆఫ్ ది స్కైస్
1: ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ ను అత్యద్భుతమైనటువంటి విషయాలను తాము విజయాన్ని పొందినటువంటి కాని
0: ఆర్ ద ట్రయంఫ్స్ దట్ మ్యాన్ హాస్ అచీవ్డ్ ఇన్ ది వండర్ వరల్డ్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ది లైక్
1: మానవత్వం అనేటువంటిది అభివృద్ధి కాకుండా ఇవన్నీ కూడాను కేవలము తృణప్రాయమైపోతుంటాయి
0: యాజ్ అగెయిన్స్ట్ ఆల్ దిస్ ఇఫ్ మ్యాన్ డస్ నాట్ ఫర్దర్ ది హ్యూమన్ వాల్యూస్ అండ్ ది బేసిక్ క్వాలిటీస్ నెసెసరీ ఫర్ హిస్
1: ఒకవైపున విజ్ఞాన శాస్త్రము అతి వేగముకో అభివృద్ధి అవుతున్నప్పటికీ మరొక వైపున దీనికి విరుద్ధమైనటువంటివి శరవేగముతో అభివృద్ధి గాంచుతున్నవి
0: All this would be rendered useless. On the one hand, certainly a rapid progress is being registered. But unless things are done to check what might ultimately contribute to one's downfall, things might go out of hand.
1: Vakavaipuna, yuddha bhayam.
0: On the one hand, we have this fear of war.
1: Renda vaipuna, karuvu katakala bhayam.
0: On the other hand, we are plagued by famine and shortages.
1: Mooda vaipuna, swarthattvam.
0: And on a third front, you have selfishness being rampant.
1: నాలుగు వైపున అధికార దాహము.
0: And in the fourth direction, you have this craze for power.
1: మరొక వైపున ప్రాంతీయ అభిమానము.
0: And then you have affinity towards one's own region.
1: కులమత ద్వేషము.
0: Or distinctions based on caste and
1: రాజకీయ అల్లర్లు.
0: Or political struggles and
1: విద్యార్థుల విప్లవాలు.
0: Or revolutions to be brought by students.
1: ivanni kudanu maroka vaipuna ee vigyana shastramunaku viruddhamuga abhruddhi avutunnavi.
0: So all these are also on the increase even as you talk about progress in science and technology.
1: Ee paraspara viruddhamainatundi ee rendinti abhruddhalaku karanam emiti.
0: So here are two entirely different things registering an upward trend. What is the cause for this?
1: Manavuni hrudaya kuharamunandu lotuga naatukoni poyinatundi swarthame.
0: The cause is this deep rooted selfishness in one's heart.
1: ee swartham anetundi manavuni tana manavatvanni gurtinchukunda chestunnadi.
0: It is this selfishness which makes man ignorant of his true nature.
1: ye padarthanni korina ye vyaktini aashinchina ye vishayanni visheshinchina ivanni kudanu tana swarthamu swaprayojanamunu లక్ష్యం నందుంచుకొని మానవుడు దీనిని అనుభవిస్తున్నాడు.
0: వాట్ ఎవర్ వన్ మైట్ లైక్ టు హ్యావ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ పొసెషన్స్ ఆర్ వన్స్ ఓన్ పొసెషన్స్ ఆర్ బిలాంగింగ్స్ ఇట్ ఇస్ ఆల్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ సాటిస్ఫైయింగ్ దిస్ సెల్ఫిష్ డిజైర్.
1: ఈనాటి మానవుడు స్వార్థం చేతిలో కీలు బొమ్మ ఆడుతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ ఎ మియర్ డాల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనం అనేటువంటి ఈ కబంతుని హస్తం నుంచి మనము విడుదల కావాలి.
0: We should free ourselves from this firm grip of selfishness.
1: ఇది విడుదల కావాలంటే నైతిక ఆధ్యాత్మిక విషయంలో మన యొక్క చిత్తమును ప్రవేశపెట్టాలి.
0: And in order to free ourselves from this stranglehold, we should have our sights set on moral and spiritual values.
1: మానవుని యొక్క విలువనగా ప్రత్యేకించినటువంటిది కాదు, త్రికరణ శుద్ధియే మానవుని యొక్క విలువ.
0: Now there is nothing very separate or distinct about these human values. It is a case of purifying oneself in three ways.
1: అసత్యాలతో దూషితం కానటువంటి వాక్కు,
0: word untainted by lies,
1: హింసాదులతో దూషితం కానటువంటి దేహము,
0: the body which does not commit any violent acts or deeds,
1: రాగద్వేషాలతో దూషితం కానటువంటి చిత్తము,
0: and the mind which is not defiled by thoughts of
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించినప్పుడే దివ్యత్వమైనటువంటి మానవత్వం మనకు అర్థమవుతుంది.
0: Of thought centered on selfishness and minus. Once you purify yourself in these three ways, you have achieved the human value.
1: ఈనాడు సమాజం యొక్క బాధ్యతలను గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు విద్యార్థులు ఎందు కానరావు.
0: And today's students, it is not possible for us to see in them the capacity to overcome these obstacles.
1: సమాజం యొక్క బాధ్యతను ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి.
0: ఆర్ టు షోల్డర్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సొసైటీ. ఎవ్రీ పర్సన్ షుడ్ be prepared to shoulder the responsibility.
1: నా విషయంలో నాకు స్వతంత్రం ఉన్నది కదా అని వ్యక్తిగతమైనటువంటి విషయంలో వెర్రవీగరాదు.
0: You might say, I have freedom as far as I am concerned. You shouldn't become arrogant because of that.
1: వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం ఉండినప్పటికి సమాజం యొక్క బాధ్యతను కూడాను కొంతవరకు మనం గుర్తించాలి.
0: You might certainly have a right to your individual freedom, but also you should become cognizant of your responsibility to society.
1: కనుక మనము వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం కంటే సమాజం యొక్క బాధ్యతను కూడాను గుర్తించడమే ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యము.
0: సో ఇట్ ఇస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎవ్రీవన్ దట్ రాదర్ దన్ గో ఫర్ దిస్ ఇండివిడ్యువల్ ఫ్రీడమ్ ట్రై టు లుక్ ఫర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ సొసైటీ.
1: ఇక్కడ రెండు ఉంటున్నవి.
0: హియర్ టూ థింగ్స్ ఆర్ టు బి నోటెడ్.
1: వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం, ఇండివిజువల్ ఫ్రీడమ్, ఫండమెంటల్ లా.
0: ద టూ థింగ్స్ ఆర్ వన్, ఇండివిజువల్ ఫ్రీడమ్, సెకండ్లీ ఫండమెంటల్ లా.
1: లోకముతో నాకేమి భయం లేదు, లోకం ఏమనుకుంటే నాకేమి అనేటువంటి యొక్క భావము వ్యక్తి అందు ఉండవచ్చు.
0: Now certainly one might have a feeling that what am I to do with the world? Why should I be bothered or worried about the world?
1: కాని ఈ వ్యక్తి సమాజంతో బంధింపబడటం చేత సమాజాన్ని కూడా గుర్తించవలసి వస్తుంది.
0: But he should realize that he is part of the society. As such he has a role to play in the society.
1: సమాజము లేకుండా మానవుడు నీటిపై తేలిపు బొట్టు వలె ఏకాకిగా జీవించుటకు వీలు కాదు.
0: Man is part and parcel of society. It is not possible for him to be like a drop of oil floating on water surface.
1: తన యొక్క పుట్టుక, తన యొక్క జీవితము, తన యొక్క ఆనందము అంతే కూడాను సమాజంతోనే కట్టుబడి ఉంటున్నది.
0: His birth, his life, all other processes are linked with the society.
1: అట్టి సమయములో నీకు కాని నాకు కాని మరెవరికైనా కూడాను ఈ సమాజం యొక్క బాధ్యత సమానమైనటువంటి యొక్క బాధ్యతగా భావించాలి.
0: When this is the situation, certainly between one individual and the other, there is absolutely no question of their religions or responsibility towards
1: the society. ఫండమెంటల్ లా అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి, ఆచరించాలి.
0: So this fundamental law has to be implicitly obeyed and complied with by everyone.
1: అయితే ఈ సామాజిక ధర్మమునందు మనం కొంతవరకు విచారణ చేయాలి.
0: But then in terms of this dharma towards society, we have to also to exercise our discrimination.
1: ఈనాటి అధ్యాపకులు లేత హృదయులైనటువంటి బాలబాలికలకు ఈ సమాజం యొక్క బాధ్యతను గుర్తించుకునేటువంటి విధానమును చక్కని రీతిగా వారికి బోధించాలి.
0: The teachers of today should try to know what it is they should teach the youngsters in the society and try devise ways and means of teaching them in an attractive way.
1: నిజముగా తన గృహాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే మన యొక్క సమాజం యొక్క నీతిని కూడాను కొంతవరకును అనుసరించడానికి వీలవుతుంది.
0: Now only when you have the welfare of your house or home at heart, you look to the society also by way of benefiting it.
1: దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది.
0: The welfare of the country is based upon the individual.
1: ఈ వ్యక్తి యొక్క అభివృద్ధి అంతా కూడాను కుటుంబం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: And the development of the individual is dependent on the family.
1: ఈ కుటుంబం యొక్క మంచితనమే రాష్ట్రం యొక్క అభివృద్ధికి మూల కారణమవుతున్నది.
0: And the good or bad of this family in turn determines the shape of the nation.
1: ఈ రాష్ట్రం యొక్క సౌభాగ్యమే దేశం యొక్క సౌభాగ్యంగా రూపొందుతుంది.
0: Determines the shape of the state and the welfare of the state is the welfare of the nation.
1: కనుక ఏ తావాత దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను వ్యక్తి యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుండాలి.
0: All said and done, the well-being of a nation depends upon the well-being of the individual.
1: కనుక వ్యక్తి యొక్క కర్తవ్యాన్ని, వ్యక్తిత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ ఎండెవర్ టు రికగ్నైజ్ వాట్ ఇట్ ఈస్ దట్ వన్ హ్యాస్ టు డూ అండ్ వన్ సెన్స్ ఆఫ్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ.
1: ఈ వ్యక్తి ఏ విధంగా గుర్తించడానికి వీలవుతుంది, ఈ కుటుంబం యొక్క మంచితనమే రాష్ట్రం యొక్క అభివృద్ధికి మూల కారణమవుతున్నది.
0: అండ్ ద గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఇన్ టర్న్ డిటర్మిన్స్ ద షేప్ ఆఫ్ ద నేషన్.
1: ఈ రాష్ట్రం యొక్క సౌభాగ్యమే

0: ఈ మానవ దేహమునందు కూడాను అంతర్భూతమై ఉంటుండాలి.
1: This sense of one's own personality, it is very much deep within oneself.
0: ఇది అవ్యక్తమై,
1: it cannot be seen,
0: గూఢముగా,
1: and it is secreted
0: వీలు కాకుండా,
1: beyond comprehension,
0: మానవత్వమై ఉంటుండాలి.
1: And in the shape of these values it exists.
0: కనుక ఇట్టి అవ్యక్తమై గుర్తించటకు వీలు కానటువంటి ఒక శక్తిత్వాన్ని ఎవడు వ్యక్తము చేసుకున్నో వాడే నిజమైన వ్యక్తి.
1: So this innate strength and power which is deep within, which cannot be seen, if this is brought to the surface, if it is manifested,
0: ఆచరణ రూపమైనటువంటి ఒక ప్రచార ప్రబోధలుగా ఉండాలి.
1: That is a person who has really done his bit, and through his practice he has to achieve.
0: ఈ ఆచరణ యందు మంచిని వినాలి.
1: And what does this practice consist of? Listen to all that is good.
0: మంచిని చెప్పాలి.
1: Teach that which is noble and good.
0: మంచిని ఆలోచించాలి.
1: Think good.
0: కాని మంచి ఆలోచనలే లేకుండినా మానవుడు పతనమైపోతాడు.
1: బికాస్ వితౌట్ నోబుల్ థాట్స్ మ్యాన్ విల్ కమ్ డౌన్.
0: ఇది మహాభారతం నందు ఒక చక్కని దృష్టాంతరం.
1: దిస్ ఇస్ ఇల్లస్ట్రేటెడ్ బై దిస్ ఎపిసోడ్ ఫ్రమ్ ది మహాభారత.
0: దుర్యోధనుడు నిరంతరము కూడాను తన హృదయములో పాండవుల యొక్క చెడ్డను మాత్రమే సంకల్పించుతూ ఉండేవాడు.
1: దుర్యోధన వాజ్ వన్ who incessantly would think and plot about the downfall of the Pandavas.
0: నిరంతరము కూడాను చెడ్డ ఆలోచనలతోనే మునిగి ఉండేటువంటి వాడు.
1: All the while he would immerse himself in such evil and wicked.
0: ఈ చిత్తము ఎలాంటిదనగా కెమెరా లెన్స్ వంటిది.
1: Now this heart or mind is like the camera lens.
0: ఈ లెన్స్ అనేటువంటిది ఏ వైపును తిప్పి మనం స్విచ్ ఆన్ వేస్తే ఆ ఎదురు ఉండినటువంటి ప్రతిమ అందులో పొందిపోతుంది, చేరిపోతుంది.
1: Now whatever sight you have in mind, you turn the lens towards that, and that picture is imprinted.
0: కనుక నిరంతరము కూడాను మనము చెడ్డనే చింతిస్తూ ఉంటుంటే ఆ చెడ్డ మన చిత్తము లోపల చిత్రించుకుని పోతుంది.
1: So if you keep thinking of bad always, the bad imprints itself on your heart.
0: కనుక ఈ చెడ్డ తలంపులు తననే చెడ్డగా మారుస్తుంది.
1: So these bad and evil thoughts make an individual bad and evil.
0: ఒకానొక సమయములో,
1: once upon a time,
0: ద్రోణుడు, గురువైనటువంటి ద్రోణుడు ధర్మజునకు, దుర్యోధనుకు జగత్తులో ఉండినటువంటి మంచి చెడ్డలు గుర్తించుకుని రమ్మని పంపాడు.
1: ద్రోణ, హూ వాజ్ ద టీచర్, సమన్డ్ ధర్మజ అండ్ దుర్యోధన అండ్ సెండ్ దెమ్ ఆన్ ఎ మిషన్ టు ఫైండ్ అవుట్ ఆల్ దట్ ఈస్ గుడ్, ఆల్ దట్ ఈస్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్.
0: ధర్మజుడు జైత్రయాత్ర జరిపాడు.
1: ధర్మజ వెంట్,
0: తిరిగి ద్రోణుడి దగ్గరకు వచ్చి నమస్కరించి, స్వామి, జగత్తులో చెడ్డ అనేటువంటిది నాకు ఎక్కడా కనిపించలేదు.
1: ధర్మజ వెంట్ రౌండ్ ది వరల్డ్, కేమ్ బ్యాక్ టు ద్రోణ అండ్ ప్రాస్ట్రేటెడ్ బిఫోర్ హిమ్ అండ్ సెడ్, స్వామి, ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ఎనీథింగ్ దట్ ఈస్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్, ఈవిల్ ఆర్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: గురుజీ, క్షమించు, నా కంటికి ఎక్కడ కూడా నువ్వు చెడ్డ కనిపించలేదు. ఏదో అంతో ఇంతో చెడ్డ ఉంటే నాలోనే ఉండవచ్చును, కాని నాకు చెడ్డ జగత్తులో ఎక్కడ కూడా నువ్వు కనిపించలేదని చెప్పని చెప్పుకున్నాడు.
1: He further went on to say, oh Guruji, I have not been able to sight anything that is evil, wicked or bad in the world. If at all there are any traces of wickedness and evil qualities, it's in me maybe, but outside there's nothing whatsoever.
0: Drishti ettido srushti attidi.
1: It is said, the way you look at things, that's how the world would appear to you.
0: నేత్రం ఎట్టిదో శాస్త్రం అట్టిది.
1: Likewise, the eye in turn determines all that you want to picture for
0: యద్భావం తద్భవతి.
1: Your thoughts ultimately take shape in
0: తన భావం ఎట్టిదో ఎదుటి పదార్థం యొక్క రూపం కూడాను అట్టిదిగానే ఉంటాయి.
1: Your thoughts determine the shape and form of the thing opposite you.
0: నిరంతరం కూడాను మంచి తెలిసేటువంటి స్వభావము ధర్మజుండి కనుక జగత్తంతా కూడాను మంచిగానే కనిపించింది.
1: ధర్మజ వాజ్ వన్ హూ వుడ్ కంటిన్యూస్లీ థింక్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ గుడ్ అండ్ నోబుల్ ఇన్ ది వరల్డ్. సో ఇన్ ది వరల్డ్ అగైన్ హీ థింక్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: దుర్యోధనుడు యాత్ర గావించి తిరిగి ద్రోణుడి కడకు చేరాడు.
1: So in the world he saw everything which was good and noble. Duryodhana also completed his mission and came back to Drona.
0: Duryodhana, neevu telusukunnatundi oka vishayam emti annani prashninchadu Dronudu.
1: So Drona asked Duryodhana, what have you learned in this world? See,
0: Duryodhanudu cheppadu, Guruji, ekkada chuchina kani cheddane kanipistuntundadi.
1: Then he answered, Guruji, wherever I looked I saw only

0: విషయములు కాని వ్యక్తి కాని సమాజము కాని ఏ యొక్క పదార్థము కాని సర్వములు యందు కూడాను దోషమే నాకు కనిపిస్తున్నది కాని మంచి ఏమాత్రము కనిపించలేదు.
1: Either in material things or in individuals or in society at large, I have been able to see only evil qualities, only bad tendencies. I have never been able to see anything good in
0: me. Anto into manchi unnadante ee Duryodhana yendu tappa mari ekkada kanipinchaledannadu.
1: He further went on to say, if at all there is any trace of good and noble things, it's in this Duryodhana, but not in the world outside.
0: Kanuka Duryodhana yokka chintalu nirantaramu kudanu chedda aalochanalu.
1: So this was what Duryodhana was, thinking always bad and in an evil way.
0: Yetti rangu addala mana kannulaku dagilichukunte atti rangu gaane jagattu kanipistundi.
1: The color of the spectacles that you wear determines the color of the world.
0: Kanuka Duryodhana nirantaram kudanu chedda aalochanalatone munipovatam chetane kattagarappatiki ee Duryodhanudu tana vamsamne naasanam chigavinchukunnadu.
1: So this Duryodhana, who would always think of things which are evil and bad, ultimately led to extermination of his clan.
0: Itti samajamunake oka apakirtini techukunnadu.
1: He also brought his own race into disrepute and disgrace.
0: Kanukane samajamlo evaru kudanu Duryodhanudaneetundi peru pettukoru.
1: That's why you see in the society at large, nobody is named after
0: Duryodhana. Aa pernu kudanu uchcharinchutaki evaru kudanu angeekarincharu.
1: And nobody would be willing even to utter this name of Duryodhana.
0: Karanam emi, chedda talampulu kaliginatundi vyakti ganuka atani yokka keerthi ee rakamga vyapti ayipoyindi.
1: The reason being, he was one who would always think all that is bad and evil, and this is his name.
0: Kanuka chedda talampulu manavuni endu ye maatram kudanu undaradu.
1: So there should be no place for bad thoughts or evil qualities in man.
0: Inka chedda drushti.
1: When you come to this idea of bad sight.
0: Kichakudu Draupadini chedda drushtito chuchadu Mahabharatamulandu.
1: Again in this Mahabharata, Kichaka was a character who saw Draupadi in an evil way.
0: Ilanti chedda drushtito chuchinatvanti Kichakuni yokka jeevitham ye gatiki pattindi.
1: Now this Kichaka, who had such an evil sight, what happened to him finally?
0: Atanni aneka vidhamuluga samharinchi atanni pranamulu teesadu Bhimudu.
1: Bhima took his life after putting him to a lot of torture and
0: kanuka aa Kichakuni peru kudanu evaru pettukoru.
1: So nobody is named after Kichaka either.
0: Karanamu chedda drushti kaligina vyakti ganuka alanti yokka vyaktiki yokka peru ఇంకొకరు ఉంచుకున్నట్టుకు ఎవరు కూడాను అంగీకరించరు.
1: The reason again being, Kichaka is synonymous with an evil sight. Nobody would like to be tagged on to a name like that.
0: ఇంకా చెడ్డగుని విషయములు వినుటలో మరొక ఆదర్శం ఉంటుంది రామాయణమునందు.
1: And then when coming to the idea of listening to things which are bad, here is an example from the Ramayana.
0: కన్న కొడుకు కంటే అతి ప్రేమగా రామును చూచుకున్నటువంటిది కైక.
1: Now Kaika was one who loved Rama more than she did her own son.
0: Ramu ante tanaku prana samanam.
1: Rama was very much her own life breath.
0: Kanuka atti mrudumaduramainatundi okka hrudayam kalinatundi ee Kaikaku.
1: So this Kaika was so tender and soft hearted.
0: Ramuni yokka pattabhishekam vishayam vinnantane,
1: as soon as she heard about the coronation ceremony to
0: antuleni anandamuto gantulu vesinatvanti ee Kaika
1: of Rama, she danced literally with joy when she heard her
0: ee anandavartana andinchinatvanti yokka mandaraku tana kanthamloni haaranni kudanu andinchindi.
1: When she heard first of Rama's impending coronation, she gave out of joy a necklace to Mandara, who brought the news.
0: Itti pavitramainatvanti hrudayamuto undinatvanti ee Kaika yokka bhavamu Mandara yokka దుర్బోధనల చేత చెడ్డ బోధనల చేత కేవలము ఒక రాయిగా మారిపోయింది కైక యొక్క హృదయం.
1: Such was the noble trait of Kaika and such was her love for Rama. But gradually as she started listening to all that Mandara was trying to tell her, she became a stone hearted.
0: చెడ్డ మాటలు వినటం చేతనే కైక యొక్క హృదయము అమృత హృదయమైనప్పటికీ అది విష హృదయంగా మారిపోయింది.
1: She was a noble woman, all right, but she listened to all that was evil and bad from Mandara. So where there was nectar in her heart, turn to poisonous
0: కనుక చెడ్డ మాటలు చెప్పకూడదు, చెడ్డ మాటలు వినకూడదు.
1: సో నెవర్ utter anything which is evil, never listen to anything.
0: ఈ చెడ్డ మాటలు వినటం చేత కైకు యొక్క భవిష్యత్తు ఏ విధంగా మారిపోయింది?
1: Because she listened to such bad things, what happened to Kaika?
0: Kanna koduku yokka krodhamunaku guri ayindi.
1: She was the subject of the anger of her own son.
0: Preminchinatundi Ramunni aranyavasam pampindi.
1: And the Rama whom she loved, she had to send him to the forest.
0: Kattukunna bhaktanu pranamu teesindi.
1: And her own husband had to give away his life.
0: Prajalati teerani apakirtini andukondi.
1: And from the people at large, she received criticism and ridicule.
0: Kanukane కైక పేరు కూడాను ఎవరు పెట్టుకోరు.
1: దట్ ఇస్ వై అగైన్ నోబడీ టేక్స్ ది నేమ్ ఆఫ్ కైక, నోబడీ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ కైక.
0: కారణము చెడ్డ మాటలు వినేటువంటి వ్యక్తి గనుక ఆమె చెడ్డది అని జగత్తుకు ఒక గుర్తింపు చేస్తూ వచ్చింది.
1: బికాజ్ ది వరల్డ్ హస్ రికగ్నైజ్డ్ దట్ కైక ఇస్ సినోనిమస్ విత్ ఎన్ ఎంటిటీ లిజనింగ్ టు బ్యాడ్ అండ్ ఈవిల్ థింగ్స్.
0: చెడ్డ మాటలు చెప్పినటువంటి మందర పేరు కూడాను ఎవరు పెట్టుకోరు.
1: ఇన్ ద సేమ్ మేనర్ మందర వాజ్ వన్ హూ టాక్స్ ఈవిల్, సో నోబడీ ఇస్ నేమ్.
0: కారణం ఏమిటి? కేవలము ఒక విధమైనటువంటి అసూయాభావం చేత చాడీలు చెప్పటము అనగా దుర్బోధన చేయటము ఇది సరైనటువంటిది కాదు అని మందర యొక్క అంతరార్థము.
1: దిస్ మందర ఇస్ గివెన్ టు దిస్ నేచర్ ఆఫ్ బీయింగ్ జెలస్ అండ్ ఆఫ్ క్యారీయింగ్ టెయిల్స్. నోబడీ వుడ్ లైక్ టు బి ఐడెంటిఫైడ్ విత్ దట్ నేమ్.
0: కనుక మనము పిల్లలకంతా చెడ్డ మాటలు చెప్పకూడదు, చెడ్డ మాటలు వినకూడదు, చెడ్డ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోకూడదు, చెడ్డ తలంపులు ఉండకూడదు అని లేత హృదయులైనటువంటి బాలబాలికలకు అధ్యాపకులు బోధించాలి.
1: సో ది టీచర్స్ షుడ్ టీచ్ సచ్ థింగ్స్ టు దీస్ టెండర్ హార్ట్స్ ఆఫ్ ది యంగ్స్టర్స్. డు నాట్ స్పీక్ ఈవిల్, డు నాట్ సీ ఈవిల్, డు నాట్ థింక్ ఈవిల్, డు నాట్ డూ ఎనీథింగ్ విచ్ ఇస్ ఈవిల్.
0: సత్యమునే చెప్పమని,
1: స్పీక్ ట్రూత్,
0: పెద్దలను చూసి గౌరవించమని,
1: రెస్పెక్ట్ ఎల్డర్స్,
0: వినయ విధేయతను ప్రకటించమని,
1: బి హంబుల్ అండ్ ఫాస్ట్,
0: దురహంకారమునకు స్థానం ఇవ్వకూడదని,
1: డోంట్ గివ్ రూమ్ ఫర్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో అరోగెన్స్.
0: కనుక ఇలాంటి సన్మార్గమైనటువంటి యొక్క విషయములను ఈ యొక్క పవిత్రమైన నిశ్చల నిర్మల నిస్వార్థమైనటువంటి బాలబాలికల హృదయాలకు అందించాలి.
1: సచ్ ఇంజంక్షన్ షుడ్ బి గివెన్ డౌన్ టు దీస్ యంగ్స్టర్స్ హూ ఆర్ బేసికలీ సెల్ఫ్లెస్, హూ ఆర్ బేసికలీ టెండర్, ప్యూర్ అండ్ సెరీన్.
0: మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించమని బోధించాలి.
1: We must first and foremost tell them, respect and revere your parents.
0: Kevalam pillalu maatrame kaadu peddalu kuda nu talidannulu gauravinchali.
1: Now this is something not particular for the children. Even elders, grown ups should respect their parents.
0: Neevu peddavaaduga perigi undochunu.
1: You may have grown up all right.
0: Neevu enta peddaga periginappudikini talliki neevu kumarudi kaani tallikante peddavaadu kaadu neevu.
1: However you may have grown, as far as the mother is concerned, you are still her child. You haven't grown beyond that.
0: ఈ నాడు నీవు తల్లిదండ్రులను గౌరవించి వారిని ప్రసన్నులుగా ఆవించినటువంటి స్థితిని నీవు గప్తికి నుంచుకొని తిరిగి నీ బిడ్డలు కూడాను నిన్ను ఈ విధమైనటువంటి గౌరవించడానికి తగినటువంటి అవకాశాన్ని అందుకోవాలి.
1: Today, if you respect and regard your parents, tomorrow your turn will come to be respected and regarded by your own children.
0: కనుక విద్యార్థులారా, జేసే అన్ని ఐసే మన్, ఎలాంటి విత్తనమో అలాంటి మొక్క, ఎలాంటి తిండో అలాంటి త్రేపు.
1: సో స్టూడెంట్స్, ద ఫ్లో డిటర్మిన్స్ ద నేచర్ ఆఫ్ ద బ్రెడ్ దట్ యు బేక్. యువర్ థాట్స్ అల్టిమేట్లీ డిటర్మిన్ యువర్.
0: ఈనాడు నీవు తల్లిదండ్రులను గౌరవించినప్పుడే భవిష్యత్తులో నీ బిడ్డలు నిన్ను గౌరవించగలరు.
1: Today, if you are paying respect to your parents, tomorrow your children will do.
0: ee naadu nee talladannulu kantineeru nimpinappudu nee biddalu nee kantineeru nimputaku siddhanga untaru.
1: Today, if you are feeling tears in the eyes of your parents, tomorrow your children will do that to you.
0: Kanuka bhavishyattu yokka manchini nee aashinchinattayite neevu vartamanamulo neevu sariyainatundi karmalu aacharinchamani pillaliki bodhinchali.
1: So you must go on to tell the children thus, tomorrow if you want to enjoy something which is good, do something good today.
0: కనుక పిల్లలకు ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేటువంటి యొక్క మన ప్రాచీన సంస్కృతికి పురస్కరించుకుని పిల్లలను బోధించడానికి ప్రయత్నించాలి.
1: We should further teach the children in tune with what has been laid down and given down to us from our ancestors. Revere your mother, your father, your acharya or your guest has really got.
0: Kevalam pillalaku bodhinchadaniki prayatninchutaku puramo adhyapakulu kudanu deenini abhyasam cheyali.
1: But then, before you start teaching the children, first of all, the teacher should put these into practice.
0: Adhyapakulu water tank vanti varu.
1: Because the teachers are like water tank.
0: Vidyarthulu taps vanti vallu.
1: The students are like the taps.
0: ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుతామో ఆ ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంది.
1: The type of water that you get through the taps is determined by the type of water you have in the tank.
0: కనుక మీరు చెప్పటం మాత్రం మంచి చెప్పి హృదయాల్లో మంచి నీరు నింపుకోకుండా పోతే పిల్లలు కూడా చాలా తెలివితేటలైనటువంటి వారు చక్కగా గమనిస్తూ ఉంటారు.
1: Now when it comes to teaching the children, you want to teach them something good, but within yourself you are still evil and bad. You cannot do justice.
0: Kanuka meer motta motta be good, do good, see good, next tell good.
1: So what you must do is be good, do good, see good, and then tell the children to be good.
0: Kanuka neevu motta motta ga neevu tayarai tadupari vidyarthulaku cheppadaniki prayatninchali.
1: So first prepare yourself, then get ready to impart something to the students.
0: Inte kaadu adhika kaalamu పిల్లలు తల్లిదండ్రులకు దగ్గర ఉండటం చేత అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడాను మనం కలిసి వారి ఎందు కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు పిల్లల దగ్గర బోధించమని చెప్పాలి.
1: Not only this, we should also try and exhort the parents, because the children are likely to spend more time in their company. The parents also should take their responsibility in teaching their children.
0: ఈనాడు పిల్లలు చెడిపోవడానికి మూల కారణము అధ్యాపకులు తల్లిదండ్రులేని గట్టిగా చెప్పవచ్చు.
1: Today, if the children have gone awry and have gone in wicked ways, certainly the responsibility can be pinned down.
0: లేత వయస్సునందు ఉండినటువంటి పిల్లలకు ఏదో ప్రేమ చేత అనేక విధములుగా స్వాతంత్రాన్ని అందిస్తున్నారు.
1: On the teachers and the parents, the children basically are tender, but we give them a lot of freedom.
0: కనుక ఈ స్వాతంత్రాన్ని స్వేచ్ఛను అధికంగా అందించడం చేత ఈ స్వేచ్ఛను పురస్కరించుకుని పిల్లలు పెడమార్గం పడుతున్నారు.
1: Because we have given them this excessive freedom, they are misusing it.
0: కానీ పిల్లలకు స్వాతంత్రం ఉండవలసింది.
1: Certainly to a certain extent, freedom is necessary for the
0: child. కానీ మితిమీరిన ఫ్రీడమ్ ఉండరాదు.
1: But beyond limits is not to be given.
0: The end of wisdom is freedom.
1: The end of wisdom is
0: the end of culture is perfection.
1: The end of culture is perfection.
0: The end of knowledge is love.
1: The end of knowledge is love.
0: The end of education is character. అనేటువంటి సత్యాన్ని బోధించాలి.
1: The end of education is character. This is the primary truth that we have to carry.
0: కనుక చదవటం అంటే కేవలము పుస్తకాలు తీసుకుని అక్షరములు నేర్చుకుని కేవలం రాయటము చదవటం మాత్రమే విద్య కానేరదు.
1: Now studying or mastering education does not consist in your ability to read or write.
0: అంతఃకరణను పరిశుద్ధి గావించినటువంటిదే నిజమైన విద్య.
1: True education consists in purifying your inner self.
0: నైతిక ఆధ్యాత్మికతను ఇనుమడింపచేయునదే విద్య.
1: And where you have a place for moral and spiritual values, that is true education.
0: ఈ విద్యావిధానములో ఏ విధమైనటువంటి అలజడులు కూడాను ప్రారంభించరాదు.
1: And there should not be any agitations or chaos in this field of education.
0: కనుక పిల్లల లోపల ఇలాంటి పవిత్రమైన భావాలను నింపడానికి ప్రయత్నించాలి అధ్యాపకులు.
1: So teachers should embark on this task of filling the minds of students with such good thoughts.
0: విద్యార్థి విషయార్థి కారాదు.
1: A vidyarthi should not turn out to be one after material thing.
0: విద్యను పూర్తిగా ఆవించుకున్న తర్వాత తనకి ఇష్టమైనటువంటి మార్గంలో ప్రవేశించి దేశ సేవలలో పాల్గొనవచ్చును.
1: After completing education, in whatever field of his choice, he can serve the country.
0: కానీ విద్యార్థి దశయందు ఉన్నటువంటి బాలబాలికలు విషయంలో ఏమాత్రం కూడాను ప్రవేశించరాదు.
1: But so long as they are students, boys and girls, they should never go after things which do not concern them.
0: కడకటి రెండింటికిని చెడినటువంటి వాడైపోతున్నాడు.
1: Because as a result, they are losing everything.
0: కాన విద్యార్థులకు ఇలాంటి చక్కని బోధన చేసి వాళ్ళ హృదయాన్ని పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: So these are the things that have to be communicated to students, and their hearts in turn can become pure and sacred.
0: పిల్లలు యందు ప్రేమను ప్రధానమైనటువంటి ఒక రీతిగా వారికి నింపాలి.
1: Try and fill the hearts of these students with love.
0: లేత హృదయులైనటువంటి బాలబాలికలకు పవిత్రమైనటువంటి హృదయాలు ఉంటాయి.
1: Now these boys and young boys and girls, their hearts are basically serene and calm.
0: అలాంటి పవిత్రమైన పరిశుద్ధమైన నిర్మలమైన నిశ్చలమైనటువంటి ఒక చిత్తమునందు మనం ఎలాంటి దీనిని మనం నింపుతామో అలాంటి స్వరూపాన్ని పొందిపోతుంది.
1: Now this is the state of the nascent heart, pure and sublime.
0: ఏ కించిట్ చిన్న విషయాన్ని దుర్భావముతో మనం నింపినప్పటికీ అది పెద్దదిగా పరిణమిస్తుంది.
1: And even if we fill such hearts with even a trace of wickedness or evil, that will assume alarming proportions.
0: ఇది తెల్లటి వస్త్రము.
1: This is a piece of white cloth.
0: ఒక చిన్న నల్లటి చుక్క పడినప్పటికీ ఇది పెద్దదిగా కనిపిస్తుంది.
1: Now even if there is a small black dot, that appears to be very big.
0: కనుకనే ఈ పిల్లల యొక్క హృదయం లోపల ఎలాంటి దుర్భావములు కాని దురాలోచనలు కాని దుర్గుణములు కాని చేర్చకుండా చూడడానికి అనుకోవాలి.
1: సో వీ షుడ్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ది స్టూడెంట్స్ హావ్ నో రూమ్ ఇన్ దేర్ హార్ట్స్ ఫర్ బ్యాడ్ థింగ్స్ ఆర్ ఈవిల్ థాట్స్.
0: ఈ బోధించడం కూడాను ప్రేమతో బోధించాలి.
1: అండ్ ఇన్ ద మేనర్ ఆఫ్ అవర్ టీచింగ్ దెమ్ ఆల్సో షుడ్ హావ్ దిస్ టచ్ ఆఫ్ లవ్ ఇన్ ఇట్.
0: పిల్లలు కూడా చెప్పాలి, స్టార్ట్ ది డే విత్ లవ్, ఫీల్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్, దిస్ ఇస్ ది వే టు గాడ్ అని చెప్పాలి.
1: వీ షుడ్ ఫర్దర్ టెల్ ది స్టూడెంట్స్ స్టార్ట్ ది డే విత్ లవ్, ఫీల్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్, దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: మనము పిల్లలతో మంచిగా మాట్లాడినట్టుగా ఉండాలి.
1: వీ షుడ్ ఆల్సో అపియర్ to be speaking to the
0: ఆ ప్రేమను పిల్లలలో కూడా నింపి ఆ ప్రేమను మనలో కూడా నింపుకోవాలి.
1: Softly give them love and take their love in turn.
0: పిల్లలకు అసత్యం చెప్పకూడదని మనం బోధిస్తూ మనమే అసత్యం పిల్లలు ఎదురుగా ఆడుతుంటే పిల్లలు ఏ రీతిగా అనుసరిస్తారు?
1: We tell the students don't utter lies, but we ourselves are uttering lies. What value can we have?
0: కనుక పిల్లలకు సత్యాన్ని నేర్పే సమయంలో మనం కూడాను సత్యాన్ని నడుచుకోవాలి.
1: So when you want to talk about truth to the students, fill yourself
0: in our పెద్ద పెద్ద పట్టణాల లోపల పిల్లలు అసత్యాన్ని సులభంగా నేర్చుకుంటున్నారు.
1: Today in big towns and cities, students get to know a hang of these lies.
0: ఏ విధంగా అనగా ఇది ప్రాక్టికల్ గా జరిగేటువంటిది.
1: How you might ask, it's an instance in one's own life, practical.
0: అమ్మా నాన్నలు టెలివిజన్ చూస్తున్నారు డ్రాయింగ్ రూమ్ లో సోఫాల పైన కూర్చొని.
1: The mother and father are sitting in the drawing room in the sofa watching television.
0: వాటితో పాటు బిడ్డలు కూడాను కూర్చొని టెలివిజన్ చూస్తుంటారు.
1: Alongside them the children also sit down and view.
0: ఏదో ఒకటి ఫోన్ కాల్ వచ్చింది.
1: Watch the television. And in the meanwhile a phone call has come through.
0: వీళ్ళకి టెలివిజన్ పై ఉండేటువంటి ఒక శ్రద్ధ వల్ల ఫోన్ లో మాట్లాడడానికి తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు.
1: Now because the parents are tuned to seeing the television proper, they would not like to speak and spend time talking on the phone.
0: అప్పుడు పిల్లవాడిని పంపుతారు, not available అని చెప్పరా అని.
1: So then they send away the boy, the son. Tell them on the phone that we are not available.
0: ఈ పిల్లవాడికి తెలుస్తుంది, అమ్మా నాన్నలు ఉండి కూడాను not available అని చెప్పమన్నారు అని ఆ నాట నుంచి ఇంకా అసత్యం ప్రారంభిస్తాడు.
1: So naturally the son would say, well here my mother and father are, they want me to tell the other party they are not available.
0: ee pillalu asatyanni cheppadaniki evaru valla ee tallidandrulu vallane veere moola kaaranam.
1: So it's a case of uttering lies. So he starts in his own way. Who are responsible for the state of affairs? The parents.
0: Katinamainatunti maatalu aadatamlo kudanu tallidandrulu veeriki margadarshakulu ga avutunnaru.
1: Again if the students utter words which are harsh and cruel, the parents are responsible.
0: కనుక మొట్టమొదట నెలకు ఒక్క పర్యాయమైన తల్లిదండ్రులను చేర్చి ఈ అధ్యాపకులు పిల్లలను ఏ రీతిగా పెంచాలి, పిల్లల దగ్గర ఏ రీతిగా మనం మెలగాలి అనేటువంటి విషయాన్ని కూడాను తల్లిదండ్రులకు మనం బోధించాలి.
1: సో అట్లీస్ట్ వన్స్ ఎ మంత్ యు మస్ట్ సమన్ ఆల్ ద పేరెంట్స్ అండ్ ఆల్సో హోల్డ్ డిస్కషన్స్ విత్ దెం హౌ బెస్ట్ టు బ్రింగ్ అప్ ద చిల్డ్రన్ వాట్ ఇట్ ఈస్ దట్ వి షుడ్ డు.
0: కనుక అధ్యాపకులు తల్లిదండ్రులు ఇద్దరు కూడాను సక్రమమైన మార్గాన్ని అవలంబించినప్పుడు పిల్లలు పెడమార్గం పడటానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: సో ఇఫ్ బోత్ ద టీచర్స్ అండ్ ద పేరెంట్స్ దెమ్సెల్వ్స్ ఆర్ గుడ్ అండ్ అన్ ఐడియల్, దేర్ నో క్వశ్చన్ ఆఫ్ ద స్టూడెంట్స్ గోయింగ్ ఆర్ చిల్డ్రన్.
0: కనుక ఈ విధమైన మార్గాన్ని కూడా మనం కొంతవరకు అవలంబించాలి.
1: సో వీ షుడ్ ఆల్సో అడాప్ట్ దిస్ పాత్.
0: ఈనాటి విద్యా విధానం అనేటువంటిది కేవలము కృత్రిమైనటువంటిదిగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: ఆఫ్ టేకింగ్ ద పేరెంట్స్ ఇంటూ కాన్ఫిడెన్స్. టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అపియర్స్ టు బి బిట్ టు ఆర్టిఫిషియల్.
0: ఈనాటి బోధన కూడాను యాంత్రికంగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: అండ్ ద మెథడాలజీ అడాప్టెడ్ ఆల్సో ఇస్ మెకానికల్ ఇన్ నేచర్.
0: ఈనాటి విద్యలో చైతన్యం కానీ నైపుణ్యం కానీ కనిపించటం లేదు.
1: టుడేస్ ఎడ్యుకేషన్ అగైన్ యూ కెనాట్ ఫైండ్ ఎనీ ట్రేస్ ఆఫ్ లైవ్లీనెస్ ఆఫ్ హిస్ పార్ట్.
0: కనుక ఇలాంటి విద్యలో సాధ్యమైనంత వరకు కూడాను మనము పవిత్రమైన భావాలను ప్రవేశపెట్టి విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: సో వి షుడ్ టేక్ కేర్ విత్ రిగార్డ్ టు మోడిఫైయింగ్ సమ్ ఆఫ్ దీస్ ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ ఆల్సో అండ్ క్యారీ ది స్టూడెంట్స్.
0: విద్యను నేర్పాలనుకుంటే కేవలం పాఠశాల యందే మనం పని చేయనట్లేదు.
1: Now, in order that we might be able to teach something, it's not necessary that we should work in a
0: bazaar lo nadichetunte vidhananni telusukovatam kudanu oka vidyani,
1: because the way you have to walk in the street, that also is a type of education.
0: Vachi poyetunte bus lo car lo tappinchukoni nadichetunte kudanu oka vidyani.
1: The way you have to dodge and make your way in a busy bazaar street, dodging
0: kevalam ilanti vidyalanta kudanu granthamuto manam chadivetuntivi kaadu,
1: that's a type of education. You won't get it in books.
0: గురువు బోధించవలసినటువంటివి కాదు.
1: సంథింగ్ విత్ ది టీచర్స్ కెనాట్ టీచ్ యు.
0: మనము స్వప్రయత్నముతో నిత్య జీవితములో మనము నేర్చుకోవలసినటువంటివి.
1: Through your own effort, in your own day-to-day life, you have to pick up these things.
0: కనుక మానవత్వములో టీచర్స్ నేర్పేటువంటిది కొంత ఉంటుంటే తన స్వశక్తి పైన ఆధారపడి నేర్చుకునేటువంటి మరికొంత ఉంటుంటాయి.
1: So in one's life, the teachers certainly have a few things to teach us, but in other ways, we have to make our own effort.
0: ప్రేమ స్వరూపులైన అధ్యాపకులారా,
1: టీచర్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు ఎంతో ప్రేమతో విద్యార్థులను చూసుకుంటున్నారు.
1: యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఎ మోస్ట్ లవింగ్ వే.
0: నిజముగా ఇలాంటి అవకాశం మీకు లభించటము చాలా అదృష్టం.
1: ఇట్ ఇస్ సర్టెన్లీ ఎ గ్రేట్ పీస్ ఆఫ్ ఫార్చ్యూన్ దట్ యు హావ్ బీన్ గివెన్ దిస్ ఆపర్చునిటీ.
0: మీకు ఒకరో ఇద్దరో పిల్లలు ఉండవచ్చును.
1: నౌ యు మైట్ హావ్ ఏ చైల్డ్ ఆర్ టు.
0: వారు కామపుత్రులు కావచ్చును.
1: Now they are born of your desire.
0: కాని వందలాది ప్రేమపుత్రులు ఉంటున్నారు.
1: But there you have these children of love, hundreds of them.
0: కనుక ఈ ప్రేమపుత్రులపైన మీరు లక్ష్యమును ఉంచి భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క కీర్తిని మీ ద్వారా కూడాను నిలబెట్టడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: So you must also have your attention focused on these hundreds of children of love, so that you will mold them, so that in turn the country can become a welfare state, can progress and become famous.
0: Bharat desham prachina kalam nundi enniyo vidhamulainatundi aadarshavantamainatundi jeevithanni itara deshalaku andinchinatundi deshamu.
1: Down the ages, this land of Bharat has been a country which has been able to hold out models and ideals to the world at large.
0: Kanukane anni deshalaki idi upadhyayi kade annaru kavuru. Anni deshamulu kodunu Bharat deshamu oka upadhyaya sthanamunu alankarinchindi.
1: That's why there has also been a claim that as far as all the other countries are concerned, this country of Bharat is like a teacher.
0: దేశానికైమైనా దేహాన్నైనా కూడా అర్పితం గావించాలి.
1: And for the sake of this country, one should be able to sacrifice the body if necessary, one's own life.
0: కనుక దేశ సౌభాగ్యమే మన సౌభాగ్యంగా విశ్వసించాలి.
1: The welfare of the country is our own welfare.
0: దేశాభిమానం కూడాను అధ్యాపకులు అభివృద్ధి గావించాలి.
1: And this love for one's country should also be
0: our. ఇలాంటి అధ్యాపకులు పిల్లల యందు కూడాను ఒక దేశాభిమానం అనేటువంటి లక్ష్యాన్ని వారిలో నాటాలి.
1: If the teachers have this thought uppermost in their minds, the students also will imbibe such ideas.
0: దేశాన్ని గౌరవించక,
1: you would not respect your country.
0: దేశాన్ని విశ్వసించక,
1: you would not have much faith by your country.
0: దేశాన్ని అన్ని విధములు కూడాను అభివృద్ధి కావాలని కోరక,
1: అండ్ యు వుడ్ నాట్ ఆస్పైర్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ యువర్ కంట్రీ ఇన్ వేరియస్ ఫీల్డ్స్,
0: ఇది నా దేశము అనేటువంటి అభిమానమే కోల్పోయినా,
1: అండ్ యు హావ్ లాస్ట్ దిస్ ఐడియా దట్ దిస్ ఇస్ మై కంట్రీ,
0: ఇది మానవత్వానికి కళంకం తెప్పిస్తుంది.
1: నౌ దిస్ ఇస్ ఎ ష్యూర్ కేస్ ఫర్ బ్రింగింగ్ యువర్సెల్ఫ్ ఇంటు డిస్రెప్యూట్.
0: ఇలాంటి ఒక వ్యక్తి బ్రతికి కూడాను చచ్చిన వాణితో సమానం అవుతుంది.
1: సచ్ ఎ పర్సన్ ఈవెన్ ఇఫ్ యు వర్ టు బి లివింగ్ ఇస్ అకిన్ టు హావింగ్ డైడ్.
0: ఇది నాది మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు ఎదగొట్టి నుడువనీరని బ్రతికిన పీనుంగోకండు బసుదన్ కలడా. ఇది నాదు మాతృదేశము, భారతదేశం నా మాతృభూమి.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్, దిస్ కంట్రీ ఆఫ్ భారత్.
0: ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉండవచ్చు.
1: దే మే బి ఎనీ నంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ దిస్ కంట్రీ.
0: కానీ అన్ని రాష్ట్రాలు భారతదేశం యొక్క ఉపాంగములే.
1: బట్ ఆల్ దీస్ స్టేట్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్.
0: దేశములో అనేక అంగములు ఉంటున్నాయి.
1: in the body there are many
0: idi chetulu idi kaallu idi tala idi mukku idi chevulu
1: many organs like the limbs like the arms like the hands
0: adhe vidhamugane భారత దేశము అనేటువంటి దేహం లోపల అనేక రాష్ట్రములు అనేటువంటి అంగములు ఉంటున్నాయి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ దిస్ బాడీ ఆఫ్ దిస్ భారత్ దేర్ ఆర్ దీస్ స్టేట్స్ ఇన్ ది ఫామ్ ఆఫ్ వేరియస్ ఆర్గన్స్.
0: కనుక భారత దేశమును ఏకదేశంగా మనం భావించాలి.
1: సో దిస్ కంట్రీ హాస్ టు బి వ్యూడ్ యాస్ వన్ అండ్ ఓన్లీ వన్.
0: అంతేకాని దేశమును ముక్కలు ముక్కలు చేయరాదు.
1: యూ షుడ్ నాట్ బ్రేక్ divide this country into six.
0: ఈ దేహాన్ని ముక్కలు చేసినప్పుడు దేహములో సమత్వంగా ఉండేటువంటి ఒక ప్రాపర్టీ రక్తం అనేటువంటిది ఎంత వ్యర్థమైపోతుంది.
1: Now if you are breaking, if you are trying to knife your own body into bits and bits, there is one common entity, blood, which is being wasted.
0: కనుక దేహమును ముక్కలుగా చేసినప్పుడు దేహములో ఉండేటువంటి శక్తి చాలా వరకు నశించిపోతుంది.
1: In the same manner, if you divide this country, that innate strength, this blood, that also is being wasted.
0: అదే విధముగానే దేశాన్ని ముక్కలుగా చేసేస్తే దేశం యొక్క సమస్తి బలమును మనము చీరింపజేసిన వారం
1: అవుతాం. ఇది
0: కేవలం సంకుచితమైనటువంటి భావములే తప్ప విశాలమైనటువంటి భావములు
1: కాదు.
0: ఏ దేశం వారైనా సరే ఆ దేశాన్ని వారు ప్రేమించాలి.
1: వన్ మైట్ బిలాంగ్ టు ఎనీ కంట్రీ బట్ హీ షుడ్ లవ్ దట్ కంట్రీ ఆఫ్ హిస్.
0: ఇలాంటి దేశ ప్రేమను పిల్లలు ఎందుకూడనూ అభివృద్ధి గావించాలి.
1: సో దిస్ లవ్ ఫర్ వన్స్ కంట్రీ షుడ్ బి ఇంపార్టెడ్ టు బి గివెన్ టు ది స్టూడెంట్.
0: ఈనాడు పాశ్చాత్య నాగరికతను అనేక మంది పిల్లలు అనుసరిస్తూ కేవలం భారతదేశం అంటే చాలా చిన్న దేశంగాను చిల్లర దేశంగాను శక్తిహీనమైన దేశంగా కూడాను పిల్లల హృదయాల్లో కొంతవరకు అభివృద్ధి అవుతుండాలి.
1: Today many children and youngsters look to the outside world, to look to the other countries, in the process try to degrade and demean their own country.
0: కనుకని ఏ పిల్లవాడు ఏ బిఏను ఏ బిఈనో ఏ ఎంబీబీఎస్ ఇలాంటివి చదివేటప్పటికీ తక్షణమే ఏ ఇరానో ఏ ఇరాకో ఏ దుబాయో ఏ అమెరికానో ఎక్కడికో పోవాలని ఆశిస్తుంటారు.
1: That's why today once a person gets a degree like a BA, BE or an MBBS, all his thoughts are in going to a country like Iran, Iraq, Dubai or America.
0: విదేశములు యొక్క ప్రాంతీయే ఈ యువకులు యందు అభివృద్ధి అవుతున్నది కాని స్వదేశము యొక్క విశ్వాసము స్వదేశము యొక్క భ్రాంతి క్రమక్రమేణా సన్నగిలుతూ ఉంటుంది.
1: Being carried away by thoughts about other countries, when it comes to his own country, his thoughts are weakening.
0: కనుక మొట్టమొదట నా మాతృదేశము కంటే గొప్ప దేశం లేదు, ఇదే భారతదేశం, ఎన్న భారతే తన్న భారత, భారతదేశంలో లేనటువంటిది ఏ దేశంలో కూడా లేవని చాటింది భారతం.
1: సో యు మస్ట్ ట్రై టు హావ్ దిస్ ఫీలింగ్, దేర్ ఇస్ నో కంట్రీ బెటర్ దాన్ మై ఓన్ మదర్ ల్యాండ్, దిస్ కంట్రీ భారత్, దేర్ ఇస్ నథింగ్ దట్ కెనాట్ బి ఫౌండ్ విచ్ ఇస్ నాట్ టు బి.
0: ఇలాంటి బోధనలు పిల్లలు ఎందుకూడను చేయాలి.
1: Now such things also should be imparted to
0: ఏ భాషను కాని ఏ దేశమును కాని దేనిని కూడా మనం ద్వేషించరాదు.
1: Either any language or any state or any notion we should not decry and
0: annitini preminchali.
1: We should love everything.
0: The language of the heart,
1: it is a case of the language of
0: caste,
1: the
0: of humanity
1: and the caste of humanity.
0: Religion of love
1: and the religion of love.
0: ఈ విధమైనటువంటి పిల్లలకు చక్కగా బోధిస్తూ రావాలి.
1: Now such things again should be imparted.
0: సర్వమత సమ్మతమే మన యొక్క అభిమతం అని వారి కూడా బోధించాలి.
1: Tell them that the oneness of our religion is our religion.
0: ఈ అభిమతమే మన భారతీయుల యొక్క ఋషుల వ్రతము అని చెప్పాలి.
1: And further tell them that this has been the primary aim and goal of all our rishis, sages and seers.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారతదేశం నందు జన్మించినటువంటి బాలబాలికలకు ఈ దేశాభిమానము దేశం యొక్క సంస్కృతిని వారి హృదయాల్లో కొంతవరకు అభివృద్ధి అయ్యేటట్టుగా చూసుకోవాలి.
1: సో దీస్ చిల్డ్రన్ హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ సేక్రెడ్ అండ్ గ్లోరియస్ ల్యాండ్ ఆఫ్ భారత్ సో దట్ ది థాట్స్ అబౌట్ ది నేషన్ షుడ్ బి గివెన్ టు దెమ్ అండ్ దే షుడ్
0: టాక్ టు ది దేశం యొక్క సంస్కృతిని మాత్రమే బోధించమనటంలో ఇతర సంస్కృతిని మాత్రము ద్వేషించినట్టు కాదు.
1: Now when you say that you try and give them the culture and traditions of this country, it doesn't mean you are decrying the culture of other countries.
0: ఎవరెవరి దేశాన్ని వారు ప్రేమించటంలో దోషము లేదు.
1: ఇట్స్ ఎ కేస్ ఆఫ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఈచ్ వన్ లవింగ్ హిస్ కంట్రీ.
0: ఏ ఏ వ్యక్తిత్వం అనేటువంటిది ఆ ఏ దేశం యొక్క అధికారంగా ఉంటుండాలి.
1: And each person naturally is determined, has his allegiance towards that country.
0: కనుక విశాలమైన వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So we should in the process broaden our vision and outlook.
0: ఇలాంటి ద్వేషమునకు అసూయకు ఏ విధమైనటువంటి అవకాశం అందించకుండా అధ్యాపకులు జీవించి విద్యార్థులు కూడా పోషించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: There should be no room for hatred or jealousy, either in the hearts and minds of the teachers or in the minds and hearts.
0: గడిచిన రెండు దినముల నుంచి కూడా జరిగినటువంటి యొక్క మన యొక్క సమావేశంలో నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు.
1: I'm hoping that now over the last 2 days in the course of these deliberations a few decisions have been taken.
0: మన నిర్ణయాలు కేవలము కాగితాల్లో మాత్రమే చేర్చకుండా కర్మలలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: Now our decision should not be confined to the paper part of it. We should try and show them in our action.
0: కనుక అనేక సమావేశాల్లో ఇతరులు ఆ విధంగా చేయవచ్చును, కానీ సత్యసాయి సంస్థల వారు మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: Such things might happen as a matter of routine in other congregations and other meetings, but when it comes to sasai organization there should be a oneness of thought, word and deed.
0: Pavitramaina adhyapakulara nijamuga prapanchamulo inni vela mandi inni kotla mandi undinappatikini ee sadavakasamu ee pavitramainatunte yokka seva meeku maatrame labhyamaindi meerenta adrushtavantulu.
1: Teachers who are sacred and pure, there are any number of countless number of teachers all over the world, but this type of seva, this fortune has been given to you alone.
0: Meeru entayo shraddha bhaktulu undatam chetane inta dooram prayanam chesi ilanti samaveshallo meeru ilanti vidyavantulai kudanu praveshincharante nijanga idi mee yokka purvajanma sukritam ane cheppavachchu.
1: Because you are diligent and because you have the sense of commitment, you have undergone any number of difficulties and troubles in journeying all the way down to this place and taking part in these deliberations. It's a case nothing short of all the good deeds of your past.
0: Kaluka Bharata Deshamalo ippati kudanu ilanti mahaneelu ilanti tyagaseeliru ilanti avadhajyavantulu kudanu unnaranentundi satyanni meeru nirupinchali.
1: Therefore you must further uphold this, that in this country of today's there are people who are prepared to make sacrifices, who are prepared to make themselves into ideals, who are prepared to undergo
0: prachina kalamu nunchi bharat deshamulo maha pavitramainatunte yokka sankalpamuto koodinatunte stree purushulu kudanu lekapoledu.
1: And if you look at the ancient traditions and the history of this country, there are any number of men and women of sacrifice and
0: kaani samarasamu aikamatyamu aneetunte danini kolpovatam chetani భారతదేశం ఎంత పెద్దదైనప్పటికీ చిన్న దేశీయులైనటువంటి బ్రిటిష్ వారు దీనిని పరిపాలన చేయవలసి వచ్చింది.
1: సో దో సచ్ పీపుల్ హ్యాడ్ ఎగ్జిస్టెడ్ అండ్ లివ్డ్ ఇన్ దిస్ నోబుల్ ల్యాండ్, బికాజ్ దేర్ వాజ్ నో సెన్స్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ ఆఫ్ పర్పస్, దిస్ వాస్ట్ ల్యాండ్ ఆఫ్ భారత్ వాజ్ ఓవర్కమ్ బై ఎ టైనీ కంట్రీ లైక్ బ్రిటన్.
0: భారతదేశంలో వీరులు ధీరులు గంభీరులు పరాక్రమవంతులు జ్ఞానులు వైజ్ఞానులు లేకపోలేదు.
1: దే వర్ మెన్ ఆఫ్ ప్రొఫిషియన్సీ, హై అచీవ్మెంట్స్, high proficiency in various fields, victorious ones, gallant ones.
0: Undinappatikini veerulu aikamatyamu kontha varakunu lopinchindi,
1: but what was lacking in all of them was a sense of unity.
0: Kanaka ee naadu meeru itti aikamatyanni abhivruddhi parchali.
1: Today you must further this cause of unity.
0: Aikamatyame mahabhagyam,
1: unity is wealth, a great wealth.
0: ఈ వస్త్రంలో అనేక దారములు చేరటం వల్ల ఈ వస్త్రము చాలా బలంగా ఉంటుండాలి.
1: Now in this piece of cloth are to be traced any number of these individual threads.
0: కానీ ఇందులో ఒక్కొక్క దారమే తీసివేస్తే రెండు వేళ్లతో దానిని తుంచివేయచ్చు.
1: That's why it's so strong. Remove all the threads and you can just about snap them by your finger.
0: కనుక అందరూ కలిసిమెలిసి పని చేయాలి.
1: That's why all should work together.
0: ఐదు వేళ్లు చేరినప్పుడు ఎంత పనైనా మనం చేయవచ్చు.
1: When all the fingers, five fingers come together, you can do anything.
0: మనము జనము యొక్క విశాలతను మనం చూడరాదు.
1: యూ షుడ్ నాట్ ట్రై అండ్ లుక్ ఎట్ ది నంబర్స్.
0: హృదయం యొక్క పవిత్రతను చూడాలి.
1: ట్రై టు లుక్ ఎట్ ది ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
0: గాడ్ డస్ నాట్ వాంట్ క్వాంటిటీ బట్ క్వాలిటీ.
1: గాడ్ డస్ నాట్ వాంట్ క్వాంటిటీ బట్ క్వాలిటీ.
0: కనుక మనం క్వాలిటీని పెంచాలి.
1: సో ట్రై అండ్ ఇంప్రూవ్ దిస్ క్వాలిటీ.
0: ఈ విధంగా అధ్యాపకులు నేటి నుంచి ఈ విశాలమైన ప్రపంచంలో ప్రవేశించి మనం నిర్ణయించుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలను ఆచరణ రూపమైనటువంటి దీంట్లో మీరు అభివృద్ధి గావించాలని నేను ఆశిస్తున్నాను.
1: So from today, it is, I am hoping that our teachers should plunge into the world outside with renewed vigor and determination.
0: దీనికి ప్రభుత్వం కూడా నువ్వు తోడుగా వస్తే ఇంకా ఎంతైనా మనం సాధించవచ్చు.
1: And if the government also were to come its way to aid and support this idea,
0: వ్యక్తిత్వమైన ప్రతి ఒక్క మానవత్వంలో ఏదో కొంతవరకు స్వాతంత్రం ఉండవచ్చు.
1: Now when it comes to the individual's life, an element of freedom might be necessary.
0: కానీ ప్రభుత్వం కూడా నువ్వు దీనికి తోడైనప్పుడు ఇంకా ఎంతైనా కూడా మనం అభివృద్ధి గావించవచ్చు.
1: But if the government also comes to aid and assist such an idea, we can achieve anything.
0: ప్రభుత్వం ఒక పాజిటివ్ వంటిది.
1: Because the government is like the
0: positive. ప్రజలు ఒక నెగటివ్ వంటి వారు.
1: And the people are like the negative.
0: Negative positive rendu cherthi entaina manam power ni anubhavinchochu.
1: When the positive and negative come together, you can derive any amount of power.
0: Kanuka ee human value anetundi manavuni yokka viluvalu anetundi anni deshamulaku avasaram anetundi.
1: So this idea of human values is something which is necessary
0: anni jatulaku avasaram anetundi
1: for all countries, for all castes, all races of the human race.
0: Kanuka విశ్వ సమాజమునకు విశ్వ కుటుంబమునకే ఈ మానవత్వం అనేటువంటిది అత్యవసరమైనటువంటి ప్రాణము.
1: So it is necessary to the world at large, to peoples of all the world, wherever they might be.
0: అలలు సముద్రానికి అందం.
1: The waves are a source of beauty to the ocean.
0: చంద్రుడు ఆకాశానికి అందం.
1: The moon likewise adds beauty to the skies.
0: ఇండ్లు ఊరికి అందం.
1: The houses and the buildings add
0: కమలమే కొలనుకు అందం.
1: Beauty to the charm and the lotus adds beauty to the pond.
0: Jagatku manavatvame andam.
1: And as for the world is concerned, this idea of a human personality adds luster and charm.
0: Kanuka manam ee jagattaneekunte aakashamulo manavatvamu aneetunte yokka divyamainaatunte nakshatraaluga manam nirupinchali.
1: So in this world, the vast firmament of the sky of this world, these various individual personalities will be like the shining stars.
0: Premaswarupulara ఈ రెండు దినములు కూడాను ఎంతో ఆనందంగా మన కార్యక్రమాల్లో పాల్గొన్నాం.
1: Embodiments of love. Over the last 2 days we have taken part in these deliberations.
0: మీ అందరూ కూడాను ఎంతో శ్రద్ధ భక్తులతో కూడినటువంటి హృదయాలు.
1: And you people are those who have a lot of interest and
0: సాధ్యమైనంత వరకు కూడాను కాలమును వ్యర్థము చేయక
1: as far as possible by not wasting your time.
0: అవకాశాలు లభించినప్పుడంతా కూడాను పిల్లలకు సరైనటువంటి విద్యను బోధించడానికి ప్రయత్నించండి.
1: Whenever you get such opportunities, try and make the best of them in teaching this theory.
0: ఇంతే కాకుండా seizing on desires, దీని లోపల కూడాను మీరు జాగ్రత్తను వహించాలి.
1: Not only this, the idea of seizing on desires, try to exercise utmost caution in this.
0: కనుక మన దేశములో కేవలం అన్నమునకు తక్కువ ఏమీ లేదు.
1: Now in this country of ours, there is no shortage of food.
0: పవిత్రమైన భారతదేశం అన్నపూర్ణ స్వరూపము.
1: Now this sacred land is an embodiment of Annapurna.
0: అయితే అన్నం ఉన్నది కదా అని మనం వృధా చేయరాదు.
1: But just because we have this rice or food, we shouldn't waste it.
0: కనుకని don't waste food.
1: That's why don't waste food itself.
0: మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి.
1: Take whatever you need.
0: ఎవరికి అవసరమో వారికి మాత్రమే పెట్టండి.
1: Give to one who really needs it.
0: మన పేరు ప్రతిష్టల కోసమని గౌరవ మర్యాదల కోసమని తిని అర్థం వదిలిపెట్టేటువంటి వారికి మనం పెట్టకూడదు.
1: Just for your own name and fame, don't give food to one who eats half, throws away half.
0: కనుక ఈ ఫుడ్ ను కాపాడుకోవటం కూడాను హెడ్ ను కాపాడుకున్నట్టు.
1: So it's something like taking care of food is like taking care of your head.
0: ఈ హెడ్ ను కాపాడుకున్నప్పుడే గాడ్ ను నీవు భద్రం చేసుకున్నట్టు అవుతుంది.
1: If you're taking care of your head, you're taking care of God.
0: కనుక ఫుడ్, హెడ్ అండ్ గాడ్. ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలి.
1: So there's this link between food, head and God.
0: కనుక don't waste food.
1: So don't waste food.
0: Don't waste time.
1: And then don't waste time.
0: Time is God.
1: Because time is God.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: కనుక మన జీవితమే వృధా చేసుకున్నటువంటి వారమవుతాం. ఏ కాలం కొంచెం చిక్కినప్పటికీ మీరు మంచి విషయాలను బోధించడానికో లేక మంచి పనులు చేయడానికో సమాజం లోపల ప్రవేశించి సేవలు చేయడానికో లేక ఆసుపత్రులకు పోయి రోగులకు సేవ చేయడానికో ఇలాంటి యొక్క సత్కర్మలు ఆచరించేటువంటి దాంట్లో మీ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి.
1: Wasting time is verily wasting life. So whatever time you can possibly get, try and put it to some good use, like visiting hospitals, taking care of the sick, the aged ones, or trying to bring assistance and succor to the needy.
0: Moreover, don't waste money.
1: Then you come to the third point, don't waste money.
0: Misuse of money is evil.
1: Because misuse of money is evil.
0: మనం దురుపయోగం చేస్తున్నాము.
1: We are misusing money.
0: కనుకనే భారతదేశం అనేటువంటిది కేవలము ఈ ఆర్థికంగా వెనుకబడినటువంటిది మనము వింటున్నాము.
1: దట్స్ వై వి గెట్ టు హియర్ రిపోర్ట్స్ అబౌట్
0: భారతదేశంలో డబ్బు లేకుండా పోలేదు.
1: ఇండియా బీయింగ్ ఎన్ ఎకనామిక్
0: కావాల్సినంత డబ్బు ఉంటుండాలి.
1: యాజ్ ఫార్ యాజ్ మనీ ఇస్ కన్సర్న్ దిస్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఇట్ ఇన్ దిస్ కంట్రీ.
0: అయితే దానిని సద్వినియోగపరచుకునేటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టలేదు.
1: బట్ దెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఛానలైజ్ ఇట్ ప్రాపర్లీ.
0: మట్టిలో ఉండేటువంటి రాళ్ల వలె మనం భద్రం చేసుకుంటున్నాం డబ్బును.
1: We are making secure this wealth of ours like you would secure fresh stone.
0: దేహంలోని బ్రెడ్ చేతిలోని దుడ్డు రెండు కూడా రూల్ కావాలి, అప్పుడే దీనికి ఆరోగ్యం.
1: లైక్ ఏ ప్రెషియస్ స్టోన్ డీప్ విత్ ఇన్ ది ఎర్త్ ఇట్ ఈస్ ఆల్వేస్ సెడ్ దట్ బ్లడ్ ఇన్ ద బాడీ షుడ్ సర్క్యులేట్ సో ఆల్సో దిస్ మనీ
0: బ్లడ్ అంతప్పుడు ఎప్పుడు కూడా సరఫరా అవుతుంటే ఇది ఆరోగ్యంగా ఉంటుంది. ఈ బ్లడ్ ఒక దగ్గర నిలిచిపోయిందంటే బాయిల్ ఏర్పడిపోతుంది.
1: Now if the blood doesn't circulate, if it stagnates at a point, there is a boil that develops. That point in the body.
0: కదిలిపోయే నీరు లోపల పరిశుద్ధంగా ఉంటుంటాయి.
1: That's in the same manner, water that continuously flows.
0: నిలిచిన నీళ్ళలో పురుగులు పడతాయి.
1: But stagnant water becomes a house.
0: కనుక మన డబ్బును కూడాను సద్వినియోగంలో దేశ సేవలో మనం దీనిని సద్వినియోగం చేయాలి.
1: Money and wealth for the sake of this country.
0: అంతేకాని డబ్బును దుర్వినియోగం చేయరాదు.
1: Otherwise you shouldn't waste and misuse.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: మీరు పుట్టపర్తిలో ఉన్నారు.
1: You are in Puttaparthi.
0: ఏదైనా అర్జెంటైనటువంటి పనిగానే ఉంటుంటే, ప్రమాదకరమైనటువంటి పనిగానే ఉంటుంటే, ఇక్కడ నుంచి మీరు తక్షణమే ప్లేన్ లో పోవటంలో ఇది వేస్ట్ కాదు.
1: If there is some urgent work where you have got to be going over, certainly if necessary go by plane also.
0: కానీ అవసరం లేనప్పుడు మనం ప్రశాంతంగా రైలు టికెట్ తీసుకుని మనం రైల్లో ప్రయాణం అయిపోదాం.
1: బట్ ఇఫ్ ఇట్స్ నాట్ సో నెసెసరీ, వై నాట్ వీ గో బై ట్రైన్ కంఫర్టబ్లీ.
0: రైల్లో పోతే ఏ 80 రూపాయలు ఖర్చు అవుతుంది.
1: ఇఫ్ యూ గో బై ట్రైన్ మేబీ అబౌట్ 80 రూపీస్ వుడ్ బి.
0: ట్రైన్లో పోతే 2000 రూపాయలు ఖర్చు అవుతుంది.
1: వెరస్ ఇఫ్ యూ గో బై ప్లేన్ 2000 రూపీస్.
0: తాత్కాలికమైనటువంటి ఈ సుఖం కోసమని మనము ఇంత డబ్బును వ్యర్థం చేయరా.
1: సో ఫర్ దిస్ మొమెంటరీ కంఫర్ట్ దేర్ నో పాయింట్ ఇన్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ మనీ.
0: కనుక ఈ విధంగా మనకు ఒక 4 చీరలున్నాయి.
1: ఇన్ ద సేమ్ మేనర్ అగైన్ వి హావ్ లెట్ us say 4 sarees.
0: వీటిని చక్కగా ధరించుకొని మనం ఉపయోగం చేసుకుందాం.
1: లెట్స్ మేక్ ద బెస్ట్ ఆఫ్ దీస్ 4 sarees.
0: అంతేకాని ఒక్కొక్క స్త్రీకి 4 బీరువులంతా చీరలు ఉంటున్నా ఇంకా బజారుకు పోయి తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా వేస్ట్ చేయకూడదు.
1: Now as against this you want to waste away your money in filling 4 almaras full with sarees. Still you're not satisfied, you want to buy more and more.
0: మగవారు కూడా అట్లే ఉన్న యొక్క దుస్తులను సద్వినియోగం చేసుకున్నాం, చక్కగా దానిని పరిశుద్ధం చేసుకుని ధరిస్తాము.
1: Well even the men folk are like that. Whatever clothes you have, make the best use of them.
0: అధికంగా దుస్తులు కూడా మనం వ్యర్థం చేయరాదు డబ్బు.
1: Let's not waste money for an excessive possession of.
0: మనకు 2 పెన్నులు ఉంటున్నాయి స్టూడెంట్ కు.
1: Now a student let's say has
0: examination time లో 2 పెన్నులు అత్యవసరమే.
1: For the exam he needs these 2 pens.
0: ఒకటేమైనా చెడిపోతే ఇంకో దాన్ని ఉపయోగపెట్టుకోవచ్చు.
1: If one goes doesn't function, the other one.
0: అంతేకాని 8-10 పెన్నులంతా కొనుక్కునే డబ్బులు వేస్ట్ చేయరాదు.
1: బట్ యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ మనీ ఇన్ బైయింగ్ 8 and 10 pens.
0: ఈ విధంగా మనము డబ్బును దుర్వినియోగం చేయకుండా డోంట్ వేస్ట్ మనీ. ఇది కూడా సీలింగ్ ఆన్ డిజైర్.
1: సో ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డోంట్ వేస్ట్ మనీ ఇన్ దీస్ వేస్. ఇట్స్ ఎ కేస్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్.
0: ఇంకా ఫోర్త్, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: దెన్ ద ఫోర్త్ వన్, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ ఎట్లా వేస్ట్ అవుతుండాలి?
1: How does one waste this?
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఒక రేడియో ఉంటుండాలి.
1: There is a radio.
0: రేడియోను మనం స్టార్ట్ చేశాము.
1: You are putting it on.
0: మనం వింటున్నాము.
1: You are listening to it.
0: అది పెద్ద సౌండ్ గా పెట్టుకొని విను, చిన్న సౌండ్ గా పెట్టుకొను, అది ఆన్ లోనే ఉంటుండాలి.
1: Now either the volume might be large or less or low. It is in the on position.
0: ఒక గంట సేపు మనం ఆ రేడియోను విన్నామంటే ఎన్ని యూనిట్ కరెంట్ ఖర్చు అవుతుంది?
1: Now you have listened to this radio for 1 hour. How many units of electricity have been used?
0: అదే విధంగానే మన దేహం ఒక రేడియో వంటి.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ బాడీ ఇస్ లైక్ ఎ రేడియో సెట్.
0: ఇది నిరంతరం కూడా ఏదో ఒక యోచనలు ఎవరికి వినిపించకుండా యోచన చేసినా అదేమో ఆన్ లో ఉంది.
1: సో కంటిన్యూస్లీ కీప్స్ థింకింగ్, సో మెనీ థాట్స్ కీప్ కమింగ్ టు ఇట్. యూ మే నాట్ పుట్ ఇట్ ఆన్, అదర్స్ మే నాట్ లిసన్ టు ఇట్, బట్ ఇట్ ఇస్
0: ఈ అనవసరమైనటువంటి యోచనలు చేయటం చేత మన ఎనర్జీ చాలా వేస్ట్ అయిపోతుంది.
1: సో బై థింకింగ్ దస్ ఇన్ ఎ మీనింగ్లెస్ వే ఇన్ దిస్ మేనర్ యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ.
0: అధికంగా మాట్లాడటం చేతను కూడా మన ఎనర్జీ వేస్ట్
1: అవుతుంది.
0: కనుక మనము క్రియల్లో దాన్ని ఉపయోగపెడదాం మన దేహాన్ని.
1: సో దిస్ లేటెంట్ ఎనర్జీ
0: సేవల్లో దీనికి ప్రవేశపెడదాం.
1: ఇన్ సేవా యాక్టివిటీస్,
0: ఈ సేవ అనేటువంటి దీంట్లో ఈ దేహం చక్కగా పనిచేసి ఎనర్జీని డెవలప్ చేస్తుంది.
1: వెన్ యూ ఇండల్జ్ ఇన్ సేవా యాక్టివిటీస్ యువర్ ఎనర్జీ గెట్స్ స్ట్రెంగ్తెన్డ్ ఇంక్రీజ్డ్.
0: ఇప్పుడు పని చేయనటువంటి ఇంజిన్ లోపల తుప్పు పడుతుంది.
1: Now an engine which doesn't function gets rusted.
0: పనిచేసే ఇంజిన్ మంచి కండిషన్ లో ఉంటుంది.
1: అండ్ ఇంజిన్ విచ్ ఫంక్షన్స్ కంటిన్యూస్లీ.
0: కనుక మన దేహం అనేటువంటి యొక్క యంత్రాన్ని ఎప్పుడు పనిలో పెట్టాలి.
1: సో దిస్ బాడీ ఇస్ లైక్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్
0: ఇంజిన్. ఒక ఎక్సర్సైజ్ గాను ఉంటుంది, హెల్త్ చిక్కుతుంది, వెల్త్ మిగులుతుంది.
1: పుట్ ఇట్ ఇంటూ యాక్షన్, ఇట్ గెయిన్స్ వెల్త్, ఇట్ గెయిన్స్ హెల్త్.
0: కనుక ఈ విధంగా మనము కొన్ని రకమైనటువంటి యొక్క దురాలోచనలు, దుశ్చింతలు, దుర్భావాలు మనసు లోపల అనేకంగా కలతలు పెట్టుకుంటుంటే మన ఎనర్జీ చాలా వృధా
1: అయిపోతుంది.
0: కనుక మీరు పిల్లలు కూడాను ఇలాంటి విషయాలను చక్కగా ఇప్పటి నుంచినే బోధిస్తూ రావాలి.
1: రైట్ ఫ్రమ్ నౌ టీచ్ ది యంగ్స్టర్స్ ఆన్ దీస్ లైన్స్.
0: ఈనాటి యువకులే భావి భారతోద్ధారకులు.
1: Today's youngsters are tomorrow's leaders.
0: Kanuka mana leaders mana pleaders ee naati balabalikale.
1: Tomorrow's leaders and pleaders are today's youngsters.
0: Kanuka varini ee naati nunchi manam recruiting daalanu tarbiyadu chestu raavali.
1: So let's take care of these people, let's train them from today.
0: Eppudikappudu varini tarbiyadu chestuntunte bhavishyattulo bharat deshamlo ఎప్పటికూడా సుభిక్షంగానే ఉంటుంటారు.
1: దిస్ ప్రాసెస్ ఆఫ్ ట్రైనింగ్ ఇఫ్ ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ యాజ్ ఫర్ యాజ్ ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ ఇస్ కన్సర్న్ నథింగ్ ఇస్ టు బి వరీడ్.
0: బాలగంగాధర్ తిలక్ చెప్పేటువంటి వాడు.
1: బాలగంగాధర్ తిలక్ యూజ్ టు
0: అతను పూనా లోపల ఉపాధ్యాయుడిగా ఉండేటువంటి వాడు.
1: Now, at the time, he was a teacher.
0: స్వాతంత్ర పోరాటంలో చాలా సేవ సలిపినటువంటి వాడు.
1: He was a teacher in a college in Pune.
0: తన మిత్రులందరూ కూడాను ఆ యొక్క తిలక్కు చెప్పారు, అయ్యా స్వాతంత్రం వచ్చిన తర్వాత నీ ప్రైమ్ మినిస్టర్ నీ పని ఇస్తే చేస్తావా అన్నారు.
1: He was a great freedom fighter. And once his friends came to him and said, once freedom is given to us, if the prime minister's job is given to you, will you accept it?
0: నేను ఒక్క ప్రైమ్ మినిస్టర్ అయిపోతే ప్రయోజనం ఏమిటి? అలాంటి అనేక మంది ప్రైమ్ మినిస్టర్లుగా తయారు చేసేటువంటి పిల్లలకు బోధించేటువంటి ఒక ఉపాధ్యాయుడిగానే ఉంటానన్నాడు.
1: Then he answered, what's the use of my becoming a prime minister? I would rather be continuing to be a teacher who can mould any number of such prime ministers.
0: కింగ్ ఒక కింగ్ గానే ఉంటాడు.
1: A king by himself might be just one entity.
0: Kingmaker enta mandi kingunaina cheyochu.
1: But a kingmaker as such can make any number of kings.
0: Kanuka nenu bharat deshanni rakshinchadaniki tagineatvanti yuvakulnu tariyane tarbiyalo chesetvanti ee upadhyaya sthaname naaku goppa padavi annadu.
1: This is the greatest position that I can get, that of a teacher who can mould the lives of people who in turn will safeguard the future of the country.
0: Upadhyayulu ante edo chinna sthayilo undinatvanti varani kaani leka chinnati udyogam ani kaani ye pani lekapothe upadhyayulu panilo praveshinchal anukoṭa gaani meeru ye maatramo bhavincharadu.
1: So you should never look down upon this profession of a teacher. Do not think it's insignificant. Do not think that you have come to this because you have not been able to go anywhere else.
0: మీరు ఆచార్య స్థానంలో ఉండేటువంటి వారు.
1: యు ఆక్యుపై దిస్ హై పెడెస్టల్.
0: ఈ ఆచార్య స్థానము అందరికీ లభించేటువంటిది కాదు.
1: దిస్ పెడెస్టల్ ఆఫ్ టీచర్స్ ఇస్ నాట్ గివెన్.
0: మీ అదృష్టవశాత్తు ఈ యొక్క స్థానము లభించింది.
1: బికాజ్ ఆఫ్ యువర్ ఫార్చ్యూన్ యు హావ్ గాట్ దిస్.
0: కనుక మీరు ఆచార్య స్థానం అంటే చాలా గొప్ప స్థానం.
1: సో దిస్ పొజిషన్ ఆఫ్ టీచర్స్ ఇస్ ఎ గ్రేట్ వన్.
0: ఈ గొప్ప స్థానమును పవిత్రమైనటువంటి మార్గములో గొప్పగా వినియోగించుకోండి.
1: సో మేక్ ది బెస్ట్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై టు యూజ్ ఇట్ ఇన్ ది బెస్ట్ పాసిబుల్ వే.
0: ఈ విధమైనటువంటి యొక్క భావములతో పిల్లల యొక్క అభివృద్ధిని కోరి అతి త్వరలోపల్ని మన భారతదేశంలో ఈ హ్యూమన్ వాల్యూ, ఈ విలువైనటువంటి మానవత్వం అనేటువంటి దానిని చాటి దేశమంతటి కూడాను దీన్ని వ్యాపింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో క్యారీయింగ్ సచ్ ఐడియాస్ అండ్ ఐడియాస్ బిఫోర్ యూ, you will soon go enough into this country of ours and try and take care of the children and inculcate in them this sense of human values. And I am hoping and blessing you all that you'll be successful in your venture in bringing glory to this country of ours.
0: Wahe guru ji bolo, wahe guru, wahe guru.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.
1: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 11th of April 2005.
2: నా పుట్టు మనుజుడు కర్మమునని హేతు ఉంది, కర్మమునే చను, కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తులకును కారణమిలలో, కర్మమే నరునకు దైవము, కర్మమే సుఖ దుఃఖములకు కారణమిలలో.
3: Field of action which is responsible for our birth, and again we take rebirth because of the action undertaken earlier. Action karma is divine and shows the main path for all the devotees, and action is responsible both for pleasure and pain.
2: Prema sarupulara,
3: embodiments of love.
2: కంటికి కనిపించు ఈ యొక్క జగత్తునందు మానవుడే అన్నింటికి మూల కారణము.
3: ఇన్ దిస్ వాస్ట్ అపేరెంట్ వరల్డ్ విత్ దట్ యు సీ, మ్యాన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యునీక్.
2: జంతువు నామం నరజన్మ దుర్లభం, మానవ జన్మము అత్యంత దుర్లభమైనటువంటిది.
3: The human life is rarest of all.
2: జగత్తునందు మార్పు కలిగించవలనను, జగత్తును మార్చవలనను, జగత్తులో అభివృద్ధి గావించవలనను, ప్రతి దీనికి కూడాను మానవుడే మూలాధారం.
3: For all changes and transformations, for the advancement, the progress, it is the man who is the pivot and the center of operation.
2: Sukhamu pratyekanga kashtamunu vadali undaledu, kashtamu pratyekanga sukhanni vadali undaledu, sukadukkumulaku renditikini okate moola karanam.
3: The pleasure is not altogether apart from the pain, and the pain is not totally different from the pleasure. They are together in coexistence.
2: Prema swarupulara,
3: embodiments of love.
2: Inaati manavudu tana manavattam emto anetundi gurtinchukolekapothunnadu.
3: Man today is not able to know the human quality.
2: Kani manavudu aakaramnu maatrame gurtinchi ఆలోచన మాత్రమే గుర్తించక ప్రవర్తించడం చేత మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
3: Today we find the man just in human form, but his thought and the conduct are at divergence from his basic human nature.
2: ముఖ్యముగా మానవుడు ఈనాడు గుర్తించవలసినటువంటిది తన మానవుడు అనేటువంటి పేరు పెట్టుకున్నందుకు మానవత్వం యొక్క విశిష్టతను ప్రధానంగా గుర్తించాలి.
3: Having been born as a human being, having been called a human being, it is absolutely essential to know the meaning of a human being, manava, the man, and conduct appropriately.
2: నిజముగా తాను మానవుడు అని చెప్పుకోవటం లోపల ఉన్నటువంటి విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి.
3: To introduce and to declare oneself as manava, the human being, one should know the depth in that declaration.
2: మానవుడనగా కేవలం జన్మించి విద్యలు గడిపి గొప్ప గొప్ప విద్యలను నేర్చుకుని అందులో ఉత్తీర్ణుడై నేను గొప్ప విద్యావంతుడనని చెప్పుకోవటంలో మానవత్వం యొక్క విశిష్టత అందులో ఏమాత్రమూ లేదు.
3: There's nothing great in acquiring knowledge, getting very high degrees, calling ourselves educated, if we do not know the basic human value and the basic human quality.
2: చదువులోపల మానవత్వం అనేటువంటిది కనిపించదు.
3: In the formal education, you do not find any humanness, human quality there.
2: కొన్ని రకములైనటువంటి విద్యను పశుపక్షి మృగాదులకు కూడా నేర్పిన అవి కూడా నేర్చుకుని వాటి యొక్క ప్రక్రియలను తాను ప్రవర్తిస్తూ ఉన్నది.
3: In fact, some birds, beasts and animals can also be taught, tamed, and they can be made to learn the way you want.
2: కనుక మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో తాను తెలియకుండా ఉంటున్నది.
3: But anyway, man is not able to know his uniqueness, his innate nature.
2: మానవత్వము జగత్తునందు ప్రత్యేకించి ఏర్పడినటువంటిది ఈ మానవత్వం.
3: Human being is a special creation in this vast universe.
2: మానవుడు కేవలం మాటల చేతను, కేవలము పలుకుల చేతను, గ్రంథముల చేతను వర్ణించి పరులకు బోధించి తాను సంతృప్తి కావటం అనేటువంటిది ఇది మానవత్వమునకు సరైనటువంటి గత కాదు.
3: We cannot call really the human quality in the strict sense of the term if one limits himself to vocal exercises or verbal expression or extolling or praising people.
2: Mukhyanga manavatvam annitikini aadarshavantamainatvanti yokka janmam.
3: In fact, human birth is gifted to be an ideal in this world.
2: Manavatvam parulaku aadarshanga nirupinchetvantidi.
3: One has to demonstrate and prove what idealism is.
2: ఈ ఆదర్శం కూడాను తాను చేసి తాను నడుచుకొని పరులకు బోధించేటువంటిదే నిజమైన ఆదర్శం.
3: A true ideal person will have to conduct himself, will have to practice first and then teach others by being an ideal man.
2: తాను ఆచరించకుండా పరులకు బోధించటంలో మానవునికి ఎట్టి అధికారము లేదు.
3: Without practicing, no one has any authority to preach.
2: కనుక మానవుడు తాను చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను తాను ఆచరణలో పెట్టి అందించాలి.
3: Therefore, it is absolutely essential to put it into practice what all that has been said.
2: మానవత్వమునందే మహత్తరమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నది.
3: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ హిడెన్ మిస్టీరియస్ మైటీ పవర్.
2: మానవుడనగా కేవలము దేహాధారి మాత్రమే కాదు.
3: మ్యాన్ ఇస్ నాట్ మియర్లీ ద బాడీ హూ హాస్ పుట్ ఆన్ ద వెస్చర్ ఆఫ్ ద ఫిజికల్
2: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో కూడినటువంటి మానవుడు ఆ విజ్ఞాన ప్రజ్ఞానమును కూడాను సరైనటువంటి మార్గంలో ప్రచురించాలి.
3: Though man is endowed with vijnana, the sense of awareness, prajnana, the sense of discrimination in the spiritual content, he doesn't seem to utilize these faculties in the proper way.
2: మొట్టమొదటి జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి.
3: In the first instance, we should know what jnana is.
2: జ్ఞానం అనగా అనేక మంది గ్రంథములతో చదివినటువంటి ఒక విషయం జ్ఞానం అనుకుంటారు. కాదు కాదు.
3: Many people think that jnana is the bookish or textual knowledge or information. Certainly not.
2: కాని మానవుని నుండి ఆవిర్భవించి ఆనందించి ఆచరించి అన్యులకు బోధించి తాను తిరిగి బోధింపబడటమే నిజమైనటువంటి మానవత్వం.
3: ద మెయిన్ హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ ప్రాక్టీసింగ్ దట్ వాట్ ఈజ్ లేటెంట్ ఇన్ హిమ్ దట్ హ్యాస్ టు మేనిఫెస్ట్ సచ్ దట్ హీ వుడ్ బి ఎన్ ఐడియల్ లైఫ్ అండ్ వుడ్ బి డిజర్వింగ్ టు టీచ్ అదర్స్ లేటర్.
2: హ్యూమన్ క్వాలిటీ అనగా మీకందరికీ చక్కగా తెలుసును, హ్యూమన్ అనగా మానవత్వంతో చేరినటువంటిది. దాని యొక్క క్వాలిటీ అనగా దాని యొక్క విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి.
3: యు నో వాట్ హ్యూమన్ క్వాలిటీ ఈజ్, ద వన్ విత్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ బి కాల్డ్ ఏ హ్యూమన్. వీ షుడ్ నో దిస్ హ్యూమన్ వాల్యూ, ద క్వాలిటీ, ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు బిగిన్ విత్.
2: ఈ హ్యూమన్ క్వాలిటీ అనేటువంటిది తన యొక్క నాభి నుండి ఎరుగుడేటువంటిది కానీ గ్రంథంతో చదివి కానీ పర్వతో విని కానీ చెప్పేటువంటి యొక్క విషయం కాదు.
3: దిస్ ఈజ్ హ్యూమన్ క్వాలిటీ విల్ ఫైండ్ ఇట్స్ ఆరిజిన్ రైట్ ఫ్రమ్ ద నావెల్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది హ్యూమన్ ద సెంటర్ ఆఫ్ యువర్ బీయింగ్ నాట్ ఫ్రమ్ ద టెక్స్ట్ నాట్ దట్ ఈస్ హర్డ్ నార్ సెడ్.
2: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
2: మీరు కేరళ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ఏదో జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానముల యొక్క అర్థమును గుర్తించాలని వచ్చారు.
3: యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద డిస్టెంట్ ప్లేస్ కేరళ టు ఎక్వైర్ దిస్ నాలెడ్జ్ ద విజ్డమ్ ద స్పిరిచువల్ అవేర్నెస్ అండ్ ది డిస్క్రిమినేటింగ్ ఫండమెంటల్ నాలెడ్జ్.
2: ఈ నాలెడ్జ్ అనేటువంటిది కేవలము యాక్షన్తో వచ్చినటువంటిది కాదు.
3: నాలెడ్జ్ is not to be simply pretended or acted.
2: Knowledge energy gaano maarutundi, energy gaano maarutundi.
3: This knowledge can be transformed into energy, at times it becomes even allergy.
2: Kaani ee knowledge ni ye vidhanga manam polchukovali aneetunte vishayanni teeskunte manavattamu ee okka deeni knowledge ni takkaga ఆచరించి పలకాలి.
3: దిస్ నాలెడ్జ్ షుడ్ డైరెక్ట్ షుడ్ మోటివేట్ ఎవ్రీవన్ టు ప్రాక్టీస్ ది హ్యూమన్ వాల్యూ.
2: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
2: మనం చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను మన చేష్టలతో చేరినటువంటిది.
3: వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ ఈస్ నేచురల్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ యాక్షన్స్.
2: కానీ ఇది అంతా ఇక్కడను మన నుండి ఆవిర్భవించేటువంటి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
3: దీస్ ఆర్ ఆల్ డ్యూ టు 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
2: రీసౌండ్ ఈ సౌండ్ అనేటువంటిది మనము లోపల నుంచి పుట్టించుకుని వచ్చేటువంటి యొక్క సౌండ్.
3: ద సౌండ్ ఇన్ రియాలిటీ ఈజ్ విద్ ఇన్ where it arises, originates.
2: Reflection manamu yochinchi danini aacharanalo petti mounamuto anubhavincheetvanti visham reflection.
3: Reflection is one that is pondered over, well thought of, practiced and experienced.
2: Kaani reaction antvantidi chaala pradhanamainatvantidi.
3: Reaction is the most important one.
2: Action, reaction kavali.
3: As is the action, so is the reaction.
2: Reflection deeni yokka pratibimbanga untundali.
3: Reflection is the one out of this reaction.
2: Resound aneetundi deeni yokka pradhanamaina kartavyam.
3: The resound stands for the main obligation or responsibility.
2: Resound, reflection, reaction, ee moodu kudanu manavuni yandu pradhanamainatvanti oka sthanamlo cherinatvanti.
3: Therefore, these three, reaction, reflection, resound, occupy exalted positions in human life.
2: Ee naati prapanchamlo prati manavudu kudanu nerchukuneatvanti oka sarva vidyalu kudanu రీసౌండ్ కింద వచ్చేటువంటివి.
3: All the knowledge that we acquire and learn is the product of resound.
2: కాని ఈ రీసౌండ్ అనేటువంటిది రియాక్షన్ నుండి చేరినటువంటిది.
3: దిస్ రీసౌండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద రియాక్షన్.
2: ఈ రియాక్షన్ అంతా కూడాను రిఫ్లెక్షన్ గా మారుతుంది.
3: అట్ ద సేమ్ టైమ్ రియాక్షన్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు రిఫ్లెక్షన్.
2: ఈ మూడింటి యొక్క ఏకత్వము మానవత్వం నందు ఏకమై ఉంటున్నది.
3: ద హార్మనీ అండ్ యూనిఫికేషన్ ఆఫ్ దీస్ త్రీ is ingrained in human life.
2: కన మానవుడనగా కేవలము ఏదో మాటలు మాత్రమే చెప్పి కాలంను వ్యక్తం చేసేటువంటి వాడు కాదు.
3: A human being is not merely meant to express, vocalize and waste time.
2: మానవుడు ఈ యొక్క దీనిని యోచించి విచారించి దీని అంతరాత్మను గుర్తించి పరులకు బోధించడానికి తాను స్వయంగా ముందుకు నడుము కట్టుకుని రావాలి.
3: మ్యాన్ షుడ్ బి డిటర్మిన్ టు కమ్ ఫార్వర్డ్ టు థింక్ టు ఎంక్వైర్ అండ్ టు ఎక్స్పీరియన్స్ ద డెప్త్ అండ్ ద ప్రొఫండిటీ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ అండ్ ప్రొపగేట్ షేర్ విత్ అదర్స్.
2: కనుక ఇవన్నీ కూడాను కేవలము ఒక గ్రంథ పరిచయంగా మీరు భావిస్తూ కాలమును వ్యర్థం చేస్తున్నారు. ఇది గ్రంథ పరిచయం నుంచి వచ్చినటువంటిది కాదు.
3: You are merely wasting your time by going through books, but in fact, the reality you do not experience out of textual information.
2: ఇవి పుస్తకం నుంచి వచ్చినటువంటివి కాదు.
3: They are not to be obtained from books.
2: పుస్తకం నుంచి వెలువడినటువంటివి.
3: It is not out of పుస్తక the book. It has to find its origin in మస్తక or the head.
2: కనుక మస్తకమును పరిశుద్ధం చేసుకోవాలి.
3: Therefore, we have to purify our మస్తక, the head.
2: మస్తకము మంచిగా ఉండినప్పుడే పుస్తకమును సరి అయిన రీతిలో చదవడానికి వీలవుతుంది.
3: When the mastaka head is set right, all the knowledge contained in the pustaka book can be absorbed and assimilated.
2: పుస్తకమును పఠించితనని పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు నిస్తులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేలా.
3: ఓ మ్యాన్, వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హావ్ గాన్ త్రూ ఆల్ బుక్స్, that you are highly resourceful, knowledgeable? Why are you egoistic?
2: Ni hasta yugammu mochi paramatmani bhaktitu kolvaleni ee krista pustakamlo padinchi prayojanam emiti?
3: If you cannot join both your hands and respect, adore, worship God, what for is your knowledge?
2: Prema swarupulara,
3: embodiments of love.
2: ఈనాడు మీరు నూతనమైనటువంటి అభ్యాసములను గుర్తించి వర్తించడం అత్యవసరము.
3: ఇట్ ఈస్ నెసెసరీ యు షుడ్ కల్టివేట్ న్యూ హ్యాబిట్స్, ద న్యూ వేస్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ టుడే, రికగ్నైజ్ దర్ వాల్యూ.
2: ఈనాడు ప్రపంచం లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ వచ్చినాయి.
3: In this world today, as you notice, there are so many changes.
2: Kani ave anni kudunu pradhanam kadu.
3: All these changes that you come across are not that important.
2: Tana tattvanni tanu gurtinchi tana tattvanni parulaku bodhinchi tana tattvanni parulu nunchi andukoni tadwara aanandinchatame nirmeyinatundi yokka bodhanlu.
3: The true teaching of life requires the total awareness and understanding, the nature of the self, the one's own center of life, the being, experiencing it and sharing with others.
2: Satyamunu patinchitini satyamu chuchiti sarvashastramulu nistulamaina vidyalanu nerchitinanchunu garvameda. Ee prasthuta yugamunandu nerchinatvanti vidyalu anni kudanu kevalamu avidyala kindane chestayi kani నిజమైనటువంటి విద్యలు కాదు.
3: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హావ్ నోన్ సో మచ్ ఆఫ్ ట్రూత్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ కంటైన్డ్ ఇన్ నంబర్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ బుక్స్? నో నో నో. వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్? ఆల్ ది టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ బుక్కిష్ నాలెడ్జ్ ఈజ్ అవిద్య.
2: ఈ అవిద్య వలన మరింత అవిద్యలే పెరుగుతున్నాయి, కానీ విద్యలు ఏమాత్రం కూడా నువ్వు రాణించటం లేదు.
3: దిస్ బుక్కిష్ నాలెడ్జ్ అవిద్య will add on to more and more of avidya, but will not convey in any sense the true vidya.
2: కనుక ఈ అవిద్యను హెచ్చినంత వల్ల మనం గొప్పవారు కాము.
3: We can never be great by acquiring this avidya.
2: ఈ అవిద్య చేత అవిద్యలే అభివృద్ధి అవుతుంది గాని విద్యలు అభివృద్ధి కాదు.
3: By acquiring this avidya, you'll be more growing in this field of avidya.
2: విద్య అనగా ఏమిటి, అవిద్య అనగా ఏమిటి, రెండింటికి ఉండినటువంటి ఒక భేదమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
3: You should make every effort to know the difference between vidya and avidya.
2: Vidya.
3: Vidya.
2: Anaga kevalamu manamu alochinchi yochinchi ninnayinchi nijamainatuvanti tattvanni terchukovatam vidya.
3: Vidya meant that which is well thought of, that which is decided upon, that which is well experienced.
2: అవిద్య అనగా కేవలము నోటికి వచ్చినట్టంత వాక్కోవటము, నోటికి వచ్చినట్టంత చెప్పుకోవటము, ఇది అవిద్యగా మారుతుంది.
3: అవిద్య ఈజ్ ఎ వెయిన్ టాక్, ద యూస్లెస్ టాక్, ఎ జస్ట్ వెర్బల్ వోకలైజేషన్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్ వితౌట్ ఎక్స్పీరియన్స్.
2: కనుక మనము ఎక్స్పీరియన్స్ కూడా కావాలి.
3: Therefore, Bhagavan says that experience is necessary.
2: ఈ ఎక్స్పీరియన్స్ కూడాను ఎక్స్ప్లెయిన్ చేయాలి.
3: This experience requires explanation.
2: ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడాను ఎక్స్పీరియన్స్ ద్వారా ఎనర్జీగా మారాలి.
3: Explanation born out of experience will be converted into energy.
2: ఈ ఎనర్జీ అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక శరీరమైన శక్తిగా భావిస్తున్నారు.
3: యు కన్సిడర్ ఎనర్జీ యాజ్ ఫిజికల్ వన్.
2: కాదు కాదు కాదు కాదు.
3: నో,
2: మానవుని ఎందు సర్వ విధములా శక్తి స్వరూపమై అన్నింటి ఎందుకు ఆదర్శవంతమై అన్నింటి ఎందు ముందేగేటువంటి ఒక తత్వము ఎనర్జీ.
3: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ యాజ్ అన్ అండర్ కరెంట్ ఇస్ దిస్ ఎనర్జీ.
2: ఈ కరెంట్ అనేటువంటిది ఏ విధంగా తెలుస్తుందంటే కేవలము మనం చదవటం వల్ల, మనం చెప్పటం వల్ల కాదు కాదు.
3: The knowledge and experience of current cannot be had by reading through the books or speaking about it.
2: వైర్లో కరెంట్ అంతా వస్తుంటుంది.
3: You also find the flow of current outside.
2: ఈ కరెంట్ ద్వారా మనం ఎక్కడ వస్తుందంటే ముట్టితే కూడా చాలు, షాక్ కొడుతుంది.
3: You will experience, you will notice the flow of the current by just touching it.
2: కనుక దీనికి యోచిస్తే కూడా చాలు, ఆ ఎనర్జీ అంత గొప్ప పవర్ఫుల్ గా ఉంటుంటుంది.
3: Therefore, the innate energy can be received by thinking deep enough.
2: మానవుని యొక్క స్వరూపం అంతా కూడా ఎనర్జీగానే ఉంటుంది.
3: The whole human form is full of energy.
2: తాను చేయనది, తాను చెప్పున్నది, తాను నడుచుకున్నది, తాను చదువున్నది, తను రాయున్నది అంతా కూడాను ఎనర్జీ యొక్క ప్రతిఫలమే.
3: All the reading, writing, walking, talking, all that is said, all that has been thought of are all due to energy only.
2: కనుక ఎనర్జీకి ఒక విధమైనటువంటి ఆకారం లేదు.
3: Energy has no specific form.
2: ఆ ఎనర్జీ మానవుని నకశిఖ పర్యంతము సంచరిస్తూనే ఉంటుంది.
3: This energy moves about, flows from top to toe.
2: కాలి బొటన వేల నుంచి తల యొక్క వెంట్రుక వరకు కూడాను ప్రసరించేది ఎనర్జీనే.
3: It is only the same energy that flows right from the toe to the hair on the top.
2: కనుక ఈ ఎనర్జీ అనేది ఏదో ఒక స్థానం నందు మాత్రమే ఉంటుంది, ప్రసరింపజేసేటువంటిది కాదు.
3: Energy is never localized.
2: పూర్వము ఒక వ్యక్తి ఏమీ తెలియనటువంటి యొక్క అజ్ఞానిగా ఉండినటువంటి వాడు.
3: Earlier, there was a totally ignorant person.
2: కానీ క్రమక్రమేణా ఆ ఎనర్జీని డెవలప్ చేసుకుని అతనే గొప్ప లీడర్ గా తయారయ్యాడు.
3: Later, he has developed this innate energy and ultimately became great.
2: కనుక ఈ అభివృద్ధి కావడానికి ఈ ఎనర్జీయే మూలకారణం.
3: Therefore, for advancement and progress, energy is important.
2: కనుక విద్యార్థులారా,
3: స్టూడెంట్స్,
2: మీరందరూ కూడాను విద్యను గడిపేటువంటి వారే.
3: All of you study.
2: ఏదో మేమంత విద్యను నేర్చినాము, అన్ని ముగించుకొని ఇప్పుడు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము అని మీరు అనుకోవటం చాలా పొరపాటు.
3: యు ఆర్ మిస్టేకెన్ ఇఫ్ యు థింక్ దట్ యాజ్ స్టూడెంట్స్ యు ఆల్సో సర్వ్.
2: కానీ మీరు సేవకులు కాదు, మీరే నాయకులు.
3: నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ సేవక సర్వెంట్ బట్ యు ఆర్ నాయక ద లీడర్.
2: చేసేటివన్నీ కూడాను ఏదో మీరు చేస్తున్నామని భావిస్తున్నారు. కాదు కాదు, మీకోసమే మీరు చేసుకుంటున్నారు.
3: యూ థింక్ దట్ యు ఆర్ సర్వింగ్ అదర్స్. నో, యు ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్.
2: కనుక ప్రతి దాని అందు కూడాను మీ స్వత శక్తిగా అక్కడ ఏర్పడుతూ వచ్చింది.
3: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ హ్యాస్ డెవలప్డ్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఆర్ సెల్ఫ్ డిపెండెన్స్.
2: కనుక ఈ సెల్ఫ్ రియలైజేషన్ నుంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి సెల్ఫ్ అన్నింటి ఎందుకును రియలైజ్ చేయడానికి వీలవుతుంది.
3: దేర్ఫోర్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ద సెల్ఫ్ సాక్రిఫైస్ విల్ అల్టిమేట్లీ ఎండ్ అప్ ఇన్ సెల్ఫ్ రియలైజేషన్.
2: కనుక అంతా కూడాను సెల్ఫ్ నుంచే వచ్చేటువంటిది, కానీ ఇంకొకరి హెల్ప్ ఏమాత్రము లేదు.
3: So everything is the manifestation of the self and nothing nothing help from outside.
2: ఇది ఈ సమస్త లోపల అనేక మంది మెంబర్స్ గా చేరటం వల్ల ఈ యొక్క ఇతరులు హెల్ప్ చేస్తారేమో అని మీరు భావించవచ్చును. ఇతరుల హెల్ప్ ఏమాత్రం కూడా మీకు అక్కర్లేదు.
3: Because of so many members joining the organization, you may be expecting help from others. You don't need anybody's help.
2: ఇది ఎవరి హెల్ప్ కూడాను అక్కర్లేదు.
3: యు డు నాట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్.
2: మీ సెల్ఫ్ యొక్క శక్తియే మీకు అన్ని విధాల కూడాను సహాయం చేస్తుంది.
3: ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ద సెల్ఫ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్.
2: మీరు చేసే సర్వ సేవలు కూడాను మీ నుంచినే ఆవిర్భవించి మిమ్మల్నే పోషిస్తూ వస్తుంది.
3: ఆల్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ ఓన్లీ.
2: కనుక మీ సెల్ఫ్ మిమ్మల్నే రక్షిస్తుంది, కానీ మరొక ద్వారా వచ్చినటువంటిది కాదు.
3: సో ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ బి ప్రొటెక్టింగ్ యూ, నాట్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ.
2: కనుక సేవా సభ్యులారా,
3: మెంబర్స్ ఆఫ్ ది సర్వీస్ ఆర్గనైజేషన్,
2: మీరు సేవ చేర్చుకునే నిమిత్తమై వచ్చామని మీరు భావిస్తున్నారు.
3: యు థింక్ దట్ యు ఆర్ హియర్ టు సర్వ్.
2: మీరు సేవ మరొకరికి చేసే కాదు, మీకు మీరు చేసుకోవటం కోసమనే వస్తున్నారు.
3: యు ఆర్ హియర్ నాట్ టు సర్వ్ అదర్స్. బీయింగ్ హియర్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
2: మీరు కడుపునకు భుజించేటువంటి ఆహారము మీ కడుపు నింపుకోవటం కోసమనే వస్తున్నది, కానీ పరులకు సహాయం చేసే నిమిత్తమై ఉండినటువంటిది కాదు.
3: యు ఈట్ టు సేషియేట్ యువర్ ఓన్ హంగర్, నాట్ టు సాటిస్ఫై ఎనీ అదర్స్.
2: అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను తమ నిమిత్తమే తనము చేసుకుంటున్నారు.
3: Therefore everything is done for one's own sake.
2: Self confidence,
3: self realization,
2: self experience,
3: the experience of the self,
2: anta kudanu self kindane untundadi,
3: are all related to your being the self.
2: కనుక మీరు క్రమక్రమేణ ఈ రెండు దినాల లోపల ఇంకా మీరు కొన్ని నేర్చుకోవాల్సినటువంటివి ఎన్నో ఉన్నవి, అవన్నీ కూడాను మునుముందుకు చెప్పగలము.
3: ఇన్ ది కమింగ్ డేస్ యు ఆర్ సపోజ్ టు లెర్న్ మెనీ మెనీ థింగ్స్ అండ్ యుల్ బి టాట్.
2: ఇది మొదటి దినం కాబట్టి ఏదో కొంతవరకు మీకు అర్థమయ్యే రీతిగా కొంతవరకు చెప్తూ వచ్చాను.
3: దిస్ బీయింగ్ ది ఇనాగరేషన్ ద ఫస్ట్ డే, భగవాన్ ఈస్ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్ ఎనఫ్ to teach us in a way that we can understand.
2: Kanuka meer inkanu munduku telusukovalsinattu enniyo unnavi.
3: There are lots of things you are supposed to know in future.
2: Sevadalam anaga kevalamu dalamu.
3: Sevadalam dala the petrol.
2: Ee dalam lopala aneka rakamulaitvanti yokka kalarantha unnai.
3: Dala the petrol has got so many faces, facets.
2: ఈ దళము యొక్క ప్రభావమే అనేక రకములుగా కూడాను ప్రవహిస్తూ వస్తుంది.
3: ఇట్ ఈస్ ఓన్లీ ది బ్యూటీ ఆఫ్ ద పెటల్ అండ్ ఫేసెస్ దట్ వుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ అరౌండ్.
2: కానీ ఒక విత్తనం నాటినామంటే ఆ విత్తనం పెద్ద అయిపోయి పెద్ద చక్కని అందమైన ఫ్లవర్ గా రూపొందుతుంది.
3: When a seed is sown, it sprouts up, ultimately resulting in the blossoming of a flower.
2: కాని మొట్టమొదట ఇది విత్తనము ఏమాత్రము అందాన్ని అందించదు.
3: Initially, the seed is not that beautiful.
2: అది క్రమక్రమేణా ఫ్లవర్ గా రూపొందినప్పుడు ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి అందము, ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి సుగంధము అన్ని విధాలా మనము మానవుల్ని ఉత్తీర్ణుని గావిస్తుంది.
3: Though the seed is not beautiful initially, as it grows, germinates and flowers, the beauty of the flower, the fragrance of the flower will be standing as a testimony to the
2: flower. Lopala aneka dalamulanta unnai.
3: The flower sown, it sprouts up, ultimately resulting in the blossoming of a flower.
2: Kani mottamota idi vittanamu

0: ఇది ఫ్లవర్ గా కనిపిస్తుంది.
1: ద ఫ్లవర్ రిమైన్ సో లాంగ్ దేర్ ఆర్ దళాస్.
0: ఈ దళములు రాలిపోయినా ఫ్లవరే కాదు.
1: వెన్ దళాస్ ఆర్ పెటల్స్ డ్రాప్ డౌన్ ద ఫ్లవర్ కెనాట్ ఎగ్జిస్ట్.
0: కనుక మొట్టమొదట దీన్ని మొట్టమొదట ఫ్లవర్ గా రూపొందించండి.
1: Therefore, we have to mold and shape ourselves into flowers.
0: ఆ ఫ్లవర్ యొక్క అందచందములు కూడా నువ్వు చూచి దానిలో ఉన్నటువంటి సుగంధాన్ని అనుభవించి ఆనందించండి.
1: Watch the beauty of the flower, experience the fragrance of the flower, and then enjoy.
0: ఇంకా మున్ముందు మీకు చెప్పవలసినవన్నీ కూడా నువ్వు ముకున్న చెప్పగలడు.
1: The rest of the program will be indicated to you by Mukundan, the state president.
0: తర్వాత నేను అన్నింటినీ దాన్ని సవరిస్తుంటాను.
1: భగవాన్ విల్ రెస్పాండ్ టు అవర్ క్వశ్చన్స్ లేటర్.
2: యూ వర్ లిసనింగ్ టు అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా అడ్రెసింగ్ ద సాయి యూత్ ఫ్రమ్ ద సౌత్ ఇండియన్ స్టేట్ ఆఫ్ కేరళ ఆన్ ద 11th of April 2005.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagawan Sri Satya Sai Baba.
4: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, on the occasion of 80th Independence Day celebrations of our Matrabhumi Bharat, as a humble tribute to our brave, venerable freedom fighters, the students from the Sri Satya Sai Institute of Higher Learning, Prashanthi Nilayam campus, will be offering a drama presentation titled Heaven of Freedom at Bhagwan's Divine Lotus Feet. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్యానుగ్రహ ఆశస్సులతో సాయికలువన్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. మన మాతృభూమి అయిన భారతదేశం యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 5:00 శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థకు చెందిన ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తూ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ పేరిట స్వామివారి పాదపద్మాల చెంత నాటికను సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: లోకములో అనేక విధములైనటువంటి ధర్మములున్నవి.
1: ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ వేరియస్ ధర్మాస్ ఆర్ పాత్స్.
0: బ్రహ్మచర్య ధర్మము, గృహస్థ ధర్మము, వానప్రస్థ ధర్మము, సన్యాసి ధర్మముని, ఆశ్రమ ధర్మములు.
1: ది ధర్మాస్ ఆర్ వన్ ఇస్ దట్ ఆఫ్ బ్రహ్మచర్య, దట్ ఆఫ్ ఎ సెలిబేట్, దెన్ గృహస్థ, దట్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్, ద వానప్రస్థ, అండ్ ద ఫైనల్ బీయింగ్ సన్యాస.
0: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే కుల ధర్మములు.
1: The dharmas relating to the community or the caste, Brahma, Kshatriya, Vaishya, Shudra.
0: Prakruta, Adhyatmika dharmamulu.
1: The worldly spiritual dharmas.
0: Ee vidhamuga Bharatiyulu dharmamane peruto manavuni katti veyichunnavi.
1: In the name of dharma, man is bound in Bharat.
0: ఈ ధర్మములన్నీ కూడాను కేవలము మనస్సులకు సంబంధించినవి మాత్రమే.
1: ఆల్ దీస్ ధర్మాస్ రిలేట్ టు ది మైండ్ ఓన్లీ.
0: ఇవన్నీ కూడాను విచారించి చూచిన చిల్లర ధర్మములనే చెప్పవచ్చు.
1: వెన్ వీ ఎంక్వైర్ దెమ్ క్లియర్లీ, దే ఆర్ చీప్ వన్ ఓన్లీ.
0: ఈ అన్ని ధర్మములకు సాటి అయినా, మేటి అయినా, విలువైన మరొక ధర్మం ఒకటి ఉన్నది.
1: Beyond all this, more nobler, more valuable dharma is something different.
0: Adi nenu aneetunte pragna dharmamu.
1: That is this dharma, the I, which is prajnana dharma.
0: Pragna dharma managa shariramunandu, manasunandu, buddhiyandu, chittamunandu, antakaranayandu, సర్వ మానవులు ఎందుకులను సమత్వంగా ప్రవహించేటువంటిదే ఈ ప్రజ్ఞాధర్మము.
1: ప్రజ్ఞాన ధర్మ మెంట్ దట్ విచ్ ఇస్ ఫ్లోస్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఇన్ ద బాడీ, ద మైండ్, ఇంటెలెక్ట్, అంతఃకరణ, ఆల్ ఓవర్.
0: దీనిని ది కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అంటారు.
1: దిస్ ఇస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈ ధర్మము నేను అనేటువంటి యొక్క ప్రసక్తితో ఇది ప్రవేశించి, ప్రకటించి, వికసించి, ఇది ప్రబుద్ధమానమై వెలుస్తూ వచ్చింది.
1: ఇట్ ఎంటర్స్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఐ, ఇట్ డెవలప్స్, ఇట్ ఎక్స్ప్రెసెస్, ఇట్ మానిఫెస్ట్.
0: ఇందులో ప్రతి విషయము కూడాను నేను నేను అనేటువంటి యొక్క ప్రకాశవంతమై దేశమునంతా కూడా వికాసపరుస్తూ వచ్చింది.
1: హియర్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఐ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అండ్ ఇట్ షైన్స్ ఫోర్త్ ఇన్ ద వరల్డ్.
0: అయితే ఇట్టి ప్రకాశం మానవుడి యందు కనిపించకపోవటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యాజ్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ ది ఫీలింగ్ ఆఫ్ ఐ ఈస్ నాట్ నోటిస్.
0: కనిపించకపోవటం అనగా ఉన్నది కానీ కనిపించటలేదు.
1: ఇట్ ఎగ్జిస్ట్ బట్ యు డోంట్ సీ ఇట్.
0: సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు.
1: సన్ షైన్స్ విత్ ఆల్ ద స్ప్లెండర్.
0: కానీ మన ఇంటిలో ఆ యొక్క ప్రకాశం ప్రవేశించవలనన్నా కొన్ని అడ్లు ఉంటున్నవి.
1: ఫర్ ద సన్ లైట్ టు ఎంటర్ ఇన్ టు హౌస్ దేర్ ఆర్ సర్టన్ అబ్స్టకల్స్.
0: నాలుగు గోడలు పైన కప్పు వేసుకోవటం చేతనే ఈ యొక్క ప్రకాశము ఈ ఇంటిలో ప్రవేశించలేకపోతున్నది.
1: Because of the four walls and the roof above, the sunlight is not able to enter into the house.
0: ఈ గోడలు ఏంటి? పై కప్పు ఏమిటి?
1: What are these walls? What is the roof above?
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన హాని. దేహం ఒక మందిరము, దేహమే ఒక ఇల్లు.
1: Body is a temple, body is a house.
0: ఈ గృహములకు అభిమాన మమకారములైనటువంటి గోడలు మనం నిర్మించుకున్నాం.
1: ఫర్ దిస్ హౌస్ వీ బిల్డ్ ద వాల్స్ ఆఫ్ అటాచ్మెంట్.
0: అహంకారం అనేటువంటి యొక్క కప్పును వేసుకున్నాం.
1: వీ హావ్ ద రూఫ్ ఆఫ్ ఈగో.
0: ఏ మానవుడు ఈ సూర్యరశ్మిని ఇంటిలో అనుభవించగోరుచున్నాడో వాడు ఈ అభిమాన మమకారమైనటువంటి గోడలను, అహంకారమనేటువంటి కప్పును దీనిని తీసివేసినప్పుడే దివ్యాత్మతత్వమైనటువంటి ఒక నేను అనేటువంటి ప్రజ్ఞాప్రకాశము ఈ దేహం నందు కనిపిస్తుంది.
1: ద వన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ ద సన్షైన్ ఇన్ ద హౌస్ వాట్ హీ హాస్ టు డూ ఇస్ హీ హాస్ టు రిమూవ్ ద వాల్స్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ద రూఫ్ ఆఫ్ ఈగో దెన్ ఓన్లీ యుల్ ఫైండ్ దట్ డివినిటీ ఇన్ ఆల్ గ్రాండియర్.
0: ఈ అహంకార బలము చేతనే ప్రతి మానవుడు కూడాను నేను చేశాను, నేను చూచాను, నేను విన్నాను, నేను అనుభవించాను అని అహంకారంతో చెప్పుకుంటున్నాడు.
1: Because of this ego, every man declares, I have seen, I have heard, I have listened to, I have experienced.
0: Nijame, ee nenu aneetvantide chesedi, chusedi, anubhavinchedi, aanandinchedi.
1: It's true, it's only the eye which is the experiencer, seer, the listener.
0: Aithe ee naadu manavudu nenu chesanu, nenu chuchanu aneetvanti padamulu kevalamu dehaabhimanamuto cheppukuneetvanti padamule kaani నిజమైన నేను అనేటువంటి ప్రజ్ఞాన జ్ఞానంతో చెప్పేటువంటివి కాదు.
1: Therefore when man says I have seen, I have listened to, I have experienced, he says with his body attachment, body feeling, not out of prajnana dharma.
0: ఇక్కడ రెండు విధములైనటువంటి ఐ ఉన్నవి.
1: Here there are two forms of I.
0: EYEI ఒకటి.
1: One is EYEI.
0: ఏకాక్షర ఐ ఒకటి.
1: There is one lettered I.
0: EYEI అనేటువంటిదే దేహమునకు పోల్చుకుంటుంది.
1: EYEI రిలేట్స్ టు ద బాడీ.
0: ఏకాక్షరం ఐ అనేటువంటిదే ప్రజ్ఞాన తత్వమునకు ప్రకటిస్తుంది.
1: ద సింగిల్ లెటర్డ్ ఐ ఎక్స్ప్రెసెస్ దట్ ప్రజ్ఞాన.
0: అయితే ఈనాటి మానవుడు దేహాత్మ సంబంధమైనటువంటి యొక్క నేను ఉపయోగించి నేను చూచాను, నేను విన్నాను, నేను అనుభవించాను అని పదమును ఉపయోగిస్తున్నాడు.
1: బట్ టుడే మ్యాన్ with this body attachment and body feeling starts declaring I have seen, I am listening, I am experiencing.
0: Vidyarthulara,
1: students,
0: chuchunadi kannulu kaadu,
1: is not the eye that sees.
0: Vinunadi chevulu kaadu,
1: is not the ear that listens.
0: Cheyunadi chetulu kaadu,
1: is not the hand that does.
0: Anubhavinchunadi manasu kaadu,
1: is not the mind that experiences.
0: Ee annintikini lopala,
1: within all these,
0: ee pragna shakti anetuntide చేయిస్తూ, చూస్తూ, వింటూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ది పవర్ ఆఫ్ ది ప్రజ్ఞాన దట్ మేక్స్ యూ సీ, దట్ మేక్స్ యూ లిసన్ టు, దట్ మేక్స్ యూ ఎక్స్పీరియన్స్, దట్ మేక్స్ యూ ఎంజాయ్.
0: కనుక మానవుడు దేహ సంబంధమైనటువంటి అహంకారములకు గురికాక ఆత్మ సంబంధమైనటువంటి యొక్క ప్రజ్ఞాతత్వమునకు వశుడైనప్పుడే ఈ దివ్యతత్వమును కొంత అర్థం చేసుకోగలడు.
1: Therefore, man should never yield himself to the ego of the body. He should have that atmic consciousness, then he can enjoy.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము దివ్యత్వంతో కూడినటువంటిదే కాని దేహేంద్రియ మన ప్రభావం చేరినటువంటిది కాదు.
1: Human life consists of divinity and not merely the body and the limbs associated with it.
0: మానవత్వములో ఈ నేను అనేటువంటి ప్రజ్ఞ ఏ విధంగా మనకు అర్థమవుతుండాలి?
1: ఇన్ హ్యూమన్ లైఫ్ హౌ డు యూ అండర్స్టాండ్ దిస్ ఐ ప్రజ్ఞ?
0: ఈ ఐ అనేటువంటిది నిష్కలంకమై, నిస్వార్థమై ప్రకాశిస్తూ ఉంటుంటుంది.
1: దిస్ ఐ ఈస్ ప్యూర్, అన్సెల్ఫిష్ అండ్ షైన్స్.
0: దీనిని ఈ కాలపు విద్యార్థులు కాన్షియన్స్ అని పిలుస్తూ ఉంటారు.
1: దిస్ మోడర్న్ స్టూడెంట్స్ కాల్ ఇట్ కాన్షియన్స్.
0: తాము ఏమి చేసినప్పటికీ తమ కాన్షియన్స్ అనేటువంటిది మంచి చెడ్డ నిర్ణయం చేస్తూ ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ దే డూ, ఇట్ ఈస్ ది కాన్షియన్స్ దట్ డిసైడ్స్ వెదర్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: మానవుడు ప్రాకృతమైనటువంటి దృష్టిలో, ప్రాకృతమైనటువంటి భాషల్లో, ప్రాకృతమైనటువంటి ప్రవర్తనలో ఎన్ని విధములైనటువంటి యొక్క ఇది ప్రవర్తించినప్పటికీ ఈ ప్రజ్ఞాశక్తి యొక్క తత్వము సత్యత్వమై, నిత్యత్వమై, త్రికాల బాధ్యమై నిరూపిస్తూ ఉంటాయి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ వరల్డ్లీ థాట్, వరల్డ్లీ బిహేవియర్, వరల్డ్లీ యాక్షన్స్, దిస్ ఐ, దిస్ ప్రజ్ఞాన ఈస్ ప్రెసెంట్ బియాండ్ ఆల్ ది త్రీ టైమ్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక చోరుడు రాత్రి ఒక ఇంటిలో ప్రవేశించి అనేక విలువైనటువంటి యొక్క నగలను అపహరించాడు.
1: A thief entered into the house and caught hold of valuable jewelry.
0: కాని కొన్ని తెల్లవారేటప్పటికి అనుమాన ఆస్పదము చేత ఆ యొక్క దొంగను పట్టారు పోలీసులు.
1: Because of benefit of doubt, next morning, police caught hold of him.
0: కానీ ఈ పోలీసు నుంచి తప్పించుకునే నిమిత్తమై తాను నేను ఎక్కడికి పోలేదనియు, అపహరించలేదనియు, నేను రాత్రి లేయలేదనియు, నిద్రిస్తున్నాననియు అనేక విధములుగా అసత్యములాడుతాడు.
1: To escape punishment from the hands of the police, he started bluffing that he was not there that night, that he was sleeping, that he did not commit any act.
0: కానీ ప్రాకృతమైనటువంటి పదములు, ప్రాకృతమైనటువంటి దేహము, ప్రాకృతమైనటువంటి మనస్సు ఈ విధమైనటువంటి అసత్యములు ఆడుచున్నప్పటికీ తన కాన్షియన్స్ మాత్రము, ఏయ్ రాత్రి నీవు వెళ్లావు, నీవు దొంగిలించావు, తెచ్చిన పదార్థం ఫలాంచోట పెట్టావు, ఎందుకు అసత్యం ఆడుతున్నావు అని అది ఖండిస్తూ వస్తుంది.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, బై వర్డ్ విత్ ద బాడీ హీ మే సే దట్ హీ హాస్ నాట్ డన్, బట్ ది ప్రజ్ఞ ఇన్ సైడ్ విల్ సే యు ఆర్ ఎ థీఫ్, యూ కమిటెడ్ థెఫ్ట్ ప్రీవియస్ నైట్, యూ కెప్ట్ ది వాల్యుబుల్ జ్యువెలరీ ఎట్ సర్టన్ ప్లేస్.
0: సర్వజ్ఞత్వంతో కూడినటువంటి యొక్క ప్రజ్ఞాతత్వము,
1: దట్ ఈస్ ఆల్ పర్వేసివ్ నేచర్ ఆఫ్ ప్రజ్ఞ.
0: అయితే ఇట్టి ప్రజ్ఞాతత్వాన్ని మనం గుర్తించవలనన్నా దీనికి ఒక యోగం ఉంటున్నది.
1: టు నో దిస్ నేచర్ ఆఫ్ ప్రజ్ఞ దేర్ ఇస్ ఎ యోగ.
0: ఏమిటి ఈ యోగం?
1: వాట్ ఈస్ దిస్ యోగ?
0: క్రియాయోగమా?
1: ఇస్ ఇట్ క్రియాయోగ?
0: లేక హఠయోగమా?
1: ఆర్ హఠయోగ?
0: లేక భక్తి యోగమా? జ్ఞానయోగమా?
1: జ్ఞానయోగ?
0: లేక కర్మయోగమా?
1: కర్మయోగ?
0: ఏమిటి ఈ యోగం?
1: వాట్ సార్ట్ ఆఫ్ యోగా ఇట్ ఈస్?
0: ఇవన్నీ నువ్వు విసర్జించి లేక పతంజలి యోగానికి నువ్వు ప్రారంభిస్తున్నావా?
1: లీవింగ్ దెమ్ ఆల్ హ్యావ్ యూ స్టార్టెడ్ పతంజలి యోగా?
0: కాదు కాదు.
1: నో.
0: ప్రాచీన కాలము నుండి మానవులను మరుగు చేస్తూ మరిపిస్తూ కొన్ని పదములను సృష్టించి సత్యాన్ని విస్మరించి అసత్యాన్ని విశ్వసించి లోకములో ప్రచార ప్రబోధము సల్పుతూ వచ్చారు.
1: సిన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద ట్రూత్ ఈస్ హిడెన్ స్ప్రెడింగ్ ది ఫాల్స్ హుడ్ దేర్ ఆర్ సో మెనీ అదర్ వర్డ్స్ విచ్ హావ్ గెయిన్డ్ పాపులారిటీ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: యోగం అనగా కేవలం శరీరంతో మనస్సుతో ఆచరించేటువంటి యొక్క దేహంతో కూడేటువంటి యొక్క కసరత్ వలె భావిస్తూ వచ్చారు.
1: వీ కన్సిడర్ ఇట్ దట్ దిస్ ఇస్ ఎ బాడీ ఎక్సర్సైజ్.
0: కానీ యోగం అంటే దీనికి ఇది కాదు అర్థం.
1: Yoga is not physical exercise.
0: Yoga managa aanandamu ani artham.
1: Yoga meant bliss.
0: Idi sariyainatvanti artham.
1: This is appropriate meaning.
0: Kanuka ee aanandam aneetvanti idi eppudu manaku labhistundi?
1: When do you get bliss?
0: Nenu aneetvanti yokka prajnasatvanni manam vishwasinchinappude ee aanandam manaku praaptistundi.
1: When you have full faith on this I, the prajna, then you will have bliss.
0: ఈ యోగం వల్ల కలిగేటువంటి యొక్క ఫలితం మనకేమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ యోగా?
0: మనము మన జీవితం అంతా ఇక్కడను ప్రజ్ఞాశక్తితో మనము జీవించినప్పుడు ఇదియే కలిగేటువంటి ఆనందం.
1: వెన్ వీ స్పెండ్ ఎ లైఫ్ విత్ దట్ పవర్ ఆఫ్ ప్రజ్ఞ యూ విల్ హ్యావ్ ద బ్లెస్.
0: జీవతత్వాన్ని బ్రహ్మత్వములో ఏకము చేయటమే యోగం.
1: ది యూనిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ విత్ ది డివినిటీ.
0: రెండు కాని ఒక్కటే యోగము.
1: Not two, one is the secret of yoga.
0: Jeeva Brahma Tattvamulo rendu kudanu ekame kaani anekamu kaadani prabodhinchetvanti yogam.
1: Yoga propagates that the individual and the Brahma are one and the same.
0: Deenine Shruti ekam sat vipra bahudha vadanti.
1: This Shruti declares.
0: Unnadi okkate ainappatikini deeniki vipralu aneka vidhamainatundi perlu pettu vacharu.
1: This is explained this way. The truth is one. Scholars explain differently.
0: ఇది త్రికాలం ఎందు కూడాను మారనటువంటి సత్యం.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్.
0: కనుక జీవుడు దేవుడు వేరు కాదు.
1: సో ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ నాట్ డిఫరెంట్.
0: ఇవి బింబ ప్రతిబింబములని కూడాను మరికొంతమంది బోధిస్తూ వచ్చారు.
1: సమ్ టీచ్ దట్ దే ఆర్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్స్.
0: అయితే ప్రతిబింబములకు బింబముకు ఎంతో వ్యత్యాసం ఉంటుంటుంది.
1: హౌఎవర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఆబ్జెక్ట్ అండ్ ది ఇమేజ్.
0: ఈ ప్రతిబింబ బింబములకు ఉండేటువంటి సంబంధమును చక్కగా పురస్కరించుకుని ఈ ప్రజ్ఞాతత్వము చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: బేసింగ్ ఆన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఆబ్జెక్ట్ అండ్ ది ఇమేజ్ ద నేచర్ ఆఫ్ ప్రజ్ఞ ఎక్స్ప్లెయిన్స్ వెరీ క్లియర్.
0: నీటిలో నీరు పోసి పెట్టినప్పుడు,
1: వెన్ దర్ ఇస్ వాటర్ ఇన్ ఎ టబ్,
0: నీవు ఆ నీటిలో పోయి నీవు నీ ప్రతిబింబాన్ని చూస్తూ ఉండు.
1: యు సీ యువర్ ఓన్ ఇమేజ్ ఇన్ ద వాటర్.
0: ఇట్టి ప్రజ్ఞాశక్తి యొక్క ప్రబోధాలు ఏ విధంగా ఉంటున్నాయంటే,
1: ద టీచింగ్స్ ఆఫ్ ప్రజ్ఞా పవర్.
0: ఓ విద్యార్థి, ఆ ట్యాంకులో కనిపించేటువంటి ప్రతిబింబము నీవే కాని నీవు అది కాదు అంటుంది.
1: దే స్టార్ట్ డిక్లేరింగ్, ఓ స్టూడెంట్, ది ఇమేజ్ యూ ఫైండ్ ఇన్ ద టబ్ ఈజ్ జస్ట్ యువర్ ఇమేజ్ బట్ నాట్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: అది నీవే కాని నీవు అది కాదు.
1: దట్ ఇమేజ్ యువర్స్ బట్ నాట్ యువర్ సెల్ఫ్.
0: ఈ అర్థం అది నీవే కాని నీవు అది కాదు.
1: యు ఆర్ దట్ బట్ నాట్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏ విధంగా మనం విశ్వసించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ యూ బిలీవ్ దట్?
0: చక్కని ఆదర్శము,
1: ఏ ట్రూ ఐడియా.
0: ఇలాంటి హత్తుకునేటువంటి ఆదర్శములు చెప్పలేనటువంటి వారు ఉండటం చేతనే, చెప్పేటువంటి వారు లేకపోవటం చేతనే అనేక విధమైనటువంటి ఆపోహలకు గురి అయి ఈ ఆధునిక విద్యార్థులు ఆధ్యాత్మిక విశ్వాసాన్ని కోల్పోతున్నారు.
1: సిన్స్ దేర్ ఆర్ నన్ హూ గివ్ ఇలస్ట్రేషన్స్ దట్ వుడ్ బి ఇంప్రింటెడ్ ఇన్ అవర్ హార్ట్, స్టూడెంట్స్ హావ్ లాస్ట్ ఫెయిత్ ఇన్ స్పిరిచువాలిటీ.
0: అది నీవే కాని,
1: యు ఆర్ దట్,
0: నీవు అది కాదు.
1: బట్ యు ఆర్ నాట్ దట్ అబ్సల్యూట్లీ.
0: ఎట్లయింది?
1: హౌ?
0: రెండింటినీ సమన్వయపరిచేటువంటిదే ఈ ప్రజ్ఞాతత్వము.
1: ఇట్ ఈస్ ది ప్రజ్ఞ దట్ కోఆర్డినేట్స్ బోత్.
0: ఏ విధంగా అనగా,
1: హౌ?
0: నిన్ను కొట్టినప్పుడు ఆ దెబ్బ ఈ బింబానికి తగులుతుంటాది కాని ప్రతిబింబానికి తగలటం లేదు.
1: When you are beaten, the blows will be on your body but not to the image.
0: Anduvalla neevu adi kaadu.
1: Therefore you are not that.
0: Neeve adi aithe neeku kottina debba kudanu aa pratibimbaniki tagalali kada.
1: If you are that, all the beatings given to you must go to that image also.
0: Vidyarthi neevu adi kaadu, adi nee pratibimbam.
1: Therefore student, you are not that, just mere reflection.
0: Aithe adi neeve.
1: However, you are that only.
0: ఇది ఏ విధంగా విశ్వసించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ యూ అండర్స్టాండ్?
0: అయితే ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా తిట్టితే నీకు కోపం వస్తా ఉంది.
1: హౌఎవర్ ఇఫ్ దట్ రిఫ్లెక్షన్ ఆర్ ఇమేజ్ ఇస్ కోల్డెడ్, యువర్ ఆల్సో హర్ట్.
0: కాబట్టి దానిని తిట్టితే నీకు కూడా కోపం వస్తుండాలి.
1: ఇఫ్ దట్ ఈస్ అక్యూజ్, యువర్ ఆల్సో
0: నిన్ను కొట్టితే దానికి దెబ్బ తగలటం లేదు.
1: బట్ ఇఫ్ యు ఆర్ బీటెన్, ద ఇమేజ్ ఇస్ నాట్ బీటెన్.
0: దానిని తిట్టినప్పుడు నీకు కోపం వస్తుండాలి కనుక నీవు అదే.
1: Therefore, when your image is accused, you suffer.
0: నిన్ను కొట్టినప్పుడు దానికి దెబ్బలు తగలటం లేదు కాబట్టి అది నీవు కాదు.
1: Since it is not hurt when you are beaten, you are not that.
0: ఇది ప్రజ్ఞాతత్వంతో ప్రబోధించేటువంటి యొక్క సత్యము.
1: This is the truth out of ప్రజ్ఞాస్ nature.
0: ఈ ప్రజ్ఞనే అన్ని ధర్మముల కంటే ప్రధానమైనటువంటి ధర్మము.
1: Out of all dharmas, this prajna is the chief.
0: సర్వ ధర్మముల యొక్క సంపత్తి యొక్క విలువ కూడాను ఈ నేను అనేటువంటి ప్రజ్ఞాతత్వంలో ఇమిడి ఉంటుండాలి.
1: ద సమ్మం బోనం ఆఫ్ ఆల్ ది ధర్మాస్ ఇస్ కంటైన్డ్ ఇన్ ప్రజ్ఞ.
0: ఈనాటి పిల్లలకు చక్కని ఉదాహరణము.
1: ఫర్ స్టూడెంట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. నౌ
0: ఇవన్నీ చిల్లర ధర్మములు, విలువ లేనిటువంటి ధర్మములు అని చెప్పాను.
1: ఆల్ దీస్ ధర్మాస్ ఆర్ చీప్ విచ్ హ్యావ్ నో వాల్యూ.
0: ఇది ఎట్లా విలువ లేదని చెప్పవచ్చు?
1: హౌ డూ యూ సే దే హ్యావ్ నో వాల్యూ?
0: చెప్పడానికి ఎట్లా వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సే?
0: విచారణ చేస్తే,
1: వెన్ యూ ఎంక్వైర్ లైక్ దాట్,
0: ఒక్క రూపాయికి 100 naya paisa.
1: For 1 rupee you get 100 naya paise.
0: Chusara, 100 rupees note ku 10,000 naya paisa.
1: For 100 rupees note you'll get 10,000 naya paise.
0: ఈ 10,000 naya paisalu మనం తీసుకుంటే పెద్ద మూట కట్టుకోవాల్సి వస్తుంది.
1: When you just collect 10,000 naya paise, it will be a big bundle.
0: ఇది పెద్ద భారంగా ఉంటుంది.
1: It will be heavy weight.
0: దాచడానికి వీలు కానటువంటిదిగా ఉంటుంది.
1: You cannot hide it.
0: కనుక ఈ 10,000 naya paisalu నీవు ఇచ్చి 100 రూపాయల నోటు నువ్వు తీసుకో.
1: సో గివ్ దిస్ 10,000 naya paise అండ్ గెట్ 100 rupee note.
0: ఈ 100 రూపీస్ నోటు లైట్ గా ఉంటుండాలి.
1: దిస్ 100 రూపీ నోట్ ఇస్ లైట్.
0: ఈ 10,000 naya paisalu విలువ కూడా దీంట్లో ఉంటుండాలి.
1: దిస్ 100 రూపీ నోట్ విల్ హ్యావ్ యాజ్ మచ్ వాల్యూ యాజ్
0: లైట్ గా ఉంటుంది. దాచుకోవటానికి వీలవుతుంది.
1: ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు హైడ్ ఇట్ ఆల్సో.
0: కనుకనే సర్వధర్మా పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అనేటువంటి యొక్క కృష్ణగీతలో ఉండేటువంటి సారాంశం ఏమిటి? నీవు ఈ చిల్లర చిల్లర ధర్మములు అనేటువంటివంతా కూడా నువ్వు 10,000 naya paisalu నాకు ఇచ్చేసేసి.
1: Therefore, what is the secret or the significance behind the Gita? It says, give out all the
0: gifts. ఈ 100 రూపీస్ నోట్ అనేటువంటిది నీకు ఇచ్చేసేస్తారు.
1: దిస్ 100 రూపీ నోట్ మోక్ష ఇష్యామి మాసు.
0: తక్కువ చెయ్యను, ఎక్కువ చెయ్యను.
1: ఐ డోంట్ డివాల్యూ ఇట్, ఐ డోంట్ వాల్యూ.
0: 10,000 naya paisalukunna విలువనే 100 రూపాయల నోటుకు విందు.
1: ది 10,000 naya paise విల్ హ్యావ్ యాజ్ మచ్ వాల్యూ.
0: 100 రూపాయల నోట్ విలువనే 10,000 naya paisaku.
1: సిమిలర్లీ 100 రూపీ నోట్ విల్ హ్యావ్ ది సేమ్ వాల్యూ.
0: సర్వధర్మాం పరిత్యజ్య మామేకం శరణం వ్రజని ఈ చిల్లర చిల్లర ధర్మములంతా నీవు పెట్టుకోవద్దునాయన. నేను నేను అనేటువంటి ప్రజ్ఞాన తత్వం అనేటువంటి పెద్ద నోటును నువ్వు తీసుకో.
1: Therefore, don't follow the cheap paths of dharmas. Have this 100 rupee note. That is prajnana dharma.
0: Idiye manavattvamlo undinatundi prajna.
1: This is the prajna within the human being.
0: Inka ee shariramu, manasu, buddhi, చిత్తము అహంకారము ఇవి వేరు వేరు నామరూపములతో కనిపిస్తున్నాయి కాని
1: దెన్ ద బాడీ ద మైండ్ ఇంటెలెక్ట్ ద ఈగో ద అపియర్ టు బి డిఫరెంట్
0: ఇవి అన్నింటి యొక్క తత్వము ఒక్కటే
1: ద నేచర్ ఇస్ జస్ట్ వన్ ఓన్లీ
0: మనస్సు యొక్క వికారములే ఈ పేర్లకు కారణాలు
1: ద మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ ది మైండ్ హ్యాస్ గాట్ దీస్ సినోనిమ్స్
0: కనుక ఒకే మనసే
1: ద సేమ్ మైండ్
0: ఇన్ని రకములైనటువంటి యొక్క రూపనామములు ధరిస్తూ ఉంటుండాలి
1: అస్యూమ్స్ వేరియస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్
0: అయితే ఈ శరీరము మనసు బుద్ధి ఇంద్రియము అంతఃకరణ అన్నింటి ఎందుకును ఉన్న ప్రజ్ఞ ఒక్కటే
1: హవెవర్ ఇన్ ద బాడీ ద మైండ్ ఇంటెలెక్ట్ అంతఃకరణ ఇట్ ఇస్ ప్రెసెంట్ ది ప్రజ్ఞ ఎగ్జిస్ట్
0: కనుకనే దీనిని ప్రజ్ఞాతత్వ విచారణలో మనం అర్థం చేసుకోవాలన్నా అన్నింటి ఎందు ప్రజ్ఞ ఉన్నది కాని
1: టు అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ప్రజ్ఞ వీ షుడ్ నో దట్ దేర్ ఇస్ ప్రజ్ఞ
0: నామములు వేరువేరుగా మారిపోతూ వచ్చాయి
1: బట్ హవెవర్ ఇట్ చేంజెస్
0: మైసూర్ పాక్ గులాబ్ జామ్ బర్ఫీ పాల్కో మిఠాయి జిలేబ్ కీరు ఎన్ని పదార్థములు చేసినప్పటికీ అన్నింటి ఎందు ఉండినటువంటి ఒక కామన్ మ్యాటర్ షుగర్ ఒక్కటే
1: ఇన్ వేరియస్ స్వీట్స్ సచ్ యాజ్ లడ్డు గులాబ్ జామ్ బర్ఫీ అండ్ ఆల్ దాట్ ద షుగర్ ఇస్ వన్ అండ్ ద సేమ్
0: కాబట్టి శరీరము మనస్సు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ అనేటువంటి పేర్లు వేరువేరుగా ఉన్నాయి కాని అన్నింటి ఎందు ఉండేటువంటి ప్రజ్ఞ ఒక్కటే అదే నేను నేను
1: సిమిలర్లీ ఇన్ బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ అంతఃకరణ అండ్ లిమ్స్
0: ఇది ఎట్లా ఉంది నేను
1: ఐ సేమ్
0: ఇది ఎట్లా ఉంది నేను అనేటువంటిది
1: హౌ డస్ ఇట్ ఎగ్జిస్ట్
0: ఈ దేహం ఇది నా దేహమే
1: దిస్ ఇస్ మై బాడీ
0: మై వచ్చింది అక్కడ నేను అని
1: దేర్ కేమ్ ది సెన్స్ మై
0: ఇది నా మనసు
1: దిస్ ఇస్ మై మైండ్
0: ఇది నా చిత్తము
1: దిస్ మై చిత్త
0: ఇవి నా ఇంద్రియములు
1: దిస్ ఆర్ మై లిమ్స్
0: నా అంతఃకరణ
1: దిస్ మై అంతఃకరణ
0: కాబట్టి అన్నింటికీ నా నా నా నా
1: హియర్ వి సే మై మై ఎవ్రీ
0: అయితే ఇది సంస్కృతంలో నా అనేటువంటిది కాదు అని కూడా అర్థమవుతుంది
1: బట్ ఇన్ సాంస్క్రిట్ వెన్ వి సే నా ఇట్ మీన్స్ ఇట్ డినై
0: నా దేహము దేహం నేను కాదు
1: ఇన్ సాంస్క్రిట్ వెన్ యు సే నా దేహ ఐఎమ్ నాట్ ద బాడీ
0: నా మనసు నేను మనసును కాదు
1: వెన్ యు సే నా మనసు ఐఎమ్ నాట్ ద మైండ్
0: చూచారు ఇలాంటి చిన్న చిన్న పదముల లోపలే విశాలమైన అనంతమైన అర్థములు దాగి ఉంటున్నాయి
1: సీ దిస్ ఇన్ స్మాల్ వర్డ్స్ దర్ ఇస్ ఇన్ఫినిట్ మీనింగ్ సటిలిటీస్ దేర్
0: కనుక నా మనసు నా బుద్ధి నా చిత్తం అంటే ఇది నేను కాదు అని స్పష్టంగా అర్థమవుతుండాలి
1: దేర్ఫోర్ వెన్ యు సే నా మనసు నా బుద్ధి ఇట్ సీమ్స్ ఐఎమ్ నాట్ ద మైండ్ ఐఎమ్ నాట్ చిత్త
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ
1: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్
0: ఒక మంచుగడ్డ ఉంటున్నది
1: హియర్ ఇస్ ఎన్ ఐస్ బాల్
0: మంచుగడ్డను నీరు అని ఎవరు పిలువరు
1: నో వన్ కాల్స్ ఇట్ వాటర్
0: అయితే ఆ మంచుగడ్డలో ఉన్నదంతా నీరే
1: హవెవర్ దట్ ఐస్ హాస్ గాట్ వాటర్ ఓన్లీ
0: ఇది చక్కగా అర్థం చేసుకోండి
1: యు అండర్స్టాండ్ క్లియర్
0: మంచుగడ్డను నీరు అని పిలువరు
1: నో వన్ కాల్స్ ఐస్ హాస్ వాటర్
0: కానీ మంచుగడ్డ అంతా నీరుతోనే నిండి ఉంటుంది
1: బట్ ది ఐస్ విల్ బి ఫుల్ ఆఫ్ వాటర్ ఓన్లీ
0: నీరు లేక ఈ మంచుగడ్డ కాలేదు
1: వితౌట్ వాటర్ దేర్ కెనాట్ బి ఐస్
0: కాబట్టి మంచుగడ్డ వేరు రూపాన్ని ధరించిందే కాని నీటి యొక్క ఆధారమే దీనికి ప్రధానము
1: హవెవర్ ఐస్ ఎగ్జిస్ట్ సెపరేట్ విత్ నేమ్ అండ్ ఫార్మ్ బట్ ది వాటర్ ఇస్
0: శరీర మనస్సు బుద్ధి ఇంద్రియ అహంకారములకు అన్నిటికీ ఆధారము ప్రధానము ఈ యొక్క చిత్ శక్తి అనేటువంటి యొక్క నేనే
1: దేర్ఫోర్ ఫర్ ద బాడీ మైండ్ ఇంటెలెక్ట్ అంతఃకరణ ఇట్ ఇస్ చిత్ శక్తి
0: ప్రజ్ఞాశక్తి
1: దాట్ ఈస్ ది పవర్ ఆఫ్ ప్రజ్ఞ
0: మరొక చిన్న ఉదాహరణము
1: అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్
0: నీవు 10 చెంబులు తీసుకుని వెళ్లావు
1: యు టేక్ 10 టంబ్లర్స్
0: గంగా నదిలో నీవు 10 చెంబులకు నీరు నించుకున్నావు
1: యు ఫిల్ దోస్ 10 టంబ్లర్స్ ఇన్ గ్యాంజెస్
0: కానీ 10 చెంబుల లోపల కూడాను ఒక్కొక్క చెంబు లోపల కూడాను గంగా జలం ఉంది కానీ గంగా నది లేదు
1: ఇన్ ఎవ్రీ టంబ్లర్ దేర్ ఇస్ వాటర్ ఆఫ్ ది గ్యాంజెస్ బట్ నాట్ ది గ్యాంజెస్ రివర్
0: ఒక్కొక్క చెంబులో కూడాను గంగా నది లేదు
1: ఇన్ ఈచ్ టంబ్లర్ దేర్ ఇస్ నో రివర్ గంగా
0: ఒక్కొక్క చెంబులో కూడాను గంగా జలం ఉంటుండాలి
1: హవెవర్ ఇన్ ఈచ్ టంబ్లర్ దేర్ ఇస్ వాటర్ ఆఫ్ ది గ్యాంజెస్
0: కాబట్టి ఈ గంగా అనేటువంటి ప్రవాహమే ఈ యొక్క నేను అనేటువంటి చిశక్తి
1: దేర్ఫోర్ దిస్ ఫ్లో ఆఫ్ గంగా
0: ఈ అఖండమైనటువంటి ఈ శక్తి నుంచి
1: అవుట్ ఆఫ్ దిస్ ఇన్ఫినిట్ అవేర్నెస్
0: ఈ యొక్క భిన్న ఖండములైనటువంటి యొక్క రూపంలో ధరిస్తూ వచ్చాయి
1: ద డిఫరెంట్ ఫార్మ్స్ హావ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్
0: ఈ చిన్న ఖండములంతా కూడాను ఆ పెద్ద ఖండము నుంచి ఆవిర్భవించినటువంటివి
1: దిస్ స్మాలర్ వన్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్ ఇన్ఫినిటీ
0: అయితే దాని అంశమే ఇవన్నీ
1: హవెవర్ దే ఆర్ మియర్లీ
0: ఆ గంగాజలములకు విరుద్ధంగా వేరు లేవు
1: దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గ్యాంజెస్
0: కానీ గంగ మాత్రం దీంట్లో లేదు
1: బట్ హవెవర్ ఇట్ ఇస్ నాట్ ప్రెజెంట్
0: జలం ఉన్నది
1: దేర్ ఇస్ ఓన్లీ వాటర్ ఆఫ్ గంగా
0: కనుకనే శరీరం నందు కూడాను ఆ నేను అనేటువంటి చిశక్తి యొక్క తత్వం ఉంది.
1: దేర్ఫోర్ ఇన్ ద బాడీ ఆల్సో దిస్ ఐ అవేర్నెస్,
0: ఈ మనసునందు కూడాను ఆ ఐ అనేటువంటి యొక్క ప్రజ్ఞాశక్తి యొక్క అంశం ఉంటుండాలి.
1: ఇన్ మైండ్ ఆల్సో దిస్ ప్రజ్ఞ అవేర్నెస్,
0: బుద్ధి ఎందు కూడాను ఈ ప్రజ్ఞాశక్తి యొక్క అంశం ఉంటుండాలి.
1: ఇన్ ఇంటెలెక్ట్ ఆల్సో దేర్ ఇస్ దిస్ స్పార్క్ ఆఫ్ ప్రజ్ఞ,
0: అన్ని అంశములు కూడాను అఖండ అంశం లోపల లీనమైపోతుంటాయి.
1: ఆల్ ది స్పార్క్స్ మర్జ్ ఇన్ దట్ ఇన్ఫినిట్.
0: కనుక ఈ యొక్క ఏకత్వాన్ని బోధించేటువంటి వేదాంతము ఈ ఆధునిక యుగము లోపల ఎక్కడా కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ది ఫిలాసఫీ స్పిరిచువాలిటీ ఇస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిటీ.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: కేవలం మానవత్వంలో
1: ఇన్ హ్యూమన్ లైఫ్
0: ఒక చిన్న ఉదాహరణ తీస్తాం.
1: లెట్ అస్ టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: కొన్ని శ్లోకములు ఎన్నో అర్థాలంతా అందిస్తూ ఉంటుంటాయి.
1: సమ్ శ్లోకాస్ కన్వే వేరియస్ మీనింగ్స్.
0: శరీరమాద్యం ఖలు ధర్మ సాధకం,
1: వన్ శ్లోక ఈ శరీరమాద్యం ఖలు ధర్మ సాధకం.
0: ఈ శరీరము ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది అని దీని అర్థము.
1: The meaning of it is the body is gifted to you to perform righteous acts.
0: Sarvam khalividam brahma.
1: The another verse is sarvam khalividam brahma.
0: Anaga yavat srishti antai kudanu brahmamayame.
1: It meant the entire universe is full of brahma.
0: Aham brahmasmi.
1: The next verse is aham brahmasmi.
0: Nenu divyamainatundi chaitanya swarupunni.
1: I am the very form of the divine awareness.
0: ఈ విధంగా ఒకవైపున శాస్త్రము బోధిస్తూ ఉంటుండాలి.
1: The shastra teaches on one hand like this.
0: మరొక వైపున ఈ ఆచార బ్రాహ్మణుల ఇంట్లో పూజలన్నీ అయిన తర్వాత ఒక అనాచార సంబంధమైనటువంటి శ్లోకం కూడా ఒకటి కల్పించారు.
1: However, on the other hand, in the house of a traditional Brahmin house, after worship, there is another meaning also.
0: పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ. ఓ భగవంతుడా, నేను పాపిని, నేను చేసిన కర్మాలంతా పాపమే, నా ఆత్మ పాపమే, నేనే కాదు నా తల్లిదండ్రులంతా పాపమే.
1: సో ఆఫ్టర్ వర్షిప్ ఇన్ దట్ ఓల్డ్ ట్రెడిషనల్ బ్రాహ్మిన్ హౌస్ హీ బిగిన్స్ టు సే దట్ ఐ యామ్ సిన్నర్.
0: అసభ్యంగా ఉంటుంటాదో మీరు యోచించేయండి.
1: యాక్ట్స్ ఆర్ సిన్స్, పేరెంట్స్ ఆర్ సిన్నర్స్, వాట్ కైండ్ ఆఫ్
0: ఈ విధమైనటువంటి అసభ్యమైనటువంటివన్నీ కల్పించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఇన్ హ్యావింగ్ దీస్ ఆర్టిఫిషియల్ థింగ్?
0: ప్రజలను కేవలం అమాయకమైనటువంటి ప్రజలను మోసపుచ్చి,
1: ఓన్లీ డిసీవింగ్ ఇగ్నోరెంట్ పీపుల్,
0: వారి ఏదో ఒక కర్మలకు బద్దులైనారని చెప్పి బోధించి,
1: టీచింగ్ దట్ దే ఆర్ బౌండ్ బై
0: కర్మ, పరిహార నిమిత్తమే ధనమును చెల్లించుకునే నిమిత్తం ఇలాంటి శ్లోకాలు ప్రారంభించారు.
1: ఓన్లీ టు రిసీవ్ మనీ బై టెలింగ్ దెమ్ దట్ దే కెన్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ కార్మిక్ ఎఫెక్ట్ దీస్ థింగ్స్ ఆర్ డన్.
0: కాదు కాదు, సర్వము బ్రహ్మ నుండి ఆవిర్భవించినదని శాస్త్రం బోధిస్తుంటే,
1: when shastra teaches that everything originated from
0: ishvara sarvabhutanam ani upanishattulu bodhisthunte,
1: when upanishads teach ishvara sarvabhutanam
0: ishavasyam iham sarvam ani upanishattulu cheptunte,
1: when upanishads declare ishavasyam iham
0: sarvam, majjalo ee papoham papakarmaham ekkadi nunchi vachindi?
1: What is the fun of saying I am sinner?
0: Idi kevalamu ilanti kalpitalanta kulunu srushtinchi,
1: these things are merely created,
0: deeni valla manavulanu bayapetti,
1: man is frightened,
0: bhramimpachesi,
1: he is put to illusion,
0: unna vishwasam kuda nu poorthi oodipoyatattu chesukunnaru,
1: they were put to such a state that they lost the existing faith also.
0: ilanti vanni kuda nu ee naati aadhunika vidyarthulu cheppu vinatam chetane aa vidyarthulaku vishwasam lekapothundadi,
1: because modern students listen to such perverse interpretations they lost faith.
0: kanukane nenu prashanthi nirmalo kuda nu ee yokka shlokanni marpinchanu.
1: Therefore, Swami changed that shloka in Prashanti Nilayam.
0: మా పూజారి కూడా చెప్పేటువంటి వాడు ఇంతకు పూర్వం.
1: That priest also in Prashanti Nilayam used to repeat.
0: పాపోహం అనేటువంటి తీసివేసి ప్రాప్తోహం ప్రాప్తకర్మాహం ప్రాప్తాహం ప్రాప్త సంభవామి ప్రాప్తోహం, ఇదంతా నా ప్రాప్తి, నేనింత ఉత్తముడిగా జన్మించాను, నేనింత పవిత్రుడిగా జన్మించాను, నా తల్లిదండ్రులు ఇంత పవిత్రులు, నా ఆత్మ పవిత్రమైనటువంటిది, నా కర్మ పవిత్రమైనది అనేటువంటి దీనిగా మార్చివేశారు.
1: స్వామి చేంజ్ ఇట్, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐఎమ్ ఏ సిన్నర్ ఐఎమ్ ఏ డిజర్వ్డ్ వన్, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ మై పేరెంట్స్ ఆర్ సిన్నర్స్, నో నో నో, మై పేరెంట్స్ ఆర్ నోబుల్ వన్.
0: చేసే ప్రక్రియలను బట్టి పాపము పుణ్యమని చెప్పుకుంటున్నారే కానీ ఇందులో పాప పుణ్యములు ఏమాత్రము లేవు.
1: బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్స్ వీ సే వన్ ఇస్ వర్చ్యూ, అదర్ ఇస్ ఎ సిన్. ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ నన్.
0: దోషములోని ఉన్నాయి కానీ పాపము అని పేరు పెట్టకూడదు.
1: హౌఎవర్ దేర్ ఆర్ డిఫెక్ట్స్, యూ కాంట్ కాల్ ఇట్ ఎ సిన్.
0: మానవుడు తెలిసియో తెలియకునో కొన్ని తప్పులు చేస్తుంటాడు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మ్యాన్ కమిట్స్
0: అట్. అయితే ఆ తప్పులు కూడా ఈ మానవుడు చేయకూడదు.
1: హౌఎవర్ మ్యాన్ షుడ్ నాట్ కమిట్ మిస్టేక్స్ అస్ సచ్.
0: ఎందుకంటే రాగద్వేషము కామక్రోధములు ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి పశు లక్షణాలు.
1: Why? Because this kind of attachment, the hatred, etc., are the qualities of man.
0: మానవులను చేరిపోయినప్పుడు
1: when they join you,
0: ఈ కామక్రోధం అనేటువంటి రోగంతో పీడింపబడేటువంటి వ్యాధిగ్రస్తుడిగా ఉంటాడు.
1: హీ సఫర్స్ ఫ్రమ్ సిక్నెస్ అవుట్ ఆఫ్ ది డిసీజెస్ ఆఫ్ దిస్ గ్రీడ్ అండ్ యాంగర్.
0: కనుక ఈ అసూయ, ద్వేషము, కామము, ఈ క్రోధము అనేటువంటిది ఒక రోగాల వంటివి.
1: Therefore, the hatred, the ego and the jealousy are sort of diseases.
0: ఈ రోగములు సామాన్యమైనటువంటి యొక్క వైద్యముతో తీరేటువంటివి కాదు.
1: These diseases cannot be cured by an ordinary doctor.
0: సామాన్యమైనటువంటి యొక్క వైద్యులు వచ్చి దీనిని బాగు చేసేటువంటిది కాదు.
1: ఆర్డినరీ డాక్టర్ కెనాట్ కమ్ విత్ ఎ ప్రిస్క్రిప్షన్.
0: శారీరక సంబంధమైనటువంటి వ్యాధులు అయితే వారు నివారణ చేయవచ్చును.
1: హీ కెన్ సర్టన్లీ సజెస్ట్ క్యూర్ ఫర్ బాడీ డిసీజెస్.
0: కానీ ఇది కేవలము అంతఃకరణ సంబంధమైనటువంటి రోగాలు.
1: బట్ దీస్ ఆర్ ది డిసీజెస్ ఆఫ్ ది ఇన్నర్ సెన్సెస్.
0: ఈ రోగములు నివారణ చేసేటువంటి
1: ది డిసీజెస్ ఆఫ్ దిస్ గ్రీడ్ అండ్ యాంగర్.
0: కనుక ఈ అసూయ, ద్వేషము, కామము, ఈ క్రోధము అనేటువంటిది ఒక రోగాల వంటివి.
1: Therefore, the hatred, the ego and the

0: భగవత్ ప్రేమ.
1: దట్ ఈస్ ది డివైన్ లవ్.
0: ఆ ప్రేమతత్వాన్ని మనం పొందితమంటే,
1: వెన్ వన్స్ వీ గెట్ దట్ డివైన్ లవ్,
0: అహం అనేటువంటి నేను అనేటువంటి ప్రజ్ఞాతత్వంలో మనం ప్రవేశించగలం.
1: వీ కెన్ సర్టన్లీ ఎంటర్ ఇన్ టు దిస్ ప్రజ్ఞా.
0: రోగం ఎప్పుడు నివారణ అయినదో ఆరోగ్యం మనకు ప్రాప్తించింది.
1: ద మూమెంట్ డిసీజ్ ఈస్ గాన్ యుల్ బి హెల్దీ.
0: ఈ రోగం ఉండినంత వరకు కూడా మనకు ఆరోగ్యం ఏనాటికి మనం ప్రాప్తించం.
1: సో లాంగ్ యు ఆర్ సిక్ యు కెన్ నెవర్ బి హెల్దీ.
0: కనుక మానవత్వం లోపల దివ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ హ్యూమన్ లైఫ్ వీ షుడ్ డెవలప్ డివైన్ లవ్.
0: అయితే ఏమిటి ఈ ప్రేమ?
1: దెన్ వాట్ ఈస్ లవ్?
0: ఈ ప్రేమను కూడా ధర్మంగా మనం పోల్చుకుంటూ పోతే, అమ్మా బిడ్డల ప్రేమ, అప్పా బిడ్డల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్న తమ్ముల ప్రేమ, అక్కా చెల్లెండ్రి ప్రేమ, ఈ ప్రేమను చూసుకుంటూ పోతే గురు శిష్యుల ప్రేమ, అన్ని పోతుంటాయి. ఎక్కడెక్కడికో పోతుంది ఈ ప్రేమకి, ఇంకా అంత్యమే లేదు.
1: If we think of this love is limitless because there is love between the husband and the wife, love between brothers, love between sisters and so on.
0: ఇవన్నీ ప్రేమ అని చెప్పడానికి వీలు కాదు.
1: We can't call them as true love.
0: కేవలం ప్రాచీనులందరూ కూడా దీనికి ప్రేమ అనేటువంటి దానిని పెట్టారు, కానీ ఇది కేవలము అనురాగమే కానీ ప్రేమ కాదు.
1: Ancient people called it prema. It's not true love, it's just anuraga.
0: Anuragamunaku premaku chala vyathyasam untundali.
1: There's lot of difference between prema and anuraga.
0: Sharira mano buddhuluku sambandhinchinavati anni kudanu anuragale kaani prema kaadu.
1: That which relates the body and mind intellect is anuraga but not prema.
0: Atma tattvamunaku brahma tattvamunaku ai aneetundi yokka aham tattvamunaku sambandhinchinatundide prema.
1: That which relates to this aham or atma or brahma is only prema.
0: ఈ ప్రేమకు లోక సంబంధమైనటువంటి అనురాగమైనటువంటి ప్రేమకు ఉండేటువంటి వ్యత్యాసము పిల్లలు చక్కగా గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ రియలైజ్ దిస్ వరల్డ్లీ అనురాగ అండ్ ద డివైన్ ప్రేమ ఆర్ లవ్.
0: లోక సంబంధమైనటువంటి ప్రేమకు, దివ్యమైనటువంటి పరమాత్మ సంబంధమైన ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వరల్డ్లీ లవ్ అండ్ డివైన్ లవ్.
0: లోక సంబంధమైనటువంటి ప్రేమ పుచ్చుకునేటువంటిదే కాని ఇచ్చుకోదు.
1: వరల్డ్లీ లవ్ రిసీవ్స్ but it never gives.
0: దివ్యమైనటువంటి ప్రేమ ఇచ్చుకునేదే కానీ పుచ్చుకోదు.
1: Divine love gives, never receives.
0: చాలా వ్యత్యాసం.
1: That is the difference.
0: Giving, giving, giving, giving. ఇచ్చేదే ఇచ్చేదే ఇచ్చేదే.
1: The divine love goes on giving and giving and giving.
0: తిరిగి ఇమ్మని కూడాను కోరదు.
1: It never expects anything in return.
0: మీరు పుచ్చుకునేదే పుచ్చుకునేదే పుచ్చుకునేదే కానీ ఇస్తామనేటువంటి త్యాగం అక్కడ ఉండనే ఉండదు.
1: యూ గో ఆన్ రిసీవింగ్ రిసీవింగ్, నో సెన్స్ ఆఫ్
0: సాటిస్ఫాక్షన్. అది ప్రేమ కాదు కనుకనే అది ఇస్తామనే త్యాగం మనకు రాదు.
1: వాట్ ఇస్ ది రీజన్? ఇట్స్ నాట్ ట్రూ లవ్, దేర్ఫోర్ యూ డోంట్
0: సాటిస్ఫై. ఆ త్యాగం లేనంత వరకు కూడాను మనకు బంధనే.
1: సో లాంగ్ వీ డోంట్ హావ్ సాక్రిఫైస్ వీ ఆర్ ఇన్ బాండేజ్.
0: కనుకనే శృతి కూడాను న కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు.
1: Therefore, Shruti also
0: త్యాగము చేతనే మనకు అమృతత్వం ప్రాప్తిస్తుంది, కానీ త్యాగం లేక అమృతత్వం మనకు లభ్యం కాదు అని ఖచ్చితంగా చెప్తూ వచ్చింది.
1: Shruti definitely declared through sacrifice only you can reach that exalted position of eternity and immortality.
0: కనుక మన ప్రాచీన వేదాంతమునందు ఉన్నటువంటి ఒక ప్రతి పదమును కూడాను అంతరార్థము ఎంతో అనంతంగా విశాలంగా ఉండేటువంటిది కాని సంకుచితంగా ఉండేటువంటివి కాదు.
1: Therefore every word in Vedanta has got that infinite meaning but not narrow feeling.
0: ఇంకొకటి, ఏకాంతంగా నేను ధ్యానం చేస్తున్నాను జపం చేస్తున్నాను అని భావిస్తారు కొంతమంది.
1: People feel that they proceed in meditation and japa in loneliness.
0: ఏకాంతం అంటే ఏమిటి?
1: What is meant by solitude?
0: కేవలం తలుపులు మూసుకొని కిటికీలు మూసుకొని రూమ్ లో ఒంటరిగా కూర్చొని అనేక విధముల అవస్థ పడేయటమా ఏకాంతము?
1: ద సాలిట్యూడ్ మీన్ క్లోజింగ్ ది డోర్స్ అండ్ విండోస్, సిట్టింగ్ ఆల్ అలోన్.
0: గ్రామాలు, ఇండ్లు, ఆలు, బిడ్డలను, సర్వులను వదిలిపెట్టి అరణ్యంలో పోయి చెట్టు తొరల్లోనో లేక గుట్ట గహుల్లోనో కూర్చొని జపించుకోవటమా ఏకాంతము?
1: ఆర్ ద సాలిట్యూడ్ మీన్ లీవింగ్ ద ఫ్యామిలీ, ది వైఫ్ అండ్ ద చిల్డ్రన్ సిట్టింగ్ ఇన్ ది ట్రంక్ ఆఫ్ ది ట్రీ ఆర్ ఇన్ ఎ కేవ్? డస్ ఇట్ మీన్ సాలిట్యూడ్?
0: దానికి అర్థం సరైనటువంటిది కాదు. ఇది
1: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ మీనింగ్.
0: ఏకాంతం అనగా ఏమిటి?
1: సాలిట్యూడ్ వాట్ డస్ ఇట్ మీన్?
0: మన దృష్టిని భగవంతుని పైన మరల్చటమే ఏకాంతం.
1: డైరెక్టింగ్ అవర్ విజన్ టువర్డ్స్ డివినిటీ.
0: అడవుల ఎందున్న, ఆకాశమునున్న, పట్టణమునున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేట ఉన్నను, ఎక్కడుండినా కూడా నీ మనస్తత్వము భగవంతుని పైన మరల్చటము, అదే ఏకాగ్రత.
1: వెదర్ యూర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ఎ టౌన్ ఆర్ ఇన్ ఎ ఫారెస్ట్,
0: అదే ఏకాంతము.
1: యూ షుడ్ కాన్సన్ట్రేట్ యువర్ అటెన్షన్ ఆన్ ది డివినిటీ, దట్ ఈస్ సాలిట్యూడ్.
0: దేహముతో కాదు లభించేది.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ యు గెట్ ఫ్రమ్ ద బాడీ.
0: మనస్తో కాదు లభించేది.

0: నాట్ అవుట్ ది మైండ్.
1: కనుకని అది ఏకాంతం.
0: దాట్ ఈస్ రియల్ ఏకాంతం.
1: ఏకాంతం అనేది ఏంటి? నేను అనేటువంటి ప్రజ్ఞాతత్వంతో కూడటమే ఏకాంతము.
0: సాలిట్యూడ్ అనే ఏకాంత మెంట్ డెవలపింగ్ ది ఫీలింగ్ ఆఫ్ దిస్ ప్రజ్ఞ.
1: ఇది ఏ మతం వారు కాని, ఏ విద్యావంతుడు కాని, ఏ మేధావి కాని ఇది కాదని చెప్పలేడు కదా.
0: నో వన్ కెన్ డినై ఎనీ ఫాలోవర్ ఆఫ్ ఎనీ రిలీజన్. నో వన్ కెన్ నో స్కాలర్.
1: ఏకాంతం ఈనాడు చెప్పేటువంటి ఏకాంతాలంతా కూడాను కేవలము అస్తవ్యస్తమైనటువంటి ఏకాంతాలు. నీవు పోయి అరణ్యంలో కూర్చుంటావు, కానీ నీ బుద్ధి వచ్చి ఊర్లో తిరుగుతుంటాది. ఇది ఏకాంతం అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది?
0: ద సాలిట్యూడ్ ఆర్ ఏకాంత డిక్లేర్ టుడే ఈస్ టు ఆస్క్ యూ టు గో ఇన్ టు ద ఫారెస్ట్ విత్ ఆల్ యువర్ ఇంటెలెక్ట్ ఆర్ ది మైండ్ ఆన్ ద ఫ్యామిలీ ఓన్లీ.
1: కనుక ఏకాంతం అనేటువంటిది ఏమిటంటే కేవలము ఒక దివ్యత్వముతో నీ మనస్తత్వమును ఏకము చేయటమే ఏకాంతం.
0: సో ఏకాంత సాలిట్యూడ్ మెంట్
1: ఈ మనస్సు దానితో ఏకము కాకుండా ఉండేదంత కాలం కూడా ఇది అనేకాంతమే.
0: సో లాంగ్ ఇట్ డజంట్ మర్జ్ విత్ ది డివినిటీ ఇట్ ఈస్ అనేకాంత.
1: మనస్సు ఒక క్షణమైనా కూడా స్థిరంగా ఉండేటువంటి స్వభావం కాదది.
0: మైండ్ cannot be stable even for a moment.
1: ఇది ఒక కోతి వంటిది.
0: ఇట్స్ లైక్ ఎ మంకీ.
1: సామాన్య కోతి కూడా కాదు, ఇది పిచ్చి కోతి.
0: ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ మంకీ, మ్యాడ్ మంకీ.
1: ఇలాంటి మనస్తత్వములకు ఏకాంతం ఏ విధంగా జరుగుతుంది?
0: విత్ సచ్ ఎ మైండ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ రియల్ ఏకాంత?
1: సరైన మార్గం ఏమిటి? ఈ యొక్క ప్రజ్ఞాతత్వంతో చేర్చడమే ఏకాంతం.
0: ద రియల్ ఏకాంత మెంట్ ది యూనిటీ విత్ దట్ ప్రజ్ఞా నేచర్.
1: ఇంకా రెండవ పదం ఉంటుండాలి.
0: దెన్ దట్ సెకండ్ వర్డ్.
1: ఇది ఒక విధమైనటువంటి అర్థమును మనం తీసుకుంటే,
0: వెన్ యూ టేక్ ఏ సార్ట్ ఆఫ్ ఎ మీనింగ్,
1: దాచుకోవటము కాదు,
0: ఇస్ నాట్ హైడింగ్ ఐదర్,
1: లేక దొంగిలించటము కాదు,
0: ఆర్ నాట్ స్టీలింగ్,
1: ఇది అపహరించటము కాదు,
0: ఇట్ నాట్ జస్ట్ క్యాప్చరింగ్,
1: కానీ దీనికి గుహ్యము అన్నారు.
0: ఇట్ ఇస్ కాల్డ్ గుహ్య ఆర్ సీక్రెట్.
1: అనగా ఒక విధమైనటువంటి యొక్క దాచుకునేటువంటి తత్వము అని కూడా దీనికి ఒక పేరు.
0: హౌఎవర్ ఇట్ ఆల్సో కాల్డ్ ఏ సార్ట్ ఆఫ్ హైడింగ్.
1: ఏమిటిని మనం దాచుకుంటాం?
0: వాట్ ఈజ్ ఇట్ దట్ యు హైడ్?
1: విలువైనట్టుదిగా ఉండినప్పుడే దాన్ని దాచుకుంటాం.
0: When it is valuable, it is hidden.
1: ఇది చాలా గొప్పదిగా ఉండినప్పుడే దీనిని దాచుకుంటాం.
0: When it is highly valuable, you hide it.
1: కనుకనే ఇది ఏమిటి ఈ యొక్క గొప్పది? ఏమిటి ఈ యొక్క విలువైనటువంటిది?
0: What is that great thing? What is that greatness there? What is its value?
1: ఇది అహం ప్రజ్ఞాని.
0: That is అహం ప్రజ్ఞ.
1: దీనినే ప్రజ్ఞానము అని కూడాను.
0: This is also called prajna.
1: దీనినే బ్రహ్మజ్ఞానము అని కూడాను.
0: This is also called brahmajnana.
1: దీనినే అద్వైత జ్ఞానం అని కూడాను.
0: This is called non-duality.
1: దీనినే ఆత్మజ్ఞానం అని కూడాను.
0: That is ఆత్మజ్ఞాన.
1: దీనికి అంతా కూడాను మనము దాచుకోవలసినటువంటిది.
0: All these things have got to be hidden within.
1: ఇది ఇష్టం వచ్చినట్టుగా మనము విసర్జించవలసినటువంటిది కాదు.
0: You cannot throw it aside as you like.
1: ఇష్టమైనట్టుగా ఉపయోగించుకునేటువంటిది కాదు.
0: You can't make use of it anyway.
1: ఈ బ్రహ్మజ్ఞానం మనము ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నామంటే దీని వెల మనకు తెలియటం లేదనే అర్థం.
0: When you make use of this బ్రహ్మజ్ఞాన as you like, it means you don't know its value.
1: ఒక డైమండ్ ఉంటే,
0: when there is a diamond,
1: అది డైమండ్ అని తెలియకుండా ఉండినంత వరకు కూడాను మానవుడు ఒక పేపర్ వెయిట్ మాదిరి ఒక టేబుల్ పైన పెట్టి ఉపయోగిస్తాడు.
0: సో లాంగ్ మ్యాన్ డస్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ ఎ డైమండ్ హీ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ పేపర్ వెయిట్.
1: నిజంగా దాని విలువనే గని తెలిస్తే గాడ్రేజ్ లో పెట్టి లాక్ చేస్తాడు.
0: ట్రూలీ వెన్ హీ నోస్ హిస్ వాల్యూ, దాన్ని
1: లాక్ చేయటమే కాదు ఆ కీస్ కూడా చాలా భద్రంగా పెట్టుకుంటాడు.
0: నాట్ ఓన్లీ లాక్ ఇట్, హీ విల్ కీప్ ద కీస్ ఇన్ సెక్యూరిటీ.
1: ఎప్పుడు ఇంత భద్రత కలుగుతుండాలి?
0: వెన్ దేర్ ఇస్ సేఫ్టీ.
1: విలువ తెలిసినప్పుడే దీనికి భద్రత కలుగుతుండాలి.
0: వెన్ ది వాల్యూ ఇస్ నోన్.
1: విలువ తెలియనప్పుడు దీనికి భద్రత ఉండదు.
0: వెన్ ది వాల్యూ ఇస్ నాట్ నోన్.
1: కానీ ఈనాటి విద్యార్థులు కూడా ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విలువ తెలియకుండా పోవటం చేతనే దీనిని కేవలం అలక్ష్యంగా అనుభవిస్తున్నారు.
0: సిన్స్ స్టూడెంట్స్ డూ నాట్ నో ది వాల్యూ ఆఫ్ ది స్పిరిచువాలిటీ, దే నెగ్లెక్ట్
1: సంకుచితమైనటువంటి మనస్సుతో అనుభవిస్తున్నారు.
0: దే ఎంజాయ్ విత్ ఎ నారో మైండ్.
1: దీని విలువను మొట్టమొదటి తెలుసుకోవాలి.
0: ఫస్ట్ దే షుడ్ నో ఇట్స్ వాల్యూ.
1: కనుక నేను తొలిస్తా చెప్పాడు, నామ నిరూపణ మూల రతనతే. రత్నము యొక్క విలువను మొట్టమొదటి తెలుసుకో.
0: ఫస్ట్ నో ది వాల్యూ ఆఫ్ ది జెమ్.
1: ఆ రత్నము విలువనే నీకు తెలియకపోయినప్పుడు దీన్ని నీ దగ్గర పెట్టుకుని ప్రయోజనం లేదు.
0: When you don't know the value of the gem, there is no point in keeping it with you.
1: ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి.
0: A small example.
1: అమాయకుడైనటువంటి ఒక గొర్రెకాపరి కౌబాయ్,
0: an innocent cowboy.
1: అతను అనేక మేకలంతా తోనుకుని కాపుతూ వచ్చాడు.
0: హి వాస్ రేరింగ్ నంబర్ షీప్.
1: ఎక్కడో ఆనాడు ముందు రోజు రాత్రి కదా వచ్చినట్టుగా పెద్ద వర్షం వచ్చేసేసింది.
0: ఆన్ వన్ డే ఇన్ ద నైట్ టైమ్ దట్స్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్.
1: ఆ వర్షం లోపల ఒక కొండ నుంచి కూడా అంత నీరు ప్రవహిస్తూ వచ్చాయి.
0: వాటర్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ ఆన్ వన్ సైడ్.
1: ప్రవాహ వేగం లోపల ఒక్క చోట ఏదో తన మెరుస్తూ వచ్చుండాలి.
0: Along that flow of water he started seeing a shining one.
1: అక్కడికి మేకలు దొరుకుని పోయాడు ఈ యొక్క కౌబాయ్.
0: This cowboy took all these goats there.
1: చూచాడు ఆ యొక్క ఇది చాలా మెరుస్తూ ఉంటున్నది.
0: He saw that shining object.
1: కానీ అతనికి డైమండ్ అని తెలియదు.
0: He doesn't know that it's a diamond.
1: ఆ యొక్క దీన్ని మెరుస్తూ ఉండేటువంటి రాయిని తీసుకొచ్చాడు, ఒక రంధ్రం పెట్టాడు.
0: He took that shining gem and made a hole.
1: రంధ్రం లోపల తాడును కుట్టాడు.
0: He just put a thread there.
1: చాలా ఇష్టమైనటువంటి ఒక మేకపిల్ల, చిన్న మేకపిల్ల మెడను కట్టాడు.
0: He tied it round the neck of a small goat that he liked most.
1: తన మేకపిల్ల మెడలో చాలా ప్రకాశవంతమైనటువంటి రాయి ఉంటుండాలి అని చాలా ఆనందిస్తున్నాడు.
0: That is a precious gem that is shining brilliantly. He was happy about it.
1: అదే మార్గంలో ఒకనాడు రత్నాల వ్యాపారకుడు ప్రయాణమవుతూ ఆ చెట్టు కిందకు వచ్చాడు.
0: Along the same path another day another jeweler happened to pass by.
1: అదే చెట్టు కింద ఈ యొక్క కాపరి కూడాను తన మేకపిల్లని పెట్టుకుని ఆడుతూ పాడుతూ ఆనందిస్తున్నాడు.
0: Under the same tree the cowboy started enjoying himself with his goat tied up with that precious gem.
1: ఈ రత్నాల వ్యాపారి కన్నుబడింది దానిపైన.
0: The jeweler saw that.
1: వీళ్ళంతా ఈ రత్నాలు తెలిసినటువంటి వారు కనుక తిరగమలిగిన కాలు, తిట్టమలిగిన నోరు, కొట్టమలిగిన చెయ్యి, కట్టినా ఉండవట.
0: The tongue that constantly speaks, the leg that constantly moves cannot be arrested.
1: కనుక ఈ కన్నులు ఎంత మూసుకోవాలనుకున్నా కానీ దానిపైన పడింది.
0: In spite of his desire to close the eyes, he can't. He started looking at it.
1: ఎందుకు ఈ రాయిని దీని మెడలో కట్టావు అని ప్రశ్నించాడు.
0: He started questioning, why have you tied up this?
1: ఎక్కడ చిక్కింది దీని?
0: Where did you get it?
1: కానీ పలాని చోట పలాని యొక్క వర్షం లోపల కొట్టుకుని వచ్చినప్పుడు ఆ తెల్లని రాయి నాకు చిక్కింది, ఇది నాకెందుకు, నా ఇష్టమైనటువంటి మేక మెడలో కట్టి ఆనందిస్తున్నానన్నాడు.
0: He said on that rainy day along the running water I saw this precious stone and I tied up to that this pet goat.
1: కొన్ని లక్షల వేల చేసేటువంటి జమ.
0: This gem is lakhs and lakhs of worth.
1: దీనికి వేల అతనికి తెలుసును.
0: He knows its value.
1: కానీ దీని వేల ఈ యొక్క కాపరికి తెలియదు.
0: This cowboy doesn't know its value.
1: తెలియనటువంటి కౌబాయ్ కి చెప్పాడు, అరే అబ్బాయి ఓ 10 రూపాయలు ఇస్తాను, దాన్ని నాకు ఇచ్చేసేయి, నీకెందుకు ఇది ఇంత, ఆ 10 రూపాయల్లో అనేక రాళ్లు తీసుకొచ్చి అన్ని మేకలకు కట్టుకోవచ్చు అన్నాడు.
0: సిన్స్ దట్ కౌబాయ్ ఇస్ ఇగ్నోరెంట్ వన్ ద జ్యువెలర్ సెడ్ ఐ విల్ పే యూ 10 రూపీస్ యూ కెన్ పర్చేస్ 100 స్టోన్స్ విత్ దట్ అండ్ టై దెమ్ అప్.
1: కానీ విలువ తెలియనటువంటి యొక్క ఈ కాపరి 10 రూపాయలు తీసుకున్నాడు, లక్షల విలువ చేసేటువంటి వజ్రాన్ని అతనికి ఇచ్చాడు.
0: దిస్ కౌబాయ్ హూ ఇస్ అన్ ఇన్నోసెంట్ వన్ రిసీవ్ 10 రూపీస్ అండ్ గేవ్ దిస్ ప్రెషస్ జెమ్.
1: కానీ విలువ తెలిసినటువంటి ఈ యొక్క వర్తకుడు కూడాను ఈ యొక్క వజ్రాల వ్యాపారకుడుకులను 10 రూపాయలు ఇవ్వటం.
0: దిస్ జ్యూవెలర్ హూ నోస్ ఇట్స్ వాల్యూ.
1: ఎంత అన్యాయం.
0: ఇట్స్ ఎ గ్రాస్ ఇన్జస్టిస్ టు వాల్యూ 10 రూపీస్.
1: లాభమే కానీ వజ్రం యొక్క విలువను చాలా పాడు చేసి పెట్టాడు.
0: ఇట్ గివ్స్ హిమ్ ప్రాఫిట్ బట్ హి హస్ అండర్ మీన్డ్ ది వాల్యూ ఆఫ్ ది జెమ్.
1: వజ్రానికి తగినటువంటి విలువ కూడా ఇవ్వాలి కదా.
0: హి షుడ్ ఆల్సో గివ్ ది సేమ్ వాల్యూ అప్రోప్రియట్ టు ది వాల్యూ ఆఫ్ ది జెమ్.
1: నాడు ఆ 10 రూపాయలు తీసుకుని ఈ పిల్లవాడు మేకలు తోలుకొని పరిగెత్తిపోయాడు.
0: దిస్ కౌబాయ్ రిసీవ్ 10 రూపీ నోట్ అండ్ స్టార్టెడ్ రన్నింగ్ విత్ అదర్స్.
1: ఒంటరిగా కూర్చున్నాడు ఈ వర్తకుడు.
0: ది జ్యువెలర్ సాట్ ఆల్ అలోన్.
1: వజ్రాన్ని చేతిలో పట్టుకున్నాడు.
0: హి కాట్ హోల్డ్ ది డైమండ్.
1: లక్షల విలువ చేసేటువంటి ఈ వజ్రము 10 రూపాయలకు నాకు చిక్కింది కదా అని ఆనందించాడు.
0: దిస్ మోస్ట్ ప్రెషస్ డైమండ్ విచ్ ఇస్ వర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఐ కుడ్ గెట్ ఇట్ ఫర్ 10 రూపీస్.
1: ఆ వజ్రం చేతిలో పట్టన పగిలి ముక్కలు ముక్కలైపోయింది.
0: ఇమ్మీడియట్లీ డైమండ్ బర్స్ట్ దేర్ ఇట్ బ్రోక్ ఇన్ టు పీసెస్.
1: ఏమిట్రా ఇదని ఆశ్చర్యపడ్డాడు.
0: హి వాస్ సర్ప్రైజ్డ్.
1: అశరీరవాణిగా చెప్పింది.
0: దెన్ ఎథీరియల్ వాయిస్ సెడ్,
1: ఏ వర్తకుడా,
0: ఓ మర్చెంట్,
1: విలువ తెలిసినటువంటి నీవు కూడాను నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తావా?
0: యు ఆల్సో వాంటెడ్ టు డిసీవ్ మీ.
1: విలువ తెలియనటువంటి వాడితో మీరు నన్ను ఘనంగా సరైన రీతితో అనుభవిస్తూ వచ్చాడు.
0: దో దట్ కౌబాయ్ దట్ ఈస్ ఇగ్నోరెంట్ వన్ హి స్టార్టెడ్ కీపింగ్
1: అహంకారము అభిమానము లేకుండా తన మేక మెడలో కట్టి నన్ను ఆనందించాడు.
0: వితౌట్ ఎనీ ఈగో ఆర్ అటాచ్మెంట్ హి హస్
1: నా విలువ తెలిసి కూడాను నీవు ఈ విధమైనటువంటి రీతి కింద నన్ను మోసం చేస్తున్నావా? ఈ మోసాన్ని నేను చూచి నా హృదయం పట్టన పగిలిపోయింది అన్నాడు.
0: You know my value, but you have deceived me and you paid 10 rupees, therefore I have broken.
1: Kanukane, nijamainatundi yokka divyattamainatundi mana viluvanu manam telusukoni, deeniki sariyainatundi viluvane manam ivvaledunte, hrudayamu pagilipothundi.
0: Therefore, if we don't know the value of the heart and the spirit, it gets broken.
1: కనుక విలువను తెలుసుకుని వెలగండి.
0: దేర్ ఫర్ ఫస్ట్ నో వాల్యూ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: త్యాగరాజు కూడా చెప్పారు, తెలిసి రామ చింతన చేయవే మనసా.
0: Therefore, Chagaraja also said, chant the name of Rama in full knowledge of it.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క తెలుసుకుని దానికి తగినటువంటి విలువను మనం అందించేటువంటిది నిజమైనటువంటి యోగం.
0: Therefore, when you do a thing in full awareness, is the true yoga.
1: ఇంకా రాజయోగము అంటే ఏమిటి?
0: Then what is meant by రాజయోగా?
1: ఇది రాజయోగము.
0: We say it is రాజయోగా.
1: రాజయోగం అంటే కేవలము జనక మహారాజు అనుభవించినాడని చెప్తుంటారు.
0: We say రాజయోగా is the one practiced by Emperor Janaka.
1: జనక మహారాజు ఏ విధంగా అనుభవించాడు?
0: How did he do that?
1: తాను రాజుగా రాజ్యాన్ని పాలించాడు.
0: He was ruling the kingdom as a king.
1: గృహస్థుడుగా జీవించాడు.
0: He lived.
1: త్యాగిగా అనుభవించాడు.
0: He experienced with the spirit of sacrifice.
1: అన్నింటినీ ఆత్మయందు లయం చేశాడు.
0: He merged everything in ఆత్మ.
1: చూసారా? మనోచిత్త ఇంద్రియ అహంకారములన్నిటి కూడాను ఈ అహం అనేటువంటి ప్రజ్ఞలో లీనము చేయటమే ఇదే రాజయోగము అన్నారు.
0: Merging the body, the mind and entire body in the ఆత్మ is రాజయోగా.
1: కనుక మానవత్వం లోపల మనం రాజయోగులు కావాలి.
0: Therefore in human life we should be రాజయోగి.
1: మన చింతలంతా కూడా నివారణ చేయడానికి అది ఒక్కటే సరి అయినటువంటి ఆధారం.
0: టు మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ వరీస్ దట్ ఈస్ ఓన్లీ ద బేసిస్.
1: సర్వ చింతలు కూడాను అనగా ఒక చిన్న చింతను మనం పోగొట్టుకోవాలంటే దీనికి ఏమి మనం సాధన చేయాలి?
0: If you are to be free from a small worry, what is it that you should do?
1: విద్యార్థులారా చక్కగా ఈ విషయాన్ని మీరు గుర్తించాలి.
0: Students, you should realize this clearly.
1: ఒకదానిపైన మనం ఎక్కువగా మోహంగా ఉంటాం.
0: You will be having too much of attachment on a thing.
1: ఆ మోహాన్ని మనం తప్పించుకోవాలంటే ఏమి చేయాలి?
0: What is it that you should do to be away from attachment?
1: దానికంటే ఉన్నతమైనటువంటి దానిని, దానికంటే అధికమైనటువంటి దానిని, దానికంటే అందమైనటువంటి దానిని, దానికంటే పవిత్రమైనటువంటి దానిని మనము చిక్కించుకున్నప్పుడు ఈ మోహం ఈ చిన్న దానిపైన తప్పిపోతుంది.
0: When once you capture something nobler, more sacred, more exalted, then you will lose attachment towards a smaller one.
1: ఇది రామాయణంలో చక్కని ఆదర్శం.
0: This is an ideal in రామాయణ.
1: భరతుడు శత్రుఘ్నుడు కైకేయ రాజ్యం నుంచి వచ్చారు.
0: భరత శత్రుఘ్న కేమ్ అవుట్ ఆఫ్ కైకేయ రాజ్య.
1: కానీ వచ్చినప్పుడు తండ్రి మరణించాడు అని తెలిసింది.
0: ఆన్ దే రిటర్న్ దే కేమ్ టు నో దట్ ఫాదర్ డైడ్.
1: చాలా దుఃఖించాడు భరత శత్రుఘ్నుడు.
0: దే వర్ గ్రీఫ్ స్ట్రికెన్.
1: ఈ అంత సమయం లోపల రామ లక్ష్మణుకునేటువంటి ప్రాప్తి కూడా మాకు లేకపోయినాయి.
0: టువర్డ్స్ ది ఎండ్ అట్లీస్ట్ రామ లక్ష్మణ కుడ్ బి దేర్ బట్ వీ కుడ్ నాట్.
1: తండ్రికి నలుగురు కుమారులు పుట్టినప్పుడు ఇద్దరికి ఒక ప్రాప్తి మరి ఇద్దరికి ఒక్కొక్క ప్రాప్తియా?
0: వెన్ ఫాదర్ హ్యాస్ ఫోర్ సన్స్ టూ డిజర్వ్డ్ ఇట్.
1: అందులో కణములు మాత్రమే మాకు వ్యత్యాసం కానీ ఎక్కువ నెలలు దినములు కాదు.
0: జస్ట్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ మూమెంట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అవర్ బర్త్.
1: చాలా పరితపిస్తూ ఉన్నాడు. ఇంకా విషయం తెలుసుకోలేదు.
0: దే స్టార్టెడ్ రిపెంటింగ్ ఎ లాట్. ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నాట్ నోన్ ద ట్రూత్.
1: కౌసల్య దగ్గరికి పరిగెత్తిపోయారు.
0: దే వెంట్ టు కౌసల్య రని.
1: అమ్మా మాకు ఏమిటి ఈ దుర్గతి?
0: దే సెడ్ మదర్ వాట్ ఈస్ దిస్ ప్లైట్.
1: తండ్రి ఏమి చెప్పాలని అనుకున్నాడో మాకు.
0: What is that father wanted to convey?
1: ఏ విధమైన ఆదేశం చేయాలనుకున్నాడో ఏమిటో.
0: What kind of command he wanted to give?
1: ఆ సమయంలో మేము లేకపోయాము.
0: We could not be there at that
1: కానీ
0: time.
1: కానీ మా విషయం ఏమైనా అన్నలైనటువంటి యొక్క రామలక్ష్మణులకి ఏమైనా చెప్పారా?
0: బట్ ఎనీథింగ్ రిలేటింగ్ టు అస్ ఆర్ దే కన్వేడ్ టు రామ అండ్ లక్ష్మణ బ్రదర్?
1: అనేటప్పటికీ కౌసల్య గొల్లును ఏడ్చింది.
0: వెన్ దే సెడ్ సో కౌసల్య స్టార్టెడ్ క్రైయింగ్.
1: నలుగురికి కూడా ఒకే ప్రాప్తి వచ్చింది.
0: There also she had got that type of desire.
1: ఈ తండ్రి మరణ సమయమునందు ఒక్క కుమారుడైనా దగ్గర లేదు.
0: At the time of death of the father none were there.
1: ఏమిటి అన్నలు ఎక్కడికి వెళ్లారు?
0: Then they start asking where are brothers?
1: అరణ్యానికి వెళ్లారు నాయన.
0: They went into the forest.
1: ఎన్ని దినములు అయింది?
0: When did they go?
1: కేవలం 11 దినములు మాత్రమే అయింది.
0: They went there 11 days passed.
1: ఇంకా రాలేదా?
0: Have they not returned?
1: ఇప్పుడు రారు ఆయన, ఇంకా 14 సంవత్సరం వరకు రారు అని కౌసల్య చెప్పింది.
0: దే ఆర్ నాట్ గోయింగ్ టు రిటర్న్ నౌ. దే షుడ్ స్టే దేర్ ఫర్ 14 ఇయర్స్.
1: అప్పుడు ఈ కథ అంతా విన్నాడు భరతుడు.
0: భరత లిసన్ టు ది ఎంటైర్ స్టోరీ.
1: మొట్టమొదట తండ్రియే నాకు ప్రాణ సమానం అని ఏడ్చినటువంటి ఈ భరతుడు,
0: భరత హూ క్రైడ్ ది ఫాదర్ ఈస్ వెరీ హిజ్ లైఫ్,
1: అన్నపైన ఉన్నటువంటి ప్రేమ చేత,
0: బికాస్ ఆఫ్ లవ్ ఆఫ్ ది బ్రదర్,
1: ఆ తండ్రి కంటే అన్నపైన అమితమైనటువంటి ప్రేమ ఉండటం చేత,
0: హి హాడ్ హైయర్ లవ్ మోర్ దన్ ద ఫాదర్,
1: గతించిన దుఃఖం తగ్గిపోయింది, అన్న వియోగ దుఃఖం ఎక్కిపోయింది.
0: దట్ గ్రీఫ్ బికాస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్ హాస్ కమ్ డౌన్ అండ్ ద సెపరేషన్ ఫ్రమ్ ద బ్రదర్ హాస్ గాన్ అప్. తండ్రి మీద
1: కోపం వచ్చింది.
0: హి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్.
1: కోపమే కాకుండా కోపం వచ్చింది.
0: హి వాస్ వెరీ యాంగ్రీ.
1: దుర్మార్గుడు, నీవు ఈ విధమైనటువంటి యొక్క ఆశ చేత నా అన్నను ఇంత కష్టములు పెట్టితివా?
0: Because of this aspiration you caused this separation.
1: Kanuka tandri marana chinta taggindi, anna viyoga chinta hechindi.
0: Therefore the thought relating to the death of the father has come down and the thought relating to the separation from brother has gone up.
1: Oka chinna dukkamu పెద్ద దుఃఖము చేత అడిగిపోతుంది.
0: ఎ స్మాల్ గ్రీఫ్ నేచురల్లీ విల్ కమ్ డౌన్ వెన్ యు ఆర్ పుట్ టు హైయర్ గ్రీఫ్.
1: సుఖము పెద్ద సుఖము చేత అడిగిపోతుంది.
0: ఎ స్మాల్ ప్లెజర్ వెన్ కంపేర్డ్ టు ఎ లార్జర్ ప్లెజర్.
1: అనంత భావం చేత అడిగిపోతుంది.
0: ఎ మీన్ డిజైర్ బికాజ్ ఇన్ఫినిటీ కమ్స్ డౌన్.
1: స్వల్పము అల్పమైనటువంటి భావాలను మనము తప్పించుకోవాలంటే అధికమైనటువంటి ఉన్నతమైన భావాలను మనం హెచ్చుకోవాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సెపరేట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ మీన్ అండ్ నారో ఫీలింగ్స్ వీ షుడ్ డెవలప్ బ్రాడ్ ఫీలింగ్స్.
1: ఈనాడు లోకములో అన్ని మనకు చింతలే.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ ఫుల్ ఆఫ్ వరీ.
1: ఏమిటి ఆ చింతలు?
0: వాట్ ఆర్ దోస్ వరీస్?
1: పుట్టుట ఒక చింత.
0: బర్త్ ఈజ్ వన్ వరీ.
1: భూమి నుండుట చింత.
0: టు లివ్ ఆన్ అర్త్ ఈజ్ వన్ వరీ.
1: సంసారం ఒక చింత.
0: ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఎ వరీ.
1: చావు చింత.
0: డెత్ ఈజ్ వరీ.
1: బాల్యమంతయు చింత.
0: బాయ్హుడ్ ఈజ్ వరీ.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్ ఈజ్ వరీ.
1: జీవించుట ఒక చింత.
0: ఎంటైర్ లైఫ్ సర్జన్ ఈజ్ వరీ.
1: చింత.
0: ఆల్ దోస్ దట్ గోస్ రాంగ్ అగెన్స్ట్ అవర్ విషెస్.
1: కర్మలన్నీయు చింత.
0: Everything is worry.
1: కష్టముల్ ఒక చింత.
0: డిఫికల్టీస్ ఆర్ వరి.
1: సంతసం ఒక చింత.
0: ప్లెజర్ ఇస్ వరి.
1: వింత చింత.
0: ఈవెన్ ద మిస్టీరియస్ వన్స్ ఆర్ వరి.
1: సర్వ చింతల

0: సర్వచింతలు బాపే సర్వీసే ప్రేమ.
1: At least, oh people, cultivate the divine love so that you will be free from all these worries.
0: That
1: divine love will make you free from all these worries.
0: ఇన్ని చింతలతో మనం ఎందుకు కట్టుబడాలి?
1: Why should we bound by
0: ప్రేమను? మనం పెంచుకోండి.
1: Develop that love.
0: సర్వచింతలు పరిహారమైపోతాయి.
1: Then all worries are solved.
0: ఇంత కన్నను వేరెద్ది ఎరుగపరతు.
1: What more is to be conveyed?
0: సాధు సద్గుణగణ్యులవు విద్యార్థులారా.
1: Members
0: సాధు సద్గుణగణ్యులవు విద్యార్థులారా.
1: Members of this pious assembly, the students of virtue and character.
0: విద్యార్థులారా.
1: Students.
0: ఈ చింతలన్నీ కూడాను passing clouds.
1: All these thoughts are passing clouds.
0: వీటి నిమిత్తమే మీరు చింతపడనక్కర్లేదు.
1: యూ షుడ్ నెవర్ బి వరీడ్ ఆఫ్ దీస్ థాట్స్.
0: కానీ చింత చేయవలసింది ఒకటే.
1: బట్ దిస్ వన్ దట్ యూ షుడ్ థింక్ అబౌట్.
0: చింతనగా విచారం కాదు.
1: ఇస్ నాట్ వరీ ఐదా.
0: చింతించటం.
1: థింకింగ్.
0: థింక్ చేయవలసినటువంటిది ఏదో పిచ్చి పిచ్చివన్నీ థింక్ చేయకూడదు మనం.
1: వాట్ ఈస్ దట్ యూ షుడ్ థింక్ నాట్ మ్యాడ్ థింగ్స్.
0: ఈ పిచ్చి నావసంతా కూడా మనం చదివి దాన్ని థింక్ చేయకూడదు మనం.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆల్ దోస్
0: థింగ్స్. దృష్టివన్నీ కూడా మనం థింక్ చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఆల్ దట్ యూ సీ.
0: నీవు హృదయస్థాయి నేను నేను నేను నేనే ప్రజ్ఞను నేనే ప్రజ్ఞానం బ్రహ్మ నేనే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఒక తత్వాన్ని చింత చెయ్యాలి.
1: యూ షుడ్ కాన్స్టెంట్లీ థింక్ దట్ ఐఎమ్ ప్రజ్ఞ ఐఎమ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
1: దేర్ఫోర్ బై నాలెడ్జ్ ఆఫ్ ది బ్రహ్మ
0: నీవు చింత చేస్తుంటావో ఆ రూపాన్ని నీవు ధరిస్తావు.
1: ద వన్ దట్ యూ థింక్ యూ బికమ్ దట్ ఫామ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వం అసి ఈ నాలుగు మహావాక్యముల యొక్క తత్వం కూడాను ఈనాటి పండితులు చేసినటువంటి ప్రచారమునకు దానిలో ఉండినటువంటి యొక్క అనంతమైనటువంటి యొక్క అగమ్యమైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క అర్థమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
1: ద మీనింగ్ ఆఫ్ ది ఫోర్ మహావాక్యాస్ is taught and propagated by the modern pandits in a different way. In fact, there's no good thing exhausted.
0: ఈ రహస్యాలంత కూడా మీకు ఎందుకోసం బోధిస్తున్నానంటే,
1: why swami teaches all these secrets of
0: భవిష్యత్తు భారతదేశపు నాయకులు మీరే.
1: You are the future leaders of Bharat.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి ఉండినప్పుడు ఏనాడైనా ఒకనాటికి మీకు జ్ఞప్తికి వస్తాయి.
1: When you realize this truth, at least you remind yourself of these things on one day.
0: కొంతమంది మనసైనా కూడా ఈ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెడతాయి.
1: At least few will enter into this sacred path.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు కేవలము అనర్థములకు గురి అయి,
1: స్టూడెంట్స్, యూ షుడ్ నెవర్ సఫర్.
0: అప్రమాణాన్ని మీరు అనుసరిస్తూ,
1: యూ షుడ్ నెవర్ ఫాలో దాట్ విచ్ ఇస్ అప్రమాణ.
0: దాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు.
1: యూ షుడ్ నెవర్ వేస్ట్ యువర్ లైఫ్.
0: ఇది చేసుకోకండి.
1: నెవర్ డూ దాట్.
0: ఈ యొక్క మర్మాలు మీ తల్లిదండ్రులకు కూడా తెలియదు.
1: దీస్ సీక్రెట్స్ ఆర్ నాట్ నోన్ టు యువర్ పేరెంట్స్.
0: మీ తల్లిదండ్రులు కూడా మీ యొక్క పెడ మార్గములకు ప్రోత్సాహ ఉత్సాహాలు ఇస్తున్నారు.
1: సో పేరెంట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ యూ యాజ్ యూ ఎంటర్ ఇన్ టు రాంగ్ పాత్.
0: ఒక్క తల్లి ప్రేమనే మీరు అనుభవించలేకపోతున్నారు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది మదర్ ఆఫ్ వన్.
0: వేల తల్లుల యొక్క ప్రేమను మీరు ఏ రీతిగా అర్థం చేసుకోగలరు?
1: హౌ కెన్ యూ అండర్స్టాండ్ థౌజండ్ మదర్స్ లవ్?
0: కనుక ఈ వాక్యంలో ఏ ఒక్క వాక్యమైనా మీరు ఆచరించి ఆనందించి మీరు పది మందికి పంచండి.
1: ఇన్ దీస్ ఫోర్ మహావాక్యాస్ అట్లీస్ట్ నో ది మీనింగ్ ఆఫ్ వన్. అట్లీస్ట్ షేర్ అండ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: రేపటి దినము తిరిగి ఈ ప్రజ్ఞాతత్వాన్ని గురించి మనం ముచ్చటించుకుందాం.
1: టుమారో స్వామి విల్ అగైన్ డిస్కస్ విత్ అస్ ద నేచర్ ఆఫ్ ప్రజ్ఞ.
0: దివ్యమైనటువంటి ప్రేమతత్వాన్ని అనుభవించండి.
1: ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ లవ్.